ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం

చరిత్ర పుటల్లో ఈరోజు నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్నైట్ జరుపుకుంటున్నాం. నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్నైట్ అనగా జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు దీనిని నిర్వహిస్తారు. మరణానంతరం నేత్రాలను దానం చేయడం ద్వారా అంధులకు కంటిచూపు ప్రసాదించవచ్చని

0: ప్రజల్లో అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. 1985లో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించిందే. నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించడం, కార్నియా అంధత్వాన్ని నివారించడం మరియు ప్రజలను నేత్రదానానికి ప్రతిజ్ఞ చేసేలా ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. ఇప్పుడు నేత్రదానం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఒకరి నేత్రదానం ద్వారా ఇద్దరు కార్నియల్ అంధులకు చూపు వస్తుంది. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు మినహా ఏ వయసు వారైనా ఎలాంటి అనారోగ్యంతో మరణించినా కళ్లను దానం చేయవచ్చు. వ్యక్తి మరణించిన తర్వాత 6 గంటలలోపు కళ్లను సేకరించాల్సి ఉంటుంది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:00, దేశభక్తి గీతం విందాం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

మీరింతవరకు అర్చనా కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు మరియు నాటకీ కాలం విన్నారు. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30. సూక్తి సుధా కార్యక్రమం వింటారు వ్యాఖ్యాత షేక్ బషీర్ నిసా బేగం.
2: బిల్లాహి మినష్ షైత్వాని రజీమ్. బిస్మిల్లాహి రహమాని రహీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. హజరత్ ఆయిషా రజీల్లాహు అన్హు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రియ సతీమణి. దైవ ప్రవక్త కోసం అల్లాహ్ ఆమెను 6 ప్రాయంలోనే ఎంచుకున్నాడు. ఆమె ప్రవక్త సాన్నిధ్యంలో సుశిక్షితురాలై ఇస్లామీయ సమాజ నిర్మాణంతో మహోన్నత సేవలు అందించారు. 50 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోకి అడుగుపెట్టిన హజరత్ ఆయిషా రజీల్లాహు అన్హు తన యవ్వనాన్ని త్యాగం చేశారు. అనేక అంతరంగిక ధార్మిక ఉపదేశాలను ఆకలింపు చేసుకునే ప్రజ్ఞాపాఠవాలు ఆమెలో ఉన్నాయి. తన పూర్తి జీవితాన్ని సవివరంగా ఇస్లాం బోధనకే అంకితం చేసిన ఉత్తమోత్తమురాలు. మహాప్రవక్త బోధించిన 2,210 ప్రవచనాలను హజరత్ ఆయిషా రజిల్లాహు అన్హు ఒక్కరే ఉల్లేఖించారు. ధార్మిక నియమాలను ఖురాన్ గ్రంథ వ్యాఖ్యానాన్ని ఆమె ప్రజలకు అందించారు. ధార్మిక తీర్పులు ఫత్వాలను ఇచ్చేవారు. ప్రవక్త అనుచరులు ఆమె వద్దకు వచ్చి అనేక సమస్యల పరిష్కారాలు అడిగేవారు. మదీనా నగరంలో ప్రజల విశ్వాసం చూరగొన్న ధర్మవేత్త హజరత్ ఆయిషా రజీల్లాహు అన్హు ఆవిడ తన భర్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పనులను స్వయంగా చేసేవారు. ఆయన పడకను వేయడం, బట్టలను ఉతకడం తన చేతులతోనే స్వయంగా చేసేవారు. మిస్వాక్ను శుభ్రపరిచి నీళ్లతో పాటు ఆయన శయనించే గదిలో పెట్టేవారు. పిండి కలిపి వంట చేసేవారు. వంటలను సంరక్షించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు మేల్కొని నమాజ్ చేసుకునేవారు. దైవ మార్గంలో ఖర్చు పెట్టగా మిగిలింది అనుభవించు, దీనుల్ని ప్రేమించు, ధనవంతులతో కలిసిమెలిసి ఉండాలి అనుకోకు, మర్యాద ఆదరణ పాటించు అన్న ప్రవక్త బోధనలను ఆకలింపు చేసుకుని ఆయిషా రజీల్లాహు అన్హు అలాగే ప్రవర్తించేవారు. ఆవిడ జీవితంలో సంభవించిన అనేక సంఘటనలే కొన్ని దైవాజ్ఞలకు కారణమయ్యాయి. నూర్, అహజాబ్, తహరీం, సూరాలు, సందేశాలు ఇలాంటివే. హజరత్ ఆయిషా రజీల్లాహు అన్హు 18 వయస్సులో అల్లాహ్ దీవెనతో ధర్మ బోధనా పీఠాన్ని అలంకరించారు. ఖురాన్ ప్రేమికులు ఆమె వద్దకు వచ్చి తమ ధర్మ సందేహాలను తీర్చుకునేవారు. ఆమెను విశ్వాసుల మాతృమూర్తిగా అందరూ కొనియాడేవారు. అన్ని సమస్యలకు ఆమె వద్ద పరిష్కార మార్గం.

0: అవకాశాలు దొరికేవి. ముస్లిం సమాజాన్ని నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా పటిష్టపరిచారు. ఇదే ఆమె జీవిత పరమార్థం. అందుకే ఆమెను అల్లాహ్ అంతిమ దైవ ప్రవక్తకు సతీమణిగా ఎన్నుకున్నారు. విజ్ఞత, వివేచనలు, అవగాహన శక్తి, సమస్యల్ని విశ్లేషించి పరిష్కరించే నైపుణ్యం గల స్త్రీమూర్తి హజరత్ ఆయిషా రజల్లాహు అన్హు గొప్ప కీర్తిని పొందేవారు. ఎక్కడ అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం అడుగుజాడలు కనిపిస్తాయో అక్కడ హజరత్ ఆయిషా రజల్లాహు అన్హు అడుగుజాడలు కనిపిస్తాయి. చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం మదీనా వచ్చి ఏ గదిలోనైతే 9 ఏళ్లు హజరత్ ఆయిషా రజల్లాహు అన్హాతో కాపురం చేశారో ఆ గది ఆయనకు అంతిమ విశ్రాంతి మందిరంగా మారింది.
1: మీరింతవరకు షేక్ బషీరునిస్సా బేగం గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపూరి FM కేంద్రం, సమయం 6:35. పొలం కబుర్లో

గాలికుంటు వ్యాధి, దీన్నే ఎఫ్ఎండి అని కూడా పిలుస్తారు. ఈ గాలికుంటు వ్యాధి పశువుల్లో అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ వ్యాధి ప్రధానంగా ఆవులు, ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులను ప్రభావితం చేస్తుంది. దీని ద్వారా కొన్ని పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గడం, అంతేకాకుండా దున్నే శక్తి తగ్గడం, ప్రజనన లోపాలు, చిన్న దూడల మరణాలు మరియు పశువుల వాణిజ్య పరిమితులు వంటి కారణాల వల్ల ఈ వ్యాధి భారీ ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. గాలికుంటి వ్యాధి పికోర్నా విరిడే కుటుంబానికి చెందిన ఆఫ్తో వైరస్ వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి గాలి ద్వారా కలుషితమైన ఆహారము, పరికరాలు మరియు సంక్రమిత పశువుల రవాణా ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విస్తారమైన పశు సంపద ఉండి పాల ఉత్పత్తి మరియు గ్రామీణ జీవనాధారాలకు ఇది ముఖ్య ఆధారంగా ఉంది. గాలికుంటు వ్యాధి వ్యాప్తి పశు సంపద, ఆర్థిక వ్యవస్థపై మరియు రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో వ్యాధి నివారణ మరియు నియంత్రణకు నియమిత అర్ధవార్షిక గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం అత్యంత సమర్థవంతమైన మార్గం. భారత ప్రభుత్వం జాతీయ వ్యాధి నియంత్రణ కార్యక్రమాల ద్వారా పశువులలో తగిన రోగ నిరోధక శక్తిని నిలుపుకోవడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని సూచిస్తోంది. ఒక పశు సమూహంలో అధిక శాతం జంతువులు రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి తగ్గడాన్ని సామూహిక రోగ నిరోధక శక్తి అని పిలుస్తారు. ఈ గాలికుంటు వ్యాధి నియంత్రణలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇది అత్యంత కీలకమైంది. ఆవులు మరియు గేదెలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం వల్ల వ్యాధికి లోనయ్యే పశువుల సంఖ్య తగ్గుతుంది. అంతేకాకుండా పరిసరాలలో వైరస్ వ్యాప్తి కూడా నియంత్రణలో ఉంటుంది. వ్యాధి ప్రబలే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. టీకాలు వేయించని లేదా బలహీనమైన పశువులకు కూడా పరోక్ష రక్షణను కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వంటి గాలికుంటు వ్యాధి ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలలో టీకాల వల్ల వచ్చిన రోగ నిరోధక శక్తి కాలక్రమేణా తగ్గిపోతుంది. అందువల్ల ప్రతి 6 నెలలకొకసారి తిరిగి టీకాలు వేయడం అవసరము. గాలికుంటు వ్యాధి టీకా ద్వారా ఏర్పడే రోగ నిరోధక శక్తి జీవితకాలం ఉండదు. కాబట్టి కొంతకాలానికి యాంటీబాడీ స్థాయిలు తగ్గిపోతాయి. ప్రతి 6 నెలలకు టీకాలు వేయడం ద్వారా వైరస్ పై నిరంతర రక్షణ లభిస్తుంది. ఈ క్రమం తప్పకుండా టీకాలు వేయడం వల్ల గ్రామాలు, పాడి పరిశ్రమలు మరియు పశు సంవర్ధక కేంద్రాలలో వ్యాధి ప్రబలే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. దీనివల్ల రైతులు

జీవనోపాధి మరియు పశువుల ఉత్పాదకత కాపాడబడుతుంది. పశువుల్లో గాలికుంటు వ్యాధి సోకడం వల్ల పాల ఉత్పత్తి తగ్గడము, అలాగే బరువు తగ్గడము, ప్రజనన సామర్థ్యం తగ్గడము, దూడల ఎదుగుదల ఆలస్యమవడము మరియు చికిత్సా ఖర్చులు కూడా పెరగడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. క్రమం తప్పకుండా గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం ద్వారా ఈ ఆర్థిక నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముఖ్యమైన పాల ఉత్పత్తి రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. ఆరోగ్యవంతమైన టీకాలు పొందిన పశువులు అధిక పాల ఉత్పత్తి మరియు మంచి ప్రజనన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల టీకాకరణ కార్యక్రమాలు పాల పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతాయి. అంతర్జాతీయ పశు ఆరోగ్య ప్రమాణాల ప్రకారం గాలికుంటు వ్యాధి రహిత ప్రాంతాల సాధనకు నిరంతర టీకాకరణ మరియు వ్యాధి పర్యవేక్షణ అవసరమవుతుంది. క్రమబద్ధమైన టీకాలు వ్యాధిరహిత గుర్తింపుకు మరియు వాణిజ్య అవకాశాల పెరుగుదలకు దోహదపడతాయి. చిన్న మరియు బలహీన పశువుల రక్షణ కోసం చిన్న దూడలు మరియు ఒత్తిడికి లోనైన పశువులకు గాలికుంటు వ్యాధి త్వరగా సోకుతుంది. సామూహిక రోగ నిరోధక శక్తి అధికంగా ఉండడం వల్ల వీటికి ప్రత్యక్ష మరియు పరోక్ష రక్షణ లభిస్తుంది. ఈ గాలికుంటు వ్యాధి నివారణలో పశు వైద్యశాలలు మరియు ప్రయోగశాలల పాత్ర విషయానికి వస్తే, పశు వైద్యశాలలు మరియు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు కీలక పాత్రను పోషిస్తాయి. టీకాలు అనంతరం యాంటీబాడీ స్థాయిల పర్యవేక్షణ, ప్రబలుతున్న వైరస్ రకాల గుర్తింపు, సిరో సర్వైలెన్స్ నిర్వహణ, టీకాల సామర్థ్య అంచనా, టీకాకరణ వ్యూహాల రూపకల్పన వంటి అంశాలలో పశు వైద్యశాలలు మరియు ప్రయోగశాలలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. జాతీయ గాలికుంటు వ్యాధి సంస్థ భువనేశ్వర్ వారి విశిష్ట సాంకేతిక మరియు ఆర్థిక సహకారంతో నిర్వహించబడుతూ ఆంధ్రప్రదేశ్ గాలికుంటు వ్యాధి సహకార కేంద్రం VBRI విజయవాడ వారు సీరో మానిటరింగ్ విధానం ద్వారా పశువుల్లో టీకా ఇవ్వకముందు మరియు టీకా వేసిన నెల రోజుల తర్వాత సీరం నమూనాలు సేకరించి యాంటీబాడీ స్థాయిల పర్యవేక్షణ నియంత్రణలో ముఖ్యమైన శాస్త్రీయ సేవలను అందిస్తున్నాయి. క్షేత్రస్థాయి పశు వైద్యులు, ప్రయోగశాలల శాస్త్రవేత్తలు మరియు రైతులు కలిసి సీరో మానిటరింగ్ మరియు సీరో సర్వైలెన్స్ కార్యక్రమాల ద్వారా టీకాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. విస్తృత స్థాయి టీకాకరణ జరిగినప్పటికీ కొన్ని సవాళ్లు ఇంకా ఆవిష్కృతంగానే ఉన్నాయి. అవి దూర మారుమూల లేదా అటవీ లేదా ఏజెన్సీ ప్రాంతాలలో టీకాలు మిస్ అవ్వడము, అలాగే సరైన కోల్డ్ చైన్ నిర్వహణ లోపాలు, ఇంకా టీకాల నిర్వహణ సరిగ్గా లేకపోవడము, అలాగే రైతుల్లో అవగాహన లేకపోవడము, కొత్తగా కొనుగోలు చేసిన పశువులకు టీకాలు వేయకపోవడం. ఈ సమస్యలను అధిగమించడానికి నిరంతర అవగాహన కార్యక్రమాలు మరియు సమన్వయంతో కూడిన క్షేత్రస్థాయి అమలు అవసరము. ఆంధ్రప్రదేశ్లో గుంపు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రతి టీకాకరణ కార్యక్రమంలో 100% టీకా కవరేజ్ని సాధించాలి. టీకాల ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. సరైన కోల్డ్ చైన్ వ్యవస్థలను నిర్వహించాలి. సీరో మానిటరింగ్ మరియు వ్యాధి పర్యవేక్షణను బలోపేతం చేయాలి. అర్హత కలిగిన అన్ని పశువులకు సమయానికి బూస్టర్ టీకాలు వేయించాలి. ఇంకా క్షేత్రస్థాయి పశు వైద్య సిబ్బంది, ప్రయోగశాలలు మరియు రైతుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలి. ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతమైన సామూహిక వ్యాధి నిరోధక శక్తి నిలుపుకోవడానికి గాలికుంటు వ్యాధిపై ప్రతి 6 నెలలకొకసారి టీకాకరణ అత్యంత అవసరమైంది. క్రమబద్ధమైన టీకాలు వ్యాధి ప్రబలకుండా నిరోధించడమే కాకుండా ఆర్థిక నష్టాలను తగ్గించి పశు సంపద ఉత్పాదకతను మరియు రైతుల సంక్షేమాన్ని పెంచుతాయి. క్షేత్రస్థాయి వైద్యశాలలు, ప్రయోగశాలల శాస్త్రవేత్తలు, ప్రభుత్వ సంస్థలు మరియు రైతుల సమిష్టి కృషితో గాలికుంటు వ్యాధి నియంత్రిత మరియు భవిష్యత్తులో గాలికుంటు వ్యాధి రహిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది.

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:50 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూల్, ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది కాఠ్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి పి నారాయణ పాత్రికేయులకు వెల్లడించారు. 2వ దశ భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయనున్నామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ల వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని మంత్రి తెలియజేస్తూ,
1: 29 గ్రామాల్లో కూడా ఈజీడీ చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ గుండా ట్రంక్ రోడ్స్ పోతున్నాయి, వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాల్లో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 6/1/2026 ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లక్ష వరకు రుణమాఫీ చేసేదానికి సీఆర్డీకి యాక్చువల్ గా అప్రూవ్ చేయడం జరిగింది.
0: వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, 2014 తర్వాత క్రీడారంగంలో పలు వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు అందించిన సమాచారంతో ఇప్పటి వరకు 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించారు.

0: వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు చెప్పారు. వారి ఆచూకీ భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ కాఠ్మండ్ భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ సాంకేతికతంతా కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఈ రవికిరణ్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యత అనే అంశంపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏఐ పనితీరు, భవిష్యత్ తరాలకు దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత 16 నెలల్లో హంద్రీనివా ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఎకరా ఊరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక జిల్లాలో 34 రూపాయలే, ఒక జిల్లాలో 74 రూపాయలే. రైతు వాటా ఎందుకు పెడుతున్నాం? రైతు వాటా అంటే కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. రైతుకి బాధ్యత కలిగించాలని ఒక 2% తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించారు. మొంతా వచ్చింది, మనం డబ్బులు ఇచ్చాం, విడత విడతలుగా ఇస్తున్నాం. అంతకుముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. బుడమేరు ములిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం.
0: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో చేపట్టిన రాగి బంగారం అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకుందని, పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని చెప్పారు. బంగారం, రాగి నిక్షేపాలు లభిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ దోషరహిత జాబితా రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, 3 అక్టోబర్ తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు విచారణకు హాజరు కాలేని సందర్బాల్లో బూత్ స్థాయిలో అధికారులు బీఎల్ఓల ద్వారా ఇంటి వద్దే సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్లో వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలు సెప్టెంబర్ 5 తేదీలోపు పురోగతి సాధించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. వాతావరణం. తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు.

0: విశేష స్నేహ బంధనస్య పర్వ అస్తి యత్ అద్య సంపూర్ణ దేశే ఆచర్యతే. అస్మిన్ అవసరే భగిన్యః స్వభ్రాతృణాం హస్తమణి బంధేషు వివిధ వర్ణాని రక్షసూత్రాణి బధ్నంతి అథ చ తేషాం సమృద్ధిః ఆరోగ్యస్య సుఖస్య చ కామనాం కుర్వంతి. తదనంతరం భ్రాతరః స్వభగినీనాం రక్షణస్య సహాయస్య చ సంకల్పం కుర్వంతి. సహైవ తాభ్యః ఉపహారాన్ యచ్ఛంతి. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః లోకసభాధ్యక్షః ఓం బిర్లా చ రక్షాబంధనస్య అవసరే దేశవాసిభ్యః శుభకామనాః ప్రేషితవంతౌ ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు వింటారు. తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపూరి, ఇందులో భాగంగా సింహపూరి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన ప్రసారమవుతుంది. తర్వాత దంపూరు నరసయ్య గారి జీవిత విశేషాల గురించి కాళిదాసు పురుషోత్తం గారి ప్రసంగం వింటారు. అనంతరం కవితా గానం ప్రసారమవుతుంది, సమర్పణ శ్రీ అరుణ్ గారు. తర్వాత లలిత గీతాలు వింటారు. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమం, కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 9:00 హలో బిరుచి కార్యక్రమం, కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 10:00 11 ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 10:15 ఆకాశవాణి వివిధ భారతి నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు రిలే వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి కార్యక్రమం, 5:30 యువతరంగం. కార్యక్రమంలో భాగంగా పర్యాటక రంగంలో విద్య మరియు ఉపాధి అవకాశాల గురించి విక్రమసింహపురి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం ఆఫీసర్ అసిస్టెంట్ శ్రీ కోట నీలమణి కంట గారి పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మేరీ సుజాత, నిర్వహణ శ్రీ తమ్లం నాగేశ్వరరావు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమ్లం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు, ఇందులో భాగంగా ఆయిల్ ఫామ్ తోటల్లో యాజమాన్య పద్దతి గురించి డాక్టర్ ఎన్జీ రంగ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 హెలో బిరుచి కార్యక్రమం, 8:15 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్

0: ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది త్వరగా హుషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన పెడతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 78% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈ రోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలా మంది విదేశీయులున్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి 1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ ను 9111230887 18, 9111230887 19 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్లు మరోసారి 9111230887 18, 9111230887 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం కూడా ఒక నంబర్ ఏర్పాటు చేశారు. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్ లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలు కూడా జరుగుతాయి. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ కూడా ఆర్థిక మంత్రి సందర్శించి అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలు, సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్లో వేగంగా విస్తరి

0: చేస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్ తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందిన వారు ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. ఆష్విల్ లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1వ తేదీన జరగనున్న ఈ సమావేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపై చర్చిస్తారు. ఆగస్టు 29-30 తేదీల్లో అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్ కు అంతకు ముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆగస్టు 20వ తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్ లో జరిగిన ఫార్మా ఇన్నోవా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: పూజ్య బాపు కా విచార్ థా కి స్వాధీనత తబ్ తక్ అధూరీ రహేగీ జబ్ తక్ హమారీ భాషా హమారీ సంస్కృతి హమారా శ్రమ ఔర్ హమారా ఉద్దేశ్య రాష్ట్రీయ న హో అప్నా న హో హమారా ధర్మ హమారీ సంస్కృతి సే హమ్ బదే హువే నహీ హై तो स्वतंत्रता का कोई मतलब ही नहीं और मन में स्वराज की ये परिकल्पना को अनेक प्रयोगों से जमीन पर उतारने का काम किया.
0: మన సంస్కృతికి మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడా నిర్వహణకు దేశం సిద్దంగా ఉండడం పైన అహ్మదాబాద్లోని సర్క్యూట్ హౌస్ లో ఆయన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 70% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్యన ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. సోదరి మండ్లు తమ సోదరుల మణికట్టుకు రంగు రాఖీలు పెట్టి వారి శ్రేయస్సు ఆరోగ్యం మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు తమ అక్కచెల్లెళ్లను రక్షిస్తామని అండగా ఉంటామని ప్రార్థన చేసి బహుమతులు అందజేస్తారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జులై 3న ప్రారంభమైన 57 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చడి ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మన్సులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి చాంపియన్ ఫాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ లో జరిగిన FIH ప్రపంచ కప్ మ్యాచ్ లో జర్మనీపై భారత్ 3-1 తేడాతో విజయం సాధించి 5వ స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ప్రపంచ కప్ లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత మహిళా జట్టు

0: సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్ లో మన దేశానికి చెందిన వీర్ చోట్లానిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సందల్ కుమార్ ఫైనల్ కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్ట్కు చెందిన మొహమ్మద్ అల్ షార్బనీపై 3-1 తేడాతో చోట్రాని, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సింగల్ కుమార్ విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

శుభోదయం సింహపురిలో ముందుగా నేటి సింహపురి సమాచారం. ఉదయగిరి మండలంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో హేతుబద్ద ఆలోచనలు, తార్కిక నైపుణ్యాలు పెరుగుతాయని, మూఢనమ్మకాలను వీడి శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు షేక్ కరీముల్లా హుసేన్ అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే అన్నారు. ప్రభుత్వం మహిళలు, ఇతర లబ్దిదారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి స్థిరమైన ఆదాయ వనరును అభివృద్ది చేయాలనే లక్ష్యంతో నెక్ ఎగ్ కార్ట్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని మెప్మాపీడీ ఎం కిరణ్ కుమార్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన 50 మంది లబ్దిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడితో ప్రారంభించి సులభంగా నిర్వహించగల ఎక్కాట్ వ్యాపారం ద్వారా గుడ్లను నేరుగా వినియోగదారులకు విక్రయించి రోజువారీ ఆదాయం పొందవచ్చన్నారు. గుడ్లతో పాటు ఉడికించినవి, ఆమ్లెట్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను విక్రయించి అదనపు ఆదాయం పొందే అవకాశముందని వివరించారు. నివాస ప్రాంతాలు, మార్కెట్లు, కార్యాలయ పరిసరాలు ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. కార్యాలయంలో టీఎల్హెచ్బి సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన సంక్షేమ అభివృద్ది ఫలాలు 100% అందేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వేజన్ల అధ్యక్షతన కమిషన్ చైర్మన్ సభ్యులు శ్రీపతిబాబు, మొక్కల భీక్షం రామాజనమ్మ, సెక్రటరీ చిన్నరాముడితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ సంక్షేమాభివృద్ది ఫలాలను దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కేటాయించి ఆయా వర్గాల సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో అభివృద్ది సాధించేలా అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. వివిధ కేసుల్లో న్యాయం జరగక బాధితులు ఎస్సీ కమిషన్ను ఆశ్రయిస్తున్నారని, ప్రతి కేసుల్లోనూ పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించి నిరుపేద దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ముత్తుకూరు మండలం దొరువులపాలెం పంచాయతీ తూర్పు నాగలదొరువుకు చెందిన చేవూరి భవిష్ రెడ్డి ఈ నెల 13 నుంచి 16 వరకు బెల్జియంలో జరిగిన

0: 98వ పార్లెండర్ గ్రాండ్ పిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా స్పీడ్ స్కేటింగ్ లో 4 స్వర్ణాలు 2 రజత పతకాలు సాధించారు. దీంతో నెల్లూరు వేదేపాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బాలుని సత్కరించి రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శనతో యూరప్ దేశాల్లో ఉచిత విజయతో పాటు స్కేటింగ్లోనూ ఉచిత శిక్షణ పొందే అవకాశం రావడం గొప్ప విషయమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మరింతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:20. మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వరార్చన వింటారు.

0: మీరింతవరకు స్వరాచ్చను విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:26 దాటి 35 సెకండ్లు. మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు దంపూరు నరసయ్య గారి జీవిత విశేషాల గురించి కాళిదాసు పురుషోత్తం గారి ప్రసంగం వింటారు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

భారత చరిత్ర కాంగ్రెస్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులు, అలాగే చరిత్ర పరిశోధకులు, సాహిత్య పరిశోధకులు అయినటువంటి డాక్టర్ కాళిదాసు పురుషోత్తమ గారి స్వస్థలం నెల్లూరు. వీరి తండ్రి వెంకట సుబ్బాశాస్త్రి గారు గొప్ప సంస్కృత భాషా పండితులుగా ప్రసిద్ధి చెందారు. శ్రీ కాళిదాసు పురుషోత్తమ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎంఏ చదివి యూనివర్సిటీ ప్రథమ స్థానంలో నిలిచి గురజాడ అప్పారావు స్వర్ణ పతకాన్ని కూడా పొందారు. ఉస్మానియా ఆచార్యులు బిరుదురాజు రామరాజు పర్యవేక్షణలో వేంకటగిరి సంస్థాన చరిత్ర, సాహిత్యం మీద పరిశోధించి డాక్టరేట్ పట్టా కూడా అందుకున్నారు. వీరు మనసు ఫౌండేషన్ సహకారంతో గురజాడ లబ్ధ సమగ్ర రచనల సంకలనానికి సంపాదకులుగా కూడా పనిచేశారు. మనసు ఫౌండేషన్ సహకారంతో పటాభి సమగ్ర రచనల సంకలనానికి సంపాదకులుగా కూడా పనిచేశారు. వీరు 2019లో జూలియా థామస్ అనే ఇంగ్లీషు యువతి ఇంగ్లాండుకు రాసిన ఉత్తరాలను ఆమె లేఖలు అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. దీనిని ఎంఎస్కో కూడా ప్రచురించింది. అంతేకాక పోతం జానకమ్మ అనే తెలుగు యువతి 1873లో ఇంగ్లీషులో రాసిన ఇంగ్లాండ్ యాత్రా చరిత్రను తెలుగులోకి ప్రచురించారు. అలాగే బంగోరే రాసిన లేఖలను సేకరించి బంగోరే జాబులు పేరుతో తెలుగులోకి అనువదించారు. పొనక జానకమ్మ స్వీయ చరిత్రను కనకపుష్యరాగం అనే పేరుతో మనసు ఫౌండేషన్ ద్వారా ప్రచురింపచేశారు. నెల్లూరు వర్ధమాన సమాజం దాదాపు 50 సంవత్సరాలు జరిపిన కవిత్రయ జయంతుల సభల రిపోర్టును కవిత్రయ కవితా వైజయంతి అనే పేరుతో ఎడిట్ చేశారు. నెల్లూరు స్థానిక చరిత్ర, సామాజిక జీవిత విషయాలను 62 వ్యాసాలుగా పెన్నా ముచ్చట్లు అనే పేరుతో ప్రచురించారు. శ్రీ కాళిదాసు పురుషోత్తమ గారు తన పిహెచ్డి పరిశోధనను వెంకటగిరి సంస్థాన చరిత్ర, సాహిత్యం అనే పేరుతో గ్రంథరూపంలోకి అనువదించారు.

0: 1972 నుంచి నెల్లూరు శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ అధిపతిగా, ఆ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి డాక్టర్ కాళిదాసు పురుషోత్తమ గారు తన పరిశోధన కృషితో దంపూరు నరసయ్య పత్రికల కృషి మీద ఒక గ్రంథం, పూండ్ల రామకృష్ణయ్య పత్రిక మీద ఒక గ్రంథం రాశారు. డాక్టర్ కాళిదాసు పురుషోత్తమ గారు మనకు అందించిన దంపూరు నరసయ్య గారి జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1: ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు వెంకట నరసయ్య గారి జీవితం కృషి ఈరోజు ప్రస్తావిస్తాను. వీరేశలింగం పంతులు గారు 1881 మేలో రాజమండ్రిలో తొలి వితంతు వివాహాన్ని చేసి ఆ వధూవరులను మద్రాసు వెంట పెట్టుకుని వచ్చారు. ఆ నూతన వధూవరులతో కలిసి భోజనం చేయడానికి ఆహ్వానాలు పంపబడ్డాయి. దాదాపు 40 మంది దాకా ఇష్టాన్ని వ్యక్తపరిచారు. కానీ భోజనం రోజు మొత్తం 6 మాత్రమే హాజరయ్యారు, నూతన వధూవరులు కాక. ఆ రోజు భోజనానికి వచ్చిన వాళ్లలో మద్రాసులో సబ్జడ్జి గణపతయ్య, సంస్కర్త మన్నం బుచ్చయ్య పంతులు, ఆర్ రఘునాథరావు, వీరేశలింగం పంతులు, పళ్ళె చెంచల్రావు, పీపుల్స్ ఫ్రంట్ పత్రిక సంపాదకులు దంపూరు నరసయ్య ఉన్నారు. వీరేశలింగం పంతులు గారు ఈ 6 తమ ఆత్మకథలో సాంఘిక సంస్కారాభిమాన షట్ చక్రవర్తులు అని పొగిడారు. ఈ సహపంక్తి భోజనం తర్వాత శంకరాచార్యులు ఆ భోజనానికి వచ్చిన అందరినీ వెలివేశారు. రఘునాథరావు, చెంచల్రావు వంటి వారు ఆ భోజనంలో పాల్గొనకుండా భోజనం దగ్గరకు వచ్చారు. అయినా కూడా వీళ్లను కూడా కుల బహిష్కారం చేశారు శంకరాచార్యులు. అందరూ స్వామి పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నారు. వేడుకొని వారిలో వీరేశలింగం పంతులు, దంపూరు నరసయ్య ఉన్నారు. నరసయ్య 67 మద్రాసులో నేటివ్ అడ్వకేట్ అనే ఒక పత్రికను ప్రారంభించి 1 పాటు నడిపారు. అప్పుడు ఆయనకు 18 కన్నా మించి ఉండవు. అప్పుడే మెట్రికులేషన్ పాస్ అయ్యారు. పచ్చయ్యప్ప హై స్కూల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఆనాటి మద్రాసు వాతావరణం వల్ల నరసయ్య సంస్కర్తల భావజాలంతో ప్రేరేపితులయ్యారు. బెంగాల్ సంస్కర్తలు మద్రాసు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు కేశవ చంద్రసేన్ లాంటి వాళ్ళ ఉపన్యాసాలు విని తాను కూడా ఆ వైపు ముగ్గారు. ఆయన తండ్రి మద్రాసులో ఏదో ప్రెస్ వ్యాపారం చేశారు. ఆదినారాయణయ్య నరసయ్య గారు 1849 మద్రాసులోనే జన్మించారు. ఆ తర్వాత అక్కడే ఆయన మెట్రికులేషన్ చదివి పచ్చప్పలో అధ్యాపకులుగా కొంతకాలం పనిచేశారు. 1864 వివాహ్య యోగ్యత, కన్య యొక్క వివాహ్య యోగ్యత మీద మద్రాసు పండితులు తర్క వితర్కాలు చేస్తున్నారు. రజస్వలానంతర పూర్వమే చేయవచ్చు అని ఒక వర్గం, రజస్వలానంతర కూడా చేయవచ్చు, కన్య అంటే వయసు ఎంత అని వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. నరసయ్య 17 వయసువాడు. ఈ వాదాలన్నింటినీ ఇంగ్లీషు పత్రిక మద్రాస్ టైమ్స్లో వాళ్ళ పేరుతోనే ఇంగ్లీష్లో ఉత్తరాల ద్వారా, లెటర్స్ టు ది ఎడిటర్ ద్వారా వివరించారు. చివరి ఉత్తరంలో అసలు పవిత్ర గ్రంథాలలో ఉంటేనే రజస్వలానంతర వివాహాలు చేయాలా, ప్రపంచంలో ఇతర దేశాలు అనుసరిస్తున్న అభ్యుదయకరమైనటువంటి మార్పులను మనం అంగీకరించక్కర్లేదా, ఏది సబబు అని ప్రశ్నిస్తారు 17 వాడు అప్పటికైనా. ఈ రజస్వల అనంతరం వివాహం చేయడానికి పవిత్ర గ్రంథాల యొక్క ఆమోదం కావాలి అని అనడు ఆయన. మిగతా ప్రపంచం ఎలా నడుస్తుందో అభ్యుదయ మార్గంలో అలా నడుచుకోవాలని అంటాడు. ఆ ఉత్తరాలు లెటర్స్ ఆన్ హిందూ మ్యారేజెస్ అనే పేరుతో ఆయన పేర 18 వయసు వాడి ఉత్తరాలు పుస్తకంగా వచ్చాయి. నరసయ్య జీవితం ఆయన అనుకున్న మార్గంలో వెళ్ళడానికి చాలా చిక్కులు పడవలసి వచ్చింది. ఆయన మద్రాసు నుంచి వెంకటగిరి జమీందారు వెంట వెంకటగిరి వచ్చారు. వెంకటగిరి వచ్చి వాళ్ల పిల్లలకి కొంతకాలం ఇంగ్లీష్ ట్యూటర్ గా పనిచేశారు. 1871 అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆగ్నూస్ ఈయన ఆంగ్లేయ పాండిత్యం వైదుష్యం తెలుసుకుని ఈయనను నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ లో హుజూర్ ట్రాన్స్లేటర్ గా నియమించారు 1871. 71 నుంచి 76 దాకా

సుమారు 6 సంవత్సరాలు కలెక్టరేట్ లో పనిచేసినట్లున్నారు. అప్పుడే 71లో రాగానే నెల్లూరులో నెల్లూరు పయనీర్ అనేటటువంటి ఒక పత్రికను ప్రారంభించారు. అదే తొలి నెల్లూరు పత్రిక. ఆ పత్రిక లభించడం లేదు గాని కలెక్టర్ ఆఫీస్ లో హుజూర్ శిరస్తదారుగా ఉన్నటువంటి ఎంబెరుమాళ్ళయ్య అనే మరో ఉద్యోగి కూడా ఆయనతో కలిసి ఆ పత్రికను నడిపాడు. అందుకోసమే నరసయ్య నెల్లూరు జిల్లా పత్రికోద్యమానికి జనకుడు, పితామహుడు అని కొంతమంది అన్నారు. అది సబబే. నరసయ్య ప్రశ్నించడం, తన కాలం కంటే ముందు చూడడం అనే గుణాలను అలవరుచుకున్నారు. 1875లో మెయిల్ పత్రికగా ఆయనకు రాసిన ఉత్తరం ఒకటి దొరికింది. ఒంగోలులో వేప నూనె తయారు చేసే వ్యాపారస్తులు ఊరి మధ్య నూనె గానుగలు పెట్టి రాత్రి పగలు నూనె తీయడం, దంచడం, విత్తనాలు వాటిని కాచడం, ఆ దుర్గంధం, ఆ శబ్దాలు, ఆ వాసనను భరించలేక ఈ వాతావరణ కాలుష్యాన్ని నివారించమని ప్రభుత్వానికి ఆయన సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆ రోజుల్లో తహసీల్దారు చాలా పొగరుగా నరసయ్య గారికి ఒక సమాధానం పంపారు. నువ్వు ఉండలేకపోతే నీ ఇల్లు మార్చేసుకో వేరే పేటకు అని. ఆ విషయం కూడా ఆయన ఉత్తరంలో, మెయిల్ ఉత్తరంలో రాశారు. మిత్రులు, కొంతమంది వాతావరణ కాలుష్యం మీద స్పృహను కలిగించినటువంటి మొదటి ఉత్తరం నరసయ్య గారు మెయిల్లో రాసిన లేఖ అని చెప్పి కూడా అంటారు. వెంకటగిరి జమీందారు సర్వజ్ఞ కుమార యాచేంద్రులు వ్యావహారిక భాషావాది. 20 ఏళ్ల కుర్రాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యావహారిక భాషా ఉద్యమం, ఆ వాదం, తర్వాత ఆ రాజాగారు చేస్తున్నటువంటి ఇతర వాదాలు కొంత ప్రభావంతో ఈయన కూడా వాడుక భాష అనేటటువంటి దాని మీద ఇష్టపడ్డాడు. 1870 తర్వాత ఆయన ఏం చేశాడో తెలియదు కానీ 80 కల్లా మద్రాసు వెళ్ళి పీపుల్స్ ఫ్రెండ్ అనే పత్రికను ప్రారంభించాడు. ద పీపుల్స్ ఫ్రెండ్ అనే పత్రిక 80 నుంచి 1897 చివరి దాకా ఆ వారపత్రికగా నిర్వహించారు. దాదాపు 18 సంవత్సరాలు నా పరిశోధనలో ఆ పత్రికకు సంబంధించిన కొన్ని సంచికలు మాత్రమే లభించాయి. నాకన్నా ముందు వీరేశలింగం పంతులు గారు సంఘ సంస్కర్తల ఆ షట్ చక్రవర్తులలో ఈయన పేరు ఉండడం చూసి బండి గోపాలరెడ్డి బంగోరే, పెన్నేపల్లి గోపాలకృష్ణ ఇద్దరు కూడా ఈయన మీద కొంత కృషి చేశారు. నరసయ్య వారసుల దగ్గర ఆయన దినచర్యలు, కొన్ని లేఖలు తీసుకుని ఆయన జీవిత వివరాలు కూడా సేకరించి వాటిని జమీన్ రైతు, ఇతర పత్రికల్లో వ్యాస రూపంలో రాశారు. నా వరకు నేను గురజాడ మీద పరిశోధిస్తున్నప్పుడు గురజాడ అప్పారావు గారు దంపూరు నరసయ్య పేరును ప్రస్తావిస్తూ ఆయన శిష్యులు ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం గారికి ఒక లేఖ రాశారు. నరసయ్య గారు జీవించి ఉన్నారా, ఉంటే ఆయన చిరునామా నాకు పంపించు అని. ఇది 1909లో. ఆ ఉత్తరం గురజాడ రాసే నాటికి నరసయ్య మరణించి 9 రోజులు. ఇంతకు ఎందుకు రాశారంటే గురజాడ కన్యాశుల్క నాటకం 2వ ప్రతిని ఈయనకు పోస్ట్ చేయడానికి, పంపడానికి. 1897లో గురజాడ కన్యాశుల్క నాటకం వచ్చినప్పుడు మొట్టమొదట సమీక్షించి ఆ నాటకాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించినటువంటి పత్రికాధిపతుల్లో దంపూరు నరసయ్య మొదటి వాడు. 97 జనవరిలో నాటకం విడుదలైతే 97 జనవరి 21 పీపుల్స్ ఫ్రెండ్ లో ఆ నాటకాన్ని సమీక్షించారు నరసయ్య గారు. కేవలం సమీక్షించడమే కాదు, ఆ నాటకం అప్పటిదాకా వచ్చిన తెలుగు సంప్రదాయ నాటకాలకు విరుద్ధంగా ఎట్లాంటి నూతన పోకడలను తొక్కింది అని గుర్తించి రాశారు. భాషలో, భావంలో, సమాజంలో కంటికి కనిపించే సాధారణ వ్యక్తులను పాత్రలుగా చేయడంలో, సామాజిక చైతన్యాన్ని కలిగించడానికి నాటకాన్ని కథావస్తు ఒక మాధ్యమంగా స్వీకరించడంలో గురజాడ చేసినటువంటి సాహసాన్ని నరసయ్య గారు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఇది చిన్న విషయం కాదు.

నరసయ్య సాధారణ ప్రజల క్షేమం కోసం పాటుపడ్డారు. ఆయన పీపుల్స్ ఫ్రెండ్ పత్రికను రాసుకున్నారు, ఏ చీప్ జర్నల్ పబ్లిష్డ్ ఆన్ ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ అని రాసుకున్నారు దాని మీద.

చాలా చౌక సరసమైన ధరతో సాధారణ పాఠకులకు కూడా అందుబాటులో ఉండే విధంగా నా పత్రికను తీసుకొస్తున్నాను అని రాశారు. ఎందుకంటే పత్రిక ఆ రోజుల్లో చాలా ఖరీదు, సామాన్యులు కొన్ని చదవలేరు. అలాంటి రోజుల్లో అతి చౌకైన తక్కువ రకం సన్నటి పేపర్ మీద ముద్రించి 2 రూపాయలు నెల చందాతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేటట్టు ఆయన కృషి చేశారు. పత్రిక దొరికిందే నాకు 3 సంపుటాలు. వాటిని చూసినప్పుడు ఆయన సమాజం కోసం పడ్డ తపన గుర్తొస్తుంది. బాలికల కోసం, బాలికల వివాహ వయో పరిమితికి సంబంధించి, వితంతువులకు సంబంధించి, ముస్లింస్ యొక్క పాఠశాలల దుర్గతిని గురించి, ఈ వాతావరణ కాలుష్యాన్ని గురించి, ఇలాగా అనేక సమకాలిక సమస్యలను పన్ను ఉప్పు పన్ను మీద, పన్నులు పెంచడం గురించి, వీటన్నిటి మీద రాశాడు. అందుకే బ్రిటిష్ అధికారులు నరసయ్యను ఎప్పుడు మంచి చూపుతో చూడలేదు. అన్ని పత్రికలకు సహకారం అందిస్తున్న నరసయ్యకు బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి చుక్కెదురైంది, సహకారం అందలేదు. అలాంటి పరిస్థితుల్లో జమీందారులు, ధనవంతులు ఆనాటి పత్రికలను బాగా ఆదుకున్నారు. కానీ జమీందారులకు, భూస్వాములకు కూడా వ్యతిరేకంగా రాయటం వల్ల వాళ్ల నుంచి కూడా సహకారం నరసయ్యకు అందలేదు. కనుకనే ఆయన సామాన్య ప్రజల సహకారంతో, వాళ్ళిచ్చే డబ్బుతో ఆ పత్రికను చేశాడు. ముంగోరే పరిశోధనలో వీరేశలింగం పంతుల్లాగా ఈయన కూడా వెంకటగిరిలో ఒక రాధమ్మ అనే వితంతు యువతిని తీసుకెళ్లి నాగపూర్లో పెళ్లి చేశాడని, ముందు ఆమెను శరణాలయంలో చేర్పించాడని, తర్వాత పెళ్లి చేశాడని రాశారు. వీరేశలింగం పంతులు గారి వితంతు శరణాలయానికి నిర్వహణ సభ్యుల్లో ఈయన కూడా ఒకరని మంగోరే రాశారు. ఆ రోజుల్లో ఆనీ బీసెంట్ దివ్యజ్ఞాన సమాజం చాలా వెలుగు వెలుగుతుంది. దివ్యజ్ఞాన సమాజం హైందవ మతంలో ఉండే సమస్త ఆచారాలను సమర్థించింది. ఒక చోట ఆయన రాస్తూ, అవాయిడ్ ది అబ్సర్డ్ క్లెయిమ్స్ ఆఫ్ ది థియోసాఫికల్ అండ్ అదర్ షామ్స్ అని కాస్త పరిహాసంగానే రాశాడు. అంటే నిజం చెప్పడానికి తన కాలంలో పెద్ద వెలుగు వెలుగుతున్నటువంటి అనిబిసెంట్ వర్గాన్ని విమర్శించడానికి కూడా ఆయన వెనుకాడలేదు. 1897లో ఆయన 17 ఏళ్ల తర్వాత అక్కడి ప్రెస్ ను మూసుకొని మద్రాసులో నెల్లూరుకు తరలించాడు. ఆయనకు ఒకే ఒక కొడుకు. ఆ కొడుకును మీనాక్షమ్మ అనే వితంతువుకు దత్తత ఇచ్చాడు. కోడూరులో ఆవిడకు పెద్ద వ్యవసాయం ఉంది. ఆ వ్యవసాయం చూసుకోవడానికి తండ్రి కొడుకు నెల్లూరు, కోడూరు మధ్య తిరుగుతూ ఉన్నారు. అయితే నెల్లూరు వచ్చాక కూడా ఆయన ఊరుకోలేదు. నెల్లూరు వచ్చాక ఆంధ్ర భాషా గ్రామ వర్తమాని అనే పత్రికను ప్రారంభించారు. ఆంధ్ర భాషా గ్రామ వర్తమాని వ్యావహారిక భాషలో నెల్లూరు జిల్లా రైతుల సమస్యలను, వారి కష్టాలను ఇప్పుడు జమీన్ రైతు పత్రిక ప్రారంభంలో చేసిన పనే అది చేసింది. ఒక విధంగా జిల్లా స్థానిక పత్రికలకు ఒక నమూనాగా నిలిచింది. సుమారు 2 సంవత్సరాలు ఆ పత్రిక నడిచినట్టు సాక్ష్యాధారాలున్న ఆ పత్రిక కూడా నాకు లభించలేదు. కానీ అందులో కొన్ని రచనలు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ లోకి అనువదించి బ్రిటిష్ అధికారులు రహస్యంగా బ్రిటిష్ అధికారులకు ఇచ్చారు. అవి చూసినప్పుడు ఆయన అందులో ఏమేమి విషయాలు రాశాడు అనేది తెలుస్తుంది. గ్రామాల్లో రహదారులు లేకపోవడం, ఉప్పు పన్నుతో ప్రజలు ఇబ్బందులు పడడం, వెట్టివాళ్ల కష్టాలు, గ్రామాధికారులు దౌర్జన్యాలు, భూమి పన్నులో ఏర్పడ్డ సమస్యలు, బందెల దొడ్లు లేక పశువులు పొలాలను నాశనం చేయడం, పశువుల వైద్యశాలలు లేకపోవడం వల్ల పశువులకు జబ్బు పడితే వైద్యం లేకపోవడం, ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, ఆయుధ చట్టం బ్రిటిష్ అధికారులకు ఆయుధాలు ఉంచుకోవడానికి అవకాశం ఇచ్చి భారతీయ అధికారులకు ఆయుధాలు ఉంచుకోవడానికి అధికారం ఇవ్వరు దాన్ని ప్రశ్నిస్తూ, క్రైస్తవ మత ప్రచారకులకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రోత్సాహాలను బట్టబల్ చేయడం, భారత ప్రజల పేదరికాన్ని బహిర్గతం చేయడం, అప్పుడప్పుడే ప్రారంభమైన జాతీయ కాంగ్రెస్ ను ఆహ్వానిస్తూ దాని ఆ కాంగ్రెస్ ను ప్రోత్సహించడం, గ్రామీణ పాఠశాలలు, ఇలాంటి విషయాల మీద రాశారు. ఇందాక చెప్పాను, రైతులు పడే కష్టాలను పత్రికల్లో రాయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ధనవంతులు, జమీందారులు, భూస్వాములే తెలుగుదేశంలో పత్రికలన్నింటినీ పోషిస్తున్న కాలం. అలాంటి రోజుల్లో టెనెన్సీ బిల్ వచ్చినప్పుడు కౌలుదారుల పక్షాన రాస్తాడు. ఇంపార్టియబుల్ యాక్ట్ అనేది ఒకటి చేస్తారు. పిఠాపురం, వెంకటగిరి, కొన్ని జమీందారులు అవిభజ్యం, వాటిని విభజించడానికి లేదు, తండ్రి తర్వాత పెద్ద కొడుకే రావాలి అని చట్టం చేస్తారు. ఈ జమీందారులు ఏం పొడిచారు, వీళ్ళకి ఎందుకు ఈ చట్టం చేయాలి అని అడుగుతాడు

వెంకటగిరి వాడు, తన బంధువులంతా వెంకటగిరిలో ఉన్నారు. అయినా ధైర్యంగా ఈ విషయాలు రాస్తాడు. అన్నిటికన్నా ఆ పత్రికలో ఆంధ్ర భాషా గ్రామ వర్తమానంలో మరణ శిక్షను వ్యతిరేకిస్తూ మనిషి

0: ఆయన ఈ రుణభారాల నుంచి కొంతవరకు తప్పించుకుంటాడు. శాంతమైన జీవితాన్ని గడపడానికి వీలవుతుంది. నెల్లూరు నుంచి మళ్ళా పీపుల్స్ ఫ్రంట్ పత్రికను వెంకటగిరికి మారుస్తాడు. వెంకటగిరికి మార్చి అక్కడ పీపుల్స్ ఫ్రంట్ పత్రిక ప్రెస్ కొంతకాలం నడుపుతాడు. ఆయన రాసిన రెండు గ్రంథాలలో ఒకటి ఇంగ్లీష్ వ్యాకరణం మీద తొలి రోజుల్లో రాసిన గ్రంథం, 17 ఏళ్ల వయసులో లెటర్స్ ఆన్ హిందూ మ్యారేజెస్ అనే గ్రంథం, రెండు మాత్రమే. ఈ రెండోది ఇప్పుడు దొరుకుతోంది. ఆయన గురించి మనకు దొరికింది చాలా తక్కువ. 1990 నుంచి బండి గోపాలరెడ్డి, పెన్నేపల్లి గోపాలకృష్ణ, వారి తర్వాత నేను అనేక పరిశోధనలు చేసి పత్రికలు, నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో ఉండే రికార్డ్స్, పోలీస్ రికార్డ్స్, వెంకటగిరి జిల్లా పరిషత్ రికార్డ్స్, అనేక రికార్డ్స్, మద్రాస్ ఆర్కైవ్స్ లో ఉండే రికార్డ్స్, ఇవన్నీ పరిశోధించి ఆయన మీద ఒక చిన్న పుస్తకం తయారు చేయడానికి సరిపోయే మెటీరియల్ సేకరించగలిగాను. 2007 దంపూరు నర్సయ్య, ఇంగ్లీషు జర్నలిజం లో తొలి వెలుగు దంపూరు నర్సయ్య అనే నేను పుస్తకాన్ని వెలువరించాను. అందులో ఆయన జీవితం, ఆయన నడిపిన పత్రికలు, సంస్థలు, కృషి వీటన్నిటిని కూడా నేను వెలికి తీసుకుని వచ్చాను. నా పుస్తకం దంపూరు నర్సయ్య అంతర్జాలంలో ఎవరైనా చదువుకోవడానికి వీలుగా డిజిటైజ్ చేసి పెట్టారు. ఎవరైనా సరే వికీ లింక్స్ లో దాన్ని చదువుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. నర్సయ్య పుస్తకం వచ్చిన తర్వాతే జర్నలిస్టులు, పత్రికాధిపతులు దాని మీద రాయడం మొదలు పెట్టారు. హిందూ పత్రిక దాదాపు 60 పేజీ డెక్కన్ ఎడిషన్ లో నర్సయ్యని గురించి రాశారు. బహుశా ఒక తెలుగు పుస్తకాన్ని గురించి అంత పెద్ద వ్యాసం బహుశా ఎవరు రాసి ఉండరు. ఎందుకంటే నర్సయ్య యొక్క ప్రాముఖ్యాన్ని బట్టి తెలుగు పత్రికలన్నీ దాదాపు 50 పత్రికల్లో సమీక్షించారు. ఈరోజు అన్ని విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనల్లో వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు వాళ్లతో పాటుగా దంపూరు నరసయ్యను కూడా ఆ భావజాలానికి సమీపంగా ఉండి తన కాలం కంటే చాలా ముందుగా ఉండే మహానుభావుడుగా పేర్కొంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నెల్లూరు ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు.
1: ఇంతవరకు దంపూరు నర్సయ్య గారి జీవిత విశేషాల గురించి కాళిదాస పురుషోత్తం గారి ప్రసంగం విన్నారు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:48 దాటి 5 సెకండ్లు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. మరికొద్ది క్షణాలు సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మరియు 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: 2047 స్వప్నం నెరవేరాలంటే దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న యువత శారీరక మానసిక దృఢత్వంతో ఉండడం అత్యంత కీలకం. ప్రస్తుతం మారుతున్న ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి తదితర కారణాలతో చిన్న వయసులోనే మనుషులు రోగాల బారిన పడుతున్నారు. ఆధునిక జీవనశైలి వల్ల వస్తున్న మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు, ఊపకాయం, గుండె జబ్బులు వంటి సమస్యలకు భారతీయ సంప్రదాయ యోగా, స్వదేశీ క్రీడలు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తున్నాయి. కబడ్డీ, ఖోఖో, మల్లకంబ వంటి పురాతన క్రీడలు శరీరంలో సామర్థ్యం, వేగం, కండరాల బలాన్ని పెంచుతాయి. సహజ సిద్దమైన, ఖర్చులేని భారతీయ జీవన విధానం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ప్రశాంతతను అందించి పరిపూర్ణ సమతుల్య జీవనానికి దోహదపడుతుందనే దార్శనికతతో శారీరక ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రజల జీవనశైలిలో మార్పులు తీసుకురావడం, ప్రతి ఒక్కరిని రోజూ ఏదో ఒక శారీరక శ్రమ వైపు ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 2019 ఆగస్టు 29వ తేదీన ఫిట్ ఇండియాకు శ్రీకారం చుట్టారు. ఫిట్ ఇండియా కింద సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు ఎక్కడైనా ఎప్పుడైనా పరిగెత్తండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా నడక, పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల విద్యార్థుల్లో వ్యాయామం, ఆటల పట్ల ఆసక్తి పెంచడానికి ఏటా డిసెంబర్ నెలలో ఒక వారాన్ని ఫిట్ ఇండియా స్కూల్ వీక్ గా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి పాఠశాలల్లో ప్రత్యేక వారోత్సవాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో క్రీడా మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, రోజువారీ ఆటల సమయాన్ని బట్టి పాఠశాలలకు ఫిట్ ఇండియా స్కూల్ లేదా ఫిట్ ఇండియా 3-స్టార్ 5-స్టార్ స్కూల్ సర్టిఫికేషన్ ఇస్తారు. పరిగెత్తడం, నడవడంతో పాటు రోడ్లపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేయడం ప్రాధాన్యంగా ఫిట్ ఇండియా ఫ్లోగింగ్ రన్ నిర్వహిస్తున్నారు. శారీరక దృఢత్వంతో పాటు పర్యావరణ పరిశుభ్రత సాధించడం ఈ కార్యక్రమ ముఖ్య ప్రయోజనంగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా సైక్లింగ్ సంస్కృతిని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, సైక్లింగ్ ను నిత్య జీవితంలో భాగంగా మార్చడం లక్ష్యంగా ఫిట్ ఇండియా సైక్లోథాన్ నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు క్రీడలు, సంప్రదాయ ఆటలు, ఆరోగ్యంపై జాతీయ స్థాయిలో ఫిట్ ఇండియా క్విజ్ను నిర్వహిస్తూ ఇందులో గెలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తున్నారు. వికసిత్ భారత్ సాకారానికి మూల స్తంభాలైన యువత వ్యసనాలకు బానిసలై నిర్వీర్యం కాకుండా వారిని చైతన్యపరిచేందుకు నెహ్రూ యువ కేంద్ర సంఘటన సహాయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానికంగా ఫిట్నెస్ కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 30 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక శ్రమ చేయడం తప్పనిసరని తెలుపుతూ అవగాహన కల్పించే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిట్నెస్ కాడోస్ ఆధా ఘంటా రోజు నినాదంతో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫిట్ ఇండియా మూవ్మెంట్ దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన విధానంలో, ఆరోగ్యంలో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. రోజువారీ శారీరక శ్రమ పెరగడం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతోంది. ఫిట్నెస్ కార్డోస్ ఆధా ఘంటా రోజు ప్రచారం ద్వారా సామాన్య ప్రజలు కూడా రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, యోగా లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ద్వారా పాఠశాలల్లో పిల్లలకు ఆటలు, యోగా, వ్యాయామాలను తప్పనిసరి చేయడం వల్ల వారిలో శారీరక దృఢత్వం పెరుగుతోంది. పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితం కాకుండా మైదానాల్లో ఆటలు ఆడడానికి ప్రోత్సాహం లభిస్తోంది. శారీరక శ్రమ వల్ల శరీరంలో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి పని ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ను తగ్గించి రోజువారీ పనిలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ ప్రచారం వల్ల దేశంలో ఒక క్రీడా సంస్కృతి ఏర్పడింది. కబడ్డీ, ఖోఖో, యోగా లాంటి భారతీయ సంప్రదాయ క్రీడలకు మళ్లీ ఆదరణ పెరిగింది. ఫ్రీడమ్ రన్, సైక్లోథాన్ వంటి సామూహిక ఈవెంట్ల వల్ల ప్రజల్లో సామాజిక బంధాలు బలపడుతున్నాయి. సైక్లింగ్, వాకింగ్ ప్రోత్సహించడం వల్ల స్వల్ప దూరాలకు వాహనాలు వాడకం తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతోంది. ఫిట్ ఇండియా, సైక్లోథాన్, ఫ్రీడమ్ రన్, వాక్థాన్, సండే సన్ సైకిల్ వంటి విభిన్న కార్యక్రమాల ద్వారా కల్పిస్తున్న అవగాహన ఆరోగ్య భారత నిర్మాణానికి బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు. ఫిట్ ఇండియా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా.

0: ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపారాభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35 దాటి 30 సెకండ్లు. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం, ఈ ఉత్తరం రాస్తున్నారు నెల్లూరు జిల్లా కురగొండ గ్రామం నుంచి సునీల్. వీరు కోరుతున్నారు డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ.

0: ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాశారు నిజాం.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాశారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత. వీరు కోరుతున్నారు ఆనందం చిత్రం నుంచి పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు వింజమూరు నుంచి దివకర్, అలాగే బ్రహ్మయ్య. వీరు కోరుతున్నారు దిల్ చిత్రం నుంచి పాట.

0: మీరింతవరకు మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కొన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపూరి FM కేంద్రం, సమయం 9 గంటలు.

సంపుటి ఇది మీ హలో అభిరుచి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 9:01 దాటి 45 సెకండ్లు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 0861233301 లేదు అనుకుంటే 0861233301 అనే ఈ రెండు నంబర్లో ఏదో ఒక నంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమైనటువంటి హలో అభిరుచి కార్యక్రమంలో వినండి. లేదు లైన్ కలవట్లేదు, ఇతరత్ర కారణాల వల్ల మీరు కాల్ చేయలేకపోతే మరేం పర్వాలేదు, 9:30 నుంచి ప్రారంభమయ్యే హలో అభిరుచి వాట్సాప్ మెసేజ్ల పాటల కార్యక్రమానికి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని హలో అభిరుచి కార్యక్రమంలో వినవచ్చు. వాట్సాప్ మెసేజ్ పంపించే విధానం, మీ పేరు వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటని అయితే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్ గా మెన్షన్ చేసి 7901084157 అనే ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటువంటి హలో అభిరుచి కార్యక్రమంలో వినండి. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు జర్నీ చిత్రంలోంచి పాట మనందరి కోసం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడతాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: బాగున్నారా మేడం?
0: నేను చాలా బాగున్నాను. మీ పేరు ఎక్కడి నుంచి?
1: తుమ్మల తరల గోపినాథ్ బుచ్చిరెడ్డి పాలెం మేడం.
0: ఓకే గోపినాథ్ గారు, మీరు ఎలా ఉన్నారు చెప్పండి.
1: బ్రహ్మాండంగా ఉన్నారు మేడం.
0: ఓకే సూపర్ గా ఉన్నారు, చాలా సంతోషం. చెప్పండి.
1: రాఖీ పండుగ కాబట్టి
0: చెప్పండి.
1: అన్నపిల్లలకి అన్నలమ్మలకి అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు మేడం.
0: ధన్యవాదాలండి. మీకు కూడా.
1: ఆ మిత్రుడు కావర్ మాస్టర్ కోసం వాల్చేరి వేరేసిన వాళ్ళ పాట ఉంది మేడం. ధన్యవాదాలు మేడం.
0: ఓకేనండి. పాట చెప్పలేదు ఏ పాట కావాలో, బట్ వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి ఒక మంచి పాట అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop.

Hey, don't stop dancing. Punakalu loading.

0: dancing. Wanna go to loading?
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో బ్రిడ్జి కార్యక్రమం. కార్యక్రమంలో మరొక శ్రోత మాట్లాడదాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్కారం అండి, మీ పేరు?
2: రాఖీ పండుగ శుభాకాంక్షలు మేడం మీకు.
1: ధన్యవాదాలండి, మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు.
2: గోరం టాకులు రాజశేఖర్ గారి అన్నా చెల్లిన అనుబంధం పాట మన తుమ్మలపల్లి గోపినాథు మొహమ్మద్ రఫీ మేడం.
1: తప్పకుండా అండి, గోరింటాకు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట ఇది వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
3: నమస్తే అమ్మా. కావ్య శ్రీనివ చిట్టితల్లి బంగారు తల్లి, శుభోదయం.
2: శుభోదయం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: నా పేరు బండారు త్రిమూర్తుల గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానమ్మా. నా మాట బాగా వినిపిస్తుందమ్మా?
2: వినిపిస్తుంది గుప్తా గారు, చెప్పండి.
3: ఈవేళ రక్షాబంధన్, రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు మీకు, మన మా అక్కయ్య గారికి, వల్లపూడి నాగలక్ష్మి గారికి, మా విజయ బంగారు తల్లికి, మన సింహపురి రేడియో వింటున్న రేడియో నెల్లూరు ప్రసారం వింటున్న వారు అందరికీ తెలియపరుస్తున్నాను. మహిళా సోదరి సోదరి మనం అందరికీ తెలియపరుస్తానమ్మా.
2: చాలా చాలా ధన్యవాదాలు గుప్తా గారు. మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారో చెప్పేస్తారా?
3: అమ్మా చెప్తానమ్మా. రక్త సంబంధం చిత్రంలో ఘంటసాల సుశీల పాడిన పాట, గీతరాజు అనిశెట్టి సుబ్బారావు గారు సంగీతం ఘంటసాల మాస్టారు, చంద్రుని మించు అందం ములికించిన పాట వేయండి అమ్మా. కావ్య చిట్టితల్లి బంగారు తల్లి, కావ్య శ్రీనివాస్ గారు.
2: తప్పకుండా అండి. రక్త సంబంధం చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకుంటున్న పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, మీరు వింటున్నారు హలో బ్రిచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో, వెరీ గుడ్ మార్నింగ్ అని మీ పేరు ఎక్కడి నుంచి?
5: చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలుపుపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
4: ఓకే నరేంద్ర గారు, ఏ చిత్రం నుంచి పాటిందా అనుకుంటున్నారు?
5: ముందుగా

0: శ్రావణ పౌర్ణమి సందర్భంగా పాల్పడుతున్నందరికి శుభాకాంక్షలు మేడం.
1: ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం. రాఖీ సినిమాలో టైటిల్ సాంగ్ ఇవ్వండి మేడం.
1: తప్పకుండా అండి. రాఖీ చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాటతో వచ్చేస్తుంది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. మీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హాయ్,
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:32 దాటి 52 సెకండ్లు. చాలా మంది శ్రోతలు వాట్సాప్ మెసేజ్లు పంపించి కూడా వాళ్ళకి ఇష్టమైన పాటను వినిపించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్నటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా మీరు వినబోయే పాట జమీ చిత్రం నుంచి పాట. ఈ పాటను కోరిన వారు మూసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా వీరు కోరుతున్నారు.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించాడు కడప జిల్లా పొద్దుతూరు నుంచి దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా. వీరు కోరుతున్నారు కిల్లర్ చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, వీరందరూ కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి ఈ మెసేజ్ పంపించారు. వీరు కోరుతున్న అనవరం చిత్రం నుంచి పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాశారు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. వీరు కోరుతున్నారు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో చివరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు బెంగళూరు నుంచి జయలక్ష్మి. వీరు కోరుతున్నారు స్టూడెంట్ నంబర్ 1 చిత్రం నుంచి ఈ పాట.

మీరింతవరకు హలో బ్రిడ్జి కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ ద్వారా శ్రోతలు కొన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 11 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

0: పదకొండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: భారత ఆర్థిక వ్యవస్థలో గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న కీలకమైన పరివర్తనలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఒకటి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని కోట్లాది మంది పేదలు, గ్రామీణులు, మహిళలు, అసంఘటిత రంగ కార్మికులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు బ్యాంకు ఖాతా అనేది మధ్యతరగతి, సంపన్న వర్గాలకే పరిమితమైన ఆర్థిక సాధనంగా కనిపించేది. కానీ జన్ధన్ యోజనతో బ్యాంకు ఖాతా ప్రతి సాధారణ పౌరుడి ఆర్థిక జీవితంలో ఒక ప్రాథమిక భాగంగా మారింది. పొదుపు నుంచి బీమా వరకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు అనేక సేవలకు ఈ ఖాతా ఒక ప్రవేశ ద్వారంగా నిలిచింది. 2014కి ముందు భారతదేశంలో సుమారు 65% మంది ప్రజలకు మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, శ్రామికులు, మహిళలు, చిన్న వ్యాపారులు బ్యాంకు ఖాతాలు లేకుండా నగదు కోసం అధిక వడ్డీ రేట్లతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో జన్ధన్ యోజన రూపుదిద్దుకుంది. బ్యాంకు ఖాతా లేని ప్రజలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆర్థిక భద్రతా భావాన్ని కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో

0: ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా ఉండాలని, ప్రతి వయోజనుడికి బీమా పింఛను భద్రత ఉండాలని తెలియజేస్తూ జన్ధన్ యోజన ప్రకటించారు. జన్ధన్ యోజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఆజాది కే పర్వ పర్ మే యోజన కో బహుత్ తేజ్ ఆగే బఢాణె కా సంకల్ప కర్నె కే లియే ఆప్కే పాస్ ఆయా హూ. ఏక్ ప్రధానమంత్రి జన ధన యోజన, ఇస్ ప్రధానమంత్రి జన ధన యోజన కే మాధ్యమ సే హమ్ దేశ్ కే గరీబ్ సే గరీబ్ లోగో కో బ్యాంక్ అకౌంట్ కీ సువిధా సే జోడనా చాహతే. ఆజ్ కరోడో కరోడో పరివార హై జిస్కే పాస్ మొబైల్ ఫోన్ తో హై లేకిన్ బ్యాంక్ అకౌంట్ నహీ హై. యే స్థితి హమే బదల్ని హై. దేశ్ కీ ఆర్థిక సంసాధన గరీబ్ కే కామ్ ఆయే, ఇస్కీ శురువాత్ యహీ సే హోతీ హై, యహీ తో హై జో ఖిడ్కీ ఖోల్తా హై. ఔర్ ఇస్లియే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కే తహత్ జో అకౌంట్ ఖులేగా ఉస్కో డెబిట్ కార్డ్ దియా జాయేగా.
0: 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన దేశంలో ఆర్థిక సార్వజనీనతకు కొత్త దిశను చూపింది. బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక బ్యాంకు ఖాతాను అందించడం, ఉచిత రూపే డెబిట్ కార్డు ఇవ్వడం, ప్రమాద బీమా రక్షణ కల్పించడం, అర్హులైన వారికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందించడం వంటి చర్యలు పేదలకు బ్యాంకింగ్ను చేరువ చేశాయి. జన్ధన్ యోజన సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి దాని విస్తృతి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 56.16 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ సంఖ్య భారతదేశ జనాభాలో ఆర్థిక సేవలను విస్తృతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమం ఎంత పెద్ద స్థాయిలో అమలైందో తెలియజేస్తుంది. ఈ ఖాతాల్లో 31.31 కోట్ల ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. అంటే మొత్తం జన్ధన్ ఖాతాల్లో 55.7% మహిళల ఖాతాలే. మహిళలకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం వారి ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో వారి పాత్రకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా పొందేందుకు ఎంతో ఉపయోగకరంగా మారింది. జన్ధన్ యోజన ప్రభావం గ్రామీణ భారతదేశంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం జన్ధన్ ఖాతాల్లో 66.7% అంటే 37.48 కోట్ల ఖాతాలు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందినవే. గతంలో బ్యాంకు శాఖలు దూరంగా ఉండడం, కనీస బ్యాలెన్స్ వంటి నిబంధనలు, ఆర్థిక అవగాహన లోపం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కుటుంబాలు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉండేవి. జన్ధన్ యోజన, బ్యాంకింగ్ కరెస్పాండెంట్ వ్యవస్థ, ఆధార్, మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ చెల్లింపు వ్యవస్థల సహకారంతో ఈ అంతరాన్ని గణనీయంగా తగ్గించింది. జన్ధన్ ఖాతాల సంఖ్య పెరగడంతో పాటు వాటిలో ప్రజలు ఉంచుతున్న డిపాజిట్లు కూడా భారీగా పెరిగాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాల్లో మొత్తం 2,67,756 కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయి. 2015 ఆగస్టుతో పోలిస్తే ఖాతాల సంఖ్య సుమారు 3 రెట్లు పెరగగా డిపాజిట్లు దాదాపు 12 రెట్లు పెరిగాయి. ఒక్కో జన్ధన్ ఖాతాల్లో సగటు డిపాజిట్ 4,768గా ఉంది. 2015 ఆగస్టుతో పోలిస్తే ఈ సగటు డిపాజిట్ సుమారు 3.7 రెట్లు పెరిగింది. ప్రజలు తమ జన్ధన్ ఖాతాలను కేవలం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే కాకుండా పొదుపు కోసం కూడా ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. జన్ధన్ యోజన ద్వారా ఆర్థిక సార్వజనీనతకు మరో ముఖ్యమైన అంశం, ప్రతి ఖాతాదారుడికి ఉచిత రూపే డెబిట్ కార్డు అందించడం ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ను సామాన్య ప్రజలకు చేరువ చేశాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాదారులకు 38.68 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. రూపే కార్డులతో పాటు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు, మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, యూపీఐ వంటి డిజిటల్ సాంకేతికతలు విస్తరించడంతో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లావాదేవీలు సుమారు 535 కోట్ల స్థాయిలో ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అవి 2,338 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో పీఓఎస్, ఈ కామర్స్ రంగాల్లో రూపే కార్డు లావాదేవీలు 2017-18లో 67 కోట్లుగా ఉండగా 2024-25లో 93.85 కోట్లకు పెరిగాయి. దీనిని బట్టి జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాల విస్తరణకే పరిమితం కాకుండా భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్దికి కూడా పరోక్షంగా బలమైన పునాది వేసిందని చెప్పవచ్చు.
2: ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన లాంచ్ కీ గయీ థీ. ఇస్ యోజనా నే గాంవ్ ఔర్ గరీబ్ కే ఆర్థిక సశక్తికరణ కే సాథ్ హీ రోజగార్ నిర్మాణ మే భీ బహుత్ బడీ భూమికా నిభాయీ హై. పెహలే దేశ్ మే బహుత్ బడీ సంఖ్యా మే లోగో కే పాస్ బ్యాంక్ ఖాతా హీ నహీ థా. బిచారో నే బ్యాంక్ కా దర్వాజా నహీ దేఖా థా. లేకిన్

0: जनधन योजना के कारण 50 करोड़ से ज्यादा नए बैंक खाते खोल चुके हैं.
1: జన్ధన్ యోజనకు అత్యంత కీలకమైన మరో ప్రయోజనం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేదా డీబీటీ వ్యవస్థతో దాని అనుసంధానం. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్దిదారులకు అందాల్సిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడానికి జన్ధన్ ఖాతాలు ఎంతో ఉపయోగపడ్డాయి. గతంలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్దిదారులకు చేరే క్రమంలో మధ్యవర్తిత్వం, జాప్యం, లీకేజీలు వంటి సమస్యలుండేవి. జన్ధన్, ఆధార్, మొబైల్తో కూడిన జామ్ వ్యవస్థ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డీబీటీ పథకాల కింద 6.9 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. జన్ధన్, ఆధార్, మొబైల్, జామ్ వ్యవస్థలో జన్ధన్ ఖాతా కీలకమైన భాగంగా మారింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. మొబైల్ సాంకేతిక సమాచారాన్ని, డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసింది. ఈ మూడు వ్యవస్థలు పరస్పరం అనుసంధానమవడంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత, వేగం, సమర్థత పెరిగాయి. ముఖ్యంగా పేదలు, వెనుకబడిన వర్గాలు, గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వ సహాయం నేరుగా చేరే మార్గం మరింత బలపడింది. జన్ధన్ యోజన కేవలం బ్యాంకు ఖాతా తెరవడం వరకే పరిమితం కాలేదు. ఖాతాదారులకు సామాజిక భద్రత కల్పించడంపైన దృష్టి పెట్టింది. జన్ధన్ ఖాతాదారులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి జన్ సురక్ష పథకాలలో చేరే అవకాశం పొందారు. అలాగే పింఛను పథకాల ద్వారా భవిష్యత్ ఆర్థిక భద్రతకు మార్గం ఏర్పడింది. దీంతో ఒక సాధారణ బ్యాంకు ఖాతా పొదుపు, బీమా, పింఛను, ప్రభుత్వ ప్రయోజనాలు, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యం వంటి అనేక ఆర్థిక సేవలకు కేంద్రంగా మారింది. జన్ధన్ ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డుతో పాటు 2 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణ కల్పించే సదుపాయం కూడా ఉంది. పేద కుటుంబాల్లో కుటుంబ పెద్దకు ప్రమాదం జరిగినప్పుడు ఏర్పడే ఆర్థిక భారం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బీమా రక్షణ కొంత ఆర్థిక భద్రతను అందిస్తుంది. అర్హత ఉన్న ఖాతాదారులకు 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండడం అత్యవసర సమయంలో ఆర్థిక సహాయానికి ఉపయోగపడుతుంది. జన్ధన్ ఖాతాల మరో ప్రత్యేకత ఏమిటంటే కేవైసీ నిబంధనలను పాటించే ప్రాథమిక ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకపోవడం. ఖాతాదారులు బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, సీడీఎంల ద్వారా నగదు డిపాజిట్ చేయవచ్చు. డిజిటల్ మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. నిబంధనలకు లోబడి నెలలో 4 నగదు ఉపసంహరణలను ఎలాంటి రుసుము లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాలు పేద కుటుంబాలకు బ్యాంకింగ్ను మరింత సులభతరం చేశాయి. ఆర్థిక సార్వజనీనతలో మహిళల పాత్రను పెంచడంలో కూడా జన్ధన్ యోజన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపింది. 31.31 కోట్ల మహిళల పేరిట ఖాతాలు ఉండడం ఒక ముఖ్యమైన సామాజిక మార్పుకు సంకేతం. మహిళకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం అంటే ఆమెకు తన డబ్బుపై ప్రత్యక్ష నియంత్రణ ఏర్పడడం, ప్రభుత్వ సహాయం నేరుగా ఆమె ఖాతాలోకి రావడం, పొదుపు చేసుకునే అవకాశం ఉండడం, బీమా లేదా పింఛను పథకాలలో చేరడం వంటి అవకాశాలు మహిళల ఆర్థిక సాధికారతను పెంచుతాయి. జన్ధన్ ఖాతా ఒక వ్యక్తి ఆర్థిక జీవితంలో తదుపరి అవకాశాలకు కూడా పునాది వేయగలదు. ఖాతాలో పొదుపు చరిత్ర ఏర్పడడం, బ్యాంకింగ్ లావాదేవీలు పెరగడం ద్వారా భవిష్యత్తులో రుణ సౌకర్యాలు పొందే అవకాశాలు మెరుగుపడవచ్చు. ముద్ర వంటి రుణ పథకాలతో అనుసంధానం ద్వారా చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బ్యాంకు ఖాతా ఒక సాధారణ సేవ నుంచి ఆర్థిక సాధికారతకు ప్రారంభ బిందువుగా మారుతుంది. ఆర్థిక సార్వజనీనతను మరింత విస్తరించేందుకు 2025 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని సుమారు 2.7 లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక శిబిరం నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ శిబిరాల ద్వారా కొత్త జన్ధన్ ఖాతాలు తెరవడం, కేవైసీ వివరాలను నవీకరించడం, నామినీ వివరాలను నమోదు చేయడం, బీమా పింఛను పథకాల్లో ప్రజలను చేర్చడం, మైక్రో ఇన్సూరెన్స్ను విస్తరించడం వంటి చర్యలను చేపట్టారు. ఈ ప్రచారంలో భాగంగా వివిధ జిల్లాల్లో 177,102 శిబిరాలు నిర్వహించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జన్ధన్ యోజన విజయంలో మిషన్ మోడ్లో అమలు చేయడం ఒక ముఖ్యమైన అంశం. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, రాష్ట ప్రభుత్వాలు, బీమా సంస్థలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, డిజిటల్ సాంకేతిక వ్యవస్థలు, ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ కలిసి పనిచేయడం వల్ల ఈ పథకం ఇంత విస్తృత స్థాయిలో అమలైంది. ఒకే ప్రభుత్వ పథకం కాకుండా అనేక ఆర్థిక సేవలను ఒకే వ్యవస్థతో అనుసంధానించడం దీని ప్రత్యేకతగా నిలిచింది. అయితే ఆర్థిక సార్వజనీనత ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ప్రతి వ్యక్తికి ఖాతా ఉండడం

0: అడుగు మాత్రమే. ఆ ఖాతాలు చురుకుగా ఉండేలా చూడడం, ఆర్థిక అక్షరాస్యతను పెంచడం, డిజిటల్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, బీమా పింఛను పథకాల పరిధిని మరింత విస్తరించడం, నిద్రణ ఖాతాలను తగ్గించడం వంటి అంశాలు భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన వాటిని సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం కూడా ప్రజల్లో పెరగాలి. పీఎంజేడీవై ప్రారంభమైన 11 సంవత్సరాల్లో సాధించిన ఫలితాలను పరిశీలిస్తే ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మలుపు అని స్పష్టమవుతుంది. 56.16 కోట్ల ఖాతాలు, 2,67,756 కోట్ల డిపాజిట్లు, 31.31 కోట్ల మహిళా ఖాతాదారులు, 37.48 కోట్ల గ్రామీణ సెమీ అర్బన్ ఖాతాలు, 38.68 కోట్ల రూపే కార్డులు వంటి గణాంకాలు ఈ పథకం విస్తృతిని మాత్రమే కాకుండా దాని సామాజిక ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన భారత ఆర్థిక చరిత్రలో ఒక పథకం మాత్రమే కాదు, అది కోట్లాది మంది ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చిన ఒక పరివర్తనాత్మక ఉద్యమం. ఒక సాధారణ బ్యాంకు ఖాతా ద్వారా పేదలకు పొదుపు అవకాశం లభించింది. బీమా, పింఛను, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యాలకు తలుపులు తెరుచుకున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబనకు అవకాశం పెరిగింది. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత చేరువైంది. అందుకే జన్ధన్ యోజనను కేవలం బ్యాంకు ఖాతాల పథకంగా చూడడం సరైంది కాదు. ఇది ఆర్థిక సార్వజనీనత నుంచి ఆర్థిక సాధికారతకు, ఆర్థిక సాధికారత నుంచి ఆర్థిక స్వాతంత్ర్యానికి తీసుకువెళ్లే ఒక దీర్ఘకాలిక ప్రయాణానికి పునాది. భవిష్యత్తులో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, బీమా, పింఛను, రుణ సదుపాయాలు మరింత విస్తరించే కొద్దీ జన్ధన్ ఖాతాల ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. దేశ అభివృద్ది ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ఆర్థిక వ్యవస్థలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం. ఈ లక్ష్యానికి జన్ధన్ యోజన ఒక బలమైన వేదికగా నిలిచింది. కోట్లాది భారతీయుల చేతుల్లో ఆర్థిక అవకాశాల తాళంచెవిని ఉంచిన ఈ పథకం సమగ్ర అభివృద్ది దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయే అధ్యాయంగా మిగిలిపోతుంది.
1: పదకొండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటారు. మీరు కూడా వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే వాట్సాప్ చేయవలసిన మా నెంబర్ 8662488812. ఈనాటి కార్యక్రమంలో ముందుగా అభినయ శ్రీనివాస్ సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినిపించండి అంటూ మనకి మెసేజ్ చేశారు పంతడి శ్రీనివాసరావు గంగా భవాని వారి కుటుంబ సభ్యులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మోరిపొలం నుండి గోరింటాకు చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

గైస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. హట్టి రిసాలా ఈ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? అసలు ఇదేంటి ఈ పండుగ ఏంటనేది కూడా నేను చెప్తాను. ఇంతకీ ఆన్సర్ కరెక్ట్ గా పెట్టారా లేదా చూద్దాం. ఎం నరేష్, మెస్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి బాగున్నారా మేడం అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, కానీ ఆన్సర్ ఎక్కడా? హాయ్ తేజు గారు అంటూ నాకు మెసేజ్ కరెక్ట్ గా వచ్చింది. బెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు. హాయ్ అండి. ఓకే, తర్వాత చెల్లపందిరామ అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు, కరెక్ట్ ఆన్సర్. సో మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. భాస్కర్ గారు ఫ్రమ్ బెడన, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి అంటూ పోరంకి నుంచి వీర రాఘవమ్మ, సాయి రేఖ, మోనిక మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అంటూ జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి ఘట్టు మండలం నుంచి త్యాగరాజు గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ తో. నేను బాగున్నాను, థ్యాంక్ యూ. కరెక్ట్ ఆన్సర్ తో నెక్స్ట్ మెసేజ్ సీతారామాంజనేయులు గారు, కెళ్ళం సీతారామాంజనేయులు గారు తమ్మవరం గ్రామం పల్నాడు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గుడ్ మార్నింగ్ అండి అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహంకాళి రాజేశ్వరి గారు పొదులి విలేజ్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ ప్రసాదం పాడులో ఉన్న అంటూ ఓకే, ఎవరంటే లెమెల్లపాడు నుంచి భాను గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎం నరేష్, మెస్సి, విజయ వీళ్ళందరూ బట్ ఆన్సర్ చేశారు కానీ రాంగ్ అండి. సో ఇదన్నమాట ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్. అండ్ ఇంకా వస్తున్నాయి. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి, హట్టి రిసాల పండుగను ఏ రాష్ట్రంలో

నిర్వహిస్తారు, అంటే మహారాష్ట్ర అనమాట. సో హోలీ తర్వాత రోజు ధూళివందనం అని చెప్పేసి జరుపుకుంటారు. ఆ ధూళివందనం సందర్భంగా ఒక చారిత్రాత్మక ఊరేగింపు కూడా నిర్వహిస్తారనమాట. ఇది ఇది ఒక 138 సంవత్సరాల ఒక పురాతన చారిత్రక సాంప్రదాయం అనమాట. సో అక్కడ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో మహారాష్ట్రలో సెలబ్రేట్ చేస్తారు ఇది హట్టిరిసాల. మనకు తెలియని ఫెస్టివల్స్ ఎన్నో ఉన్నాయని అర్థమవుతుంది దీన్ని బట్టి. ఓకే దెన్, సో నెక్స్ట్ ఇంకా వస్తున్నాయి మెసేజెస్. గుడ్ మార్నింగ్ అండి అంటూ రాఘవ గారు కిషోర్ కుమార్ మెసేజ్ పంపించారు గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు. తర్వాత ఆన్సర్ అయితే రాలేదు. ఇక డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ వీళ్ళందరూ మహారాష్ట్ర అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ పంపించుతారు. సో ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, మరి ఈ వాల్టి హరివిల్లు ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, ఏంటి ఇంత పెద్ద పేరు చెప్పేస్తోంది తేజు అనుకుంటున్నారా? మనం సింపుల్ గా ICAR అని చెప్పి చదువుతాం ఇంగ్లీష్ లో, చిన్న షార్ట్ ఫామ్ లో అయితే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి. మరి దీని ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ ని. సో విన్నారు కదా, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అంటే ICAR. సో ఇది ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే సాండ్ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
6: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రాం లో. నేను మీ ఆర్జే తేజు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసి

ఏఆర్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది అని అడిగాను కదా, మరి ఎంత కష్టంగా అడిగినా సరే మన వాళ్ళు టక్కటక్క ఆన్సర్స్ బాగానే పెట్టేస్తారండి. ఆన్సర్ పంపించేస్తారు కరెక్ట్ గా. బండారు త్రిమూర్తుల గుప్తా గారు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుంచి. పిన్ కోడ్ మర్చిపోయారు మీరంతే. కెళ్ళం సీతారామాంజనేయులు గారు, తమ్మవరం గ్రామం పెద్ద కూరపాడు మండలం పల్నాడు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల్యం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రం అమ్మటి నగర్ కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెస్సీ, విజయ, రోజా, అలహాబాద్ అంటున్నారా? కాదండి, రాంగ్ ఆన్సర్. మహంకాళి గారు రాజేశ్వరి పొదిలి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అంటూ నమస్తే చెప్తూ మైదకూరు నుంచి జాఫర్ హుసేన్ గారు మెసేజ్ పంపించారు. చిన్న గొట్టిగల్లు ఆంధ్రప్రదేశ్ నుంచి మెసేజ్ మైదకూరు జాఫర్ గారు. ఇంతగా మీ ఆన్సర్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ అని పెట్టారా? కానీ కాదండి. భాస్కర్ గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. తర్వాత ఎంవి నందకుమార్, సున్నిపేంట శ్రీశైలం టౌన్షిప్ అండ్ ప్రాజెక్టా? ఇవన్నీ పెట్టకూడదండి, ఊరు పేరు చాలు. నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ సురేంద్రనాథ్ గారు, కే కార్తిక్ అండ్ చైత్ర ఒరిస్సా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపూర్ నుంచి పంపించారు గుడ్ మార్నింగ్ అండి అంటూ మస్తాన్ అండ్ ఫ్యామిలీ గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, హరినాథపురం నుంచి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. ముసాపేట నగర్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి, విజయ, కానీ రాంగ్ ఆన్సర్ అండి. అనంతపూర్ నుంచి మెసేజ్ అక్తర్ గారు, ఇమాంబి గారు, వలీ బాషా గారు వీళ్ళందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. తర్వాత గుడ్ మార్నింగ్ అండి అంటూ మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం నుంచి మెసేజ్ వచ్చింది మనకి, కందలపల్లె గ్రామం నుంచి. హరిబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. సో వచ్చింది. ఓకే, ఆన్సర్స్ అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్ గానే పెట్టేశారు. సో ఇక ఆన్సర్ ఏంటి, మన దేశ రాజధాని న్యూఢిల్లీ. సో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR ఎక్కడుంది ప్రధాన కార్యాలయం అంటే న్యూఢిల్లీలో ఉంది అదనమాట సంగతి. నెక్స్ట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది చెప్తాను. రాజశేఖర్ గారు, మేడం నేను క్వశ్చన్ వినలేదండి అంటున్నారా, బీవీ నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు రాజశేఖర్ రాజు గారు. సరే, ఇప్పుడు ఆ క్వశ్చన్ అయిపోయింది, నెక్స్ట్ అడగబోయేదైనా వినేసి పంపించండి మెసేజ్. సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, భూమి నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ ఒకటి జరిగిందనమాట రీసెంట్ గా. మరి అది సక్సెస్ఫుల్ గా రన్ అయింది కూడా. సో ఆ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. మరి దాని పేరేంటి, విన్నారు కదా, భూమి నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ అనమాట. మరి అది సక్సెస్ఫుల్ గా జరిగింది రీసెంట్ గా, మరి దాని పేరేంటి? చాలా ఈజీ పేరు అండ్ ఒక పురాణాలలో మనం వినే ఉంటాం ఈ పేరుని. ఇంకా మీకు క్లూ కూడా ఇచ్చేసాను. సో వినారు కాబట్టి ఆన్సర్ ఏంటో, ఏమై ఉంటుందో గెస్ చేసి నాకు పంపించండి. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

కన్నా హుషారైన చిన్నదాయే, అందం వల్లనంత పెళ్లితోనే మండలాయే, బిడ్డలు పెరిగిన గంట సొంత సుఖం కలిగిపోయే, చూసి రోడ్డు మన్ను బడా.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ ఇక మనమైతే బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. నాసామి రంగ సినిమా నుంచి వినేసాం నాగార్జున గారి పాట. ఇక మనమైతే హర్వీలులో ఉన్నాం కదా, నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటున్నాం? సో ఒక క్వశ్చన్ అయితే అడిగాను మిమ్మల్ని నేను, చాలా ఈజీ క్వశ్చన్. భూమి నుంచి గగన తలంలోకి దూసుకెళ్లే ఒక భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ రీసెంట్ గా జరిగింది, అది సక్సెస్ కూడా అయింది. మరి దాని పేరేంటి అని అడిగాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారో. ఎవరేదో రాకెట్లని అదని ఇదని చాలానే పెడుతున్నారు, ఇంతకీ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయా లేదా? నందిపేట నుంచి వెంకటేష్ గారు మెసేజ్ పంపించారండి, కానీ ఆన్సర్ ఎక్కడ రాలేదు. నెక్స్ట్ మెసేజ్ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ వచ్చింది కానీ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ గారు వెంకటాచలపతి గారు, కానీ రాంగ్ అండి ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు హరనాథపురం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగరంజన కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కానీ రాంగ్ అండి. నెక్స్ట్ జయరామ్ గారు పడిపుట్ల బయలు పాకాల మండలం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రం అమ్మటి నగర్, ఆన్సర్ గగన్య అని అంటున్నారా? కాదండి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో కే సురేంద్రనాథ్, కార్తిక్ అండ్ చైత్ర జర్సుగూడ ఒడిశా నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ కలమందలపాడు గ్రామం నుంచి ఖాసిం అండ్ ముత్తజావాలి, కరెక్ట్ ఆన్సర్. సారీ కరెక్ట్ ఆన్సర్ కాదు, బ్రహ్మోస్ అంటున్నారు మీరు, కాదండి. నెక్స్ట్ బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంవి నందకుమార్ గారు సున్నిపెంట శ్రీశైలం నుంచి మెసేజ్ పంపించారు, నంద్యాల మండలం, కానీ రాంగ్ అండి. కేవి రమణమూర్తి గారు మెసేజ్ పంపించారు శ్రీకాకుళం నుంచి, కరెక్ట్ ఆన్సర్. సిగ్నల్ లేనందువలన వినలేకపోయాను, మరొకసారి వినిపించండి. ఓకే, నేను రిపీట్ చేశాను, మీరు విన్నారా? మరి ఒక మెసేజ్ అయితే వచ్చింది, మీ పేరు పెట్టలేదు కానీ ఓకే. అనంతపూర్ నుంచి ఇమ్మాంబి గారు, వలీభాషా గారు, అక్తర్ గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి ఆన్సర్ అది. తర్వాత మహంకాళి గారు రాజేశ్వరి పొదిలి నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు, కానీ రాంగ్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ ఫ్రమ్ అనంతపూర్, రాంగ్ ఆన్సర్. తేజు మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియలేదు, మీరే చెప్పగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఓకే, చెల్ల పంజరామర్ అండ్ మోనిషా మధురై తమిళనాడు నుంచి పెట్టారు, విక్రమ్ వన్ అంటున్నారా? కొంతమంది విక్రమ్ వన్ అని,

రాకెట్ V2 అని, ఇక ఇలా చాలా కష్టపడుతున్నారు మొత్తానికి ఆన్సర్ పెట్టడానికి. కానీ ఇవేవి కాదు, చాలా ఈజియెస్ట్. అండ్ నేను ఒక క్లూ కూడా ఇచ్చాను, పురాణాలకు సంబంధించిన పేరు రెండే.

రేంజ్ మిసైల్. మరి ఇది రీసెంట్ గా సక్సెస్ఫుల్ గా టెస్ట్ అయితే జరిగింది. సో దీని పేరు ఏంటి అంటే కుశ, నేను పురాణాల్లో పేరు అని అన్నాను అంటే అర్థం లవకుశ. సో మనం పేర్లు వింటూ ఉంటాం కుశ, అదనమాట విషయం. ఓకే దెన్, సో ఇక నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, కానీ 10:48 అలా అయిపోతుంది కాబట్టి సో ఇక్కడతో మనం హరివిల్లుకి అలా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సో ఇంకా మెసేజ్లు కూడా వస్తున్నాయి, చూద్దాం. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్ అండ్ శృతి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. వల్లిక గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. రాజేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్. సో ఓకే దెన్, సో ఇక్కడతో ఆపేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక షోలో మళ్ళీ కలర్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మంచి మంచి సాంగ్స్ తో మళ్ళీ కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతీ ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు సైనింగ్ ఆఫ్.

0: కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తండి. ఆధునిక యుద్దాల్లో డ్రోన్లు క్షిపణుల పాత్ర పెరుగుతున్నప్పటికీ భూతల యుద్దాల్లో ఇప్పటికీ ట్యాంకులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ట్యాంకులు దేశ సరిహద్దుల్లో ఇనుపగోడలా నిలుస్తూ మన సైనికుల మనస్థైర్యాన్ని పెంచుతున్నాయని వివరించారు. 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీ ఆర్డినెన్స్ యూనిట్లో 472 కోట్ల రూపాయల వ్యయంతో టీసీఎస్ యుద్ద ట్యాంకుల మరమ్మతులు పునరుద్దరణ కేంద్ర నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. భవిష్యత్ సాంకేతికత అంతా కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఈ రవికుమార్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యతపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చునని తెలిపారు. అందరిలోకి సంస్కృతం నినాదంతో సంస్కృత సప్తాహం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ శరత్చంద్ర తెలిపారు. గుంటూరులో నిర్వహించిన సంస్కృత సప్తాహం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంస్కృతాన్ని సామాన్యులకు చేరువ చేయడమే లక్ష్యమని తెలిపారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈరోజు ఉదయం ఘనంగా జరిగింది. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభం కాగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలందరికీ స్వచ్చమైన త్రాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్జీవన్ మిషన్ పథకం ఎందరికో శుద్ద జలాలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం కింద 2019 వరకు

రక్షిత మంచినీటిని అందించింది. ఈ పథకాన్ని జల్జీవన్ మిషన్ గా మార్చడం జరిగింది. ఈ పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. ఈ పథకం కింద ప్రకాశం జిల్లాకు 3,369 పనులను 2,144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టారు. ఈ పనులను మార్చి 2028 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో వేగంగా చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఆధార్ సేవల పురోగతిని వేగవంతం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ విద్య, వైద్య, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామ వార్డు సచివాలయాలు, బ్యాంకులు తదితర శాఖల అధికారులతో సమావేశంపై చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుం. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 11:05 అయిపోయి 6 నిమిషం కూడా కాబోతుంది. మరి ఈ టైంలో 11 to 12 అంటే సినిమా కబుర్లు అంటూ మీకోసం సినిమా వార్తల్ని విశేషాలని ఎన్నిటినో తీసుకొచ్చేశాను. వాటన్నిటిని మీతో పంచుకుంటాను ఈ సమయంలో. మరి ముందుగా మీకోసమైతే కనుక ఒక మంచి సాంగ్ తో వినిపించేస్తున్నాను ఫ్రమ్ ది మూవీ రాజా ది గ్రేట్ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తానండి, స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్యాగులో నన్ను ఇడియట్ అని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ ని కన్నులారా.
2: ఏట్రా మనకు అమ్మాయి పడదన్నారు,

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్లీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

వెల్ మరి ఫ్రెండ్స్, మీరు తాత్సం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సినిమా కబుర్లలో. బేసికల్ గా భయ్య, మన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక సినిమా వైపు చాలా గట్టిగా తిరిగి చూస్తున్నారు భయ్య. ఆ సినిమా ఏంటి అంటే మన పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ రాబోతున్నటువంటి చిత్రం గురించి. మరి ఈ మూవీ గురించి అంతలా ఎందుకు చర్చించుకుంటున్నారు అంటే ఒక ముఖ్యమైన విషయం అయితే బాగా హల్చల్ చేస్తుంది. అదేంటి అంటే ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారని టాక్. మరి అందులోనూ ఒక కొత్త గెటప్ లో కనిపించబోతున్నారట. అది కనుక ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే కనుక ఆల్రెడీ మూవీ టీమ్ అంతా ప్లాన్ చేస్తున్నారట. దాని గురించి ఏమాత్రం బయటకు రాకుండా ఉండే ప్రయత్నాలు చాలా గట్టిగా బలంగానే చేస్తున్నారట. మరి ఆ గెటప్ ఎలా ఉండబోతుంది, ఆ స్టోరీకి తగ్గట్టు త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ ని ఏ రకంగా మోల్డ్ చేయబోతున్నారు అనేది మనం వెండి తెర మీద చూసి ఆనందిద్దాం. ఏదేమైనా కానీ ఇట్లాంటి సినిమాలు రావాలి భయ్య, వస్తేనే కదా చక్కగా మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అతను మన సంతతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మాంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ. దేవరా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తుండీ, స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అందిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సినిమా కబుర్లలో. మరుపు నేను చెప్పబోతున్న ఈ విషయం అయితే కనుక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఆల్మోస్ట్ మన ఇండస్ట్రీ మాత్రమే కాదండి, పక్క ఇండస్ట్రీలు కూడా తొంగి తొంగి చూస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా మీద బజ్ ఆ రేంజ్ లో ఉంది. బేసికల్ గా మన ప్రభాస్ అన్న మూవీ వచ్చిందంటేనే మామూలుగా ఉంటుంది మొత్తం అంతా. అలాంటిది ఆయనకి సందీప్ రెడ్డి వంగ గారు కూడా కాస్త యాడ్ అయ్యి స్పిరిట్ ని కలిపితే ఎలా ఉంటుంది? యాజ్ ఇట్ ఈస్ దీనిని స్పిరిట్ మూవీలో చూపించబోతున్నారట ఈ కాంబినేషన్. సో మరి ఈ కాంబినేషన్ రాబోతున్న ఈ మూవీ కోసం

ఆల్మోస్ట్ బీభత్సమైనటువంటి టాక్స్ ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమబద్ధమో పక్కన పెడితే, ఇప్పుడైతే నేను చెప్పబోతున్న ఈ విషయం అయితే గనక ఆల్మోస్ట్ మన ఫిల్మ్ సర్కిల్స్ లో చాలా బలంగా వినపడుతున్న టాక్. అది ఏమిటి అంటే, ఈ సినిమాలో ప్రత్యేకించి ఒక ఎపిసోడ్ కోసం ఒక స్టార్ హీరోతో వాయిస్ ఓవర్ తీసుకుని నేరేషన్ చెప్పించబోతున్నారు అనే టాక్ అయితే చాలా బలంగా వినిపిస్తుంది. ఇది గనక నిజమైతే భయ్యా, ఆ స్టార్ హీరో ఎవరా ఎవరా అని చెప్పి బీభత్సంగా రూమర్స్ జరుగుతున్నాయి, కానీ ఎవరైనా పర్లేదు భయ్యా, సినిమాకి ఆల్రెడీ బజ్ క్రియేట్ అయి ఉంది. ఇది మరింత బజ్ను పెంచే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. చూద్దాం ఎంత తొందరగా సినిమా కంప్లీట్ అయిపోయి ఎంత తొందరగా వెండి తెర మీద వస్తే అంత తొందరగా చూసి మనం ఆనందిద్దాం. మనం ఉన్నది అందుకే కదా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం బాహుబలి మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ విద్యాభారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో వృషభ ఈ సినిమా టైటిల్తో హీరో నాగ చైతన్య గారు మరియు డైరెక్టర్ చందు మునిటి గారి కాంబినేషన్లో ఒక

సరికొత్త చిత్రం అయితే కనుక రూపుదిద్దుకోబోతుంది. ఆల్రెడీ షూటింగ్ అయితే కనుక సగం జరిగింది, మిగతా సగానికి కూడా ఒక భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట మూవీ టీమ్. ఆల్రెడీ కాంబినేషన్ అంటేనే ఒక మంచి హిట్ పేరు. ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి ఈ కాంబినేషన్ వచ్చిన మూవీస్. బట్ ఇప్పుడు ఈ మూవీ వృషభ కోసం మాత్రం ఈ మూవీ సరికొత్తగా ఒక స్పిరిచువల్ స్టోరీ లైన్ తో, ఇంతవరకు మనం ఎన్నడూ చూడని గ్రాఫిక్స్ తో ఈ మూవీని తెరకెక్కించడానికి చాలా జాగ్రత్తగా కట్టుదిట్టంగా ప్లాన్ చేస్తుందట మూవీ టీమ్. సో మరి ఇటువంటి స్పిరిచువల్ టచ్ ఉన్న మూవీ అంటే బేసిక్ గానే మన చందుమూనరెడ్డి గారు చాలా బాగా తీస్తారు ఇటువంటి లైన్ ని. ఇక ఇట్లాంటి లైన్ అందితే వృషభ అంటూ ఆ టైటిల్ లోనే ఏదో కాస్త మంచి బజ్ వినబడుతుంది. చూద్దాం ఈ సినిమా చాలా బాగా తీసి మీరనుకుంటున్న గ్రాఫిక్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చి ఒక సంచలనాన్ని క్రియేట్ చేయాలని కోరుకుందాం. మరి ఇప్పుడైతే మీకోసం సవ్యసాచ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: కూడా. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో డాషింగ్ డైరెక్టర్ శ్రీను వైట్ల మరియు క్యూట్ చామ్ బాయ్ శర్వానంద్ ఈ కాంబినేషన్ లో ఒక మూవీ అయితే గనక ఆల్రెడీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ మూవీ కోసం మన డైరెక్టర్ శ్రీను వైట్ల గారు తనదైన మార్క్ తో కొన్ని కామెడీస్ ని ప్రత్యేకించి ఆయనే రాసి మరీ వాటిని షూట్ చేశారట. అసలు ఈ సీన్లు అయితే గనక అస్సలు హిల్లేరియస్ గా వచ్చాయట. ఈ సీన్లు చూసిన తర్వాత మూవీలో జనాలంతా థియేటర్లలో అసలు కేరింతలు కొట్టడం ఖాయమంటున్నారు మూవీ టీం. భయ్యా నిజంగా ఎట్లాంటిది భయ్యా, మాకు కావాల్సింది. కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి భయ్యా, వాళ్ళు తీసిన సినిమాలు చూస్తుంటే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చూద్దామా, అందరితో కలిసి ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు ఒక్కళ్ళే చూసి వాటిని అలా కాన్సన్ట్రేషన్ గా చూడాలనిపిస్తుంది. కానీ మీరు తీసిన సినిమాలు ఉంటాయి భయ్యా, వాటిని ఫ్యామిలీ అందరితో ఫ్రెండ్స్ అందరితో కూర్చొని నవ్వుతూ నవ్వుతూ చూడాలనిపిస్తుంది. ఇలాంటి సినిమాలే రావాలి.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాటియో చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. ఇదండి మరి ఈనాటి మన ఈ సినిమా కబుర్లో మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఇక తర్వాత మనం అంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమం మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి, ఇది వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి ప్రతీకైన రక్షాబంధన్ పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదర సోదరిమణులు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు కట్టి వారి శ్రేయస్సు, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతి సోదరులు తమ సోదరిమణులను రక్షిస్తామని, అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి బహుమతులు అందిస్తారు. నేపాల్లో ఆకస్మిక వరదల విషాదం కారణంగా చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నేపాల్లో ఇప్పటి వరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు రాష్ట్రానికి చేరారు. ప్రభుత్వ సాయంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు కాకినాడకు తీసుకొచ్చారు. ఈ నెల 3న చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఇంజన్లో సమస్యలు తలెత్తడంతో తిరిగి రాలేకపోయారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టీ వద్ద వారి ఆచూకీ లభ్యమైంది. తెరచాపు వేసుకుని నీటి వాలుగా తీరానికి వెళ్లినట్లు బాధితులు తెలిపారు. రాష్టంలో వైద్య సేవలను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం 10 అత్యవసర చికిత్సా విభాగాలు, 12 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 249.50 కోట్లతో వీటిని నిర్మించారు. కేంద్రం 60%, రాష్ట ప్రభుత్వం 40% నిధులు అందించాయి. రాష్టంలో ఏడాది పంటల బీమా చేసిన విస్తీర్ణం పెరిగింది. గతేడాది ఖరీఫ్లో 19 లక్షల ఎకరాలకు బీమా చేయగా ఈ ఏడాది 40.63 లక్షల ఎకరాలకు చేరింది. రైతులు తమ వాటాగా 265.50 కోట్ల ప్రీమియం చెల్లించారు. అయితే పంటల బీమా వర్తించాలంటే ప్రతి రైతు ఈ పంటలో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పంటల బీమా చేసిన దానికి ఆమోదం లభించదు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షించే చర్యల్లో భాగంగా రాష్టవ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమం 98.47% మేర పూర్తయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి రాష్టంలో 14 ఏళ్ల వయసున్న బాలికలు 345,377 మంది ఉండగా ఇప్పటి వరకు 340,108 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మీడియా ఫ్రెండ్స్ మీరు థాట్స్ ఉంచేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 12:06. మరి ఈ టైంలో మనమంతా జింగ్ జింగ్ అంటూ అమేజింగ్ విషయాలు ముచ్చటించుకుంటే కార్యక్రమం మీకు తెలుసా? మరి మీకు తెలుసాలో మనకు తెలియని ఎన్నో విషయాలతో నేనైతే సిద్ధంగా ఉన్నా మీకు చెప్పేయడానికి. మరి వాటిని వింటూ ఎంజాయ్ చేద్దాం. అందుకంటే ముందు ఈ మంచి సూపర్ హిట్ సాంగ్ తో స్టార్ట్ చేసేద్దాం. మరి మీకోసం వచ్చేస్తుంది చెన్నై లవ్ స్టోరీ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్. స్టేట్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ. భయ ఏ ఊర్లోనైనా ఒకటో రెండో వంతలుంటాయి, కానీ ఈ ఊరేంటో భయ చాలా ప్రత్యేకమైన ఊరు. ఎందుకంటే ఊర్ల మధ్యన వంతెన కట్టారో లేక వంతెనల మధ్యనే ఊరు కట్టారో అర్థం కాదు భయ్యా. లేకపోతే ఏంటండి, ఎక్కడన్నా ఒకటో రెండో ఉంటాయి, కానీ ఈ ఊర్లో ఏకంగా 446 బ్రిడ్జులు ఉన్నాయట. అదేంటో మరి. అందుకే ఈ ఊరికి ఒక ప్రత్యేకమైన ట్యాగ్లైన్ కూడా ఉంది, సిటీ ఆఫ్ బ్రిడ్జెస్ అంటారట ఈ ఊరిని. ఇది ఎక్కడనుకున్నారా, అమెరికాలోని పిట్స్బర్గ్. ఈ పిట్స్బర్గ్ లో ఉందట ఈ సిటీ ఆఫ్ బ్రిడ్జెస్. మీరు కానీ అటువైపు వెళితే ఒకసారి లెక్క ఏమైనా అటు ఇటుగా ఉందేమో, మీరు కూడా ఈసారి కౌంట్ చేసి చెప్పండి కరెక్ట్గా 446 ఉన్నాయో లేదు. ఎందుకంటే మనం ఏమైనా చూడకుండా మర్చిపోతాం కదా, అంత దూరం వెళ్ళి చూడకపోతే ఎట్టా, మరి డబ్బులు వేస్ట్ అయిపోవు. అదనమాట సంగతి. ఈలోపు మీరు దీని గురించి ఆలోచిస్తుండండి, ఒక మంచి సాంగ్ అయితే వినిపిస్తారో వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
5: 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ధన్ యోజన అపూర్వమైన స్థాయిని, పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరుటున్నాయి. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను తన సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆయన తాష్కండ్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కండ్లోని శాస్త్రి స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కండ్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నం, నగరంలోని శాస్త్రి వీధిలో ఉన్న భారత్ 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం, 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దౌత్యవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కంట్లో ఈ ప్రదేశం అత్యంత ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కండ్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ లో మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ది దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమాపేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమాపేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ ను కూడా ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1,468 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్ లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లాల నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది. నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు, వివిధ రాష్టాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేసేందుకు

ఓమన్ దేశం అత్యవసర ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీతమైన భాష అని, ఇది దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, భౌతిక సంప్రదాయాన్ని మరింతగా పెంపొందించిందని చెప్పారు. భవిష్యత్ తరాలను శాశ్వత జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానించాలని, ఆధునిక ప్రపంచంలో సంస్కృత భాష ప్రాముఖ్యతను పెంపొందించాలని, సంస్కృతంలో ఉన్న అమూల్యమైన నిధిని సంరక్షించి ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని ఉపరాష్టపతి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిస్తూ సంస్కృత భాష కాలాతీతమైన సమృద్దిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, బోధిస్తున్న వారికి, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్బంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్టపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని రాష్టపతి చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్మూ కశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈ రోజు శ్రావణ పౌర్ణమి సందర్బంగా విజయవంతంగా ముగుస్తుంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర చెడి ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పెహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మన్సు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థానిక సామర్థ్యం 8.78 గిగావాట్లు. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ది ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ ను భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పీఐఓ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే. రేడియో ఎప్పుడు మీతోనే.
2: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, మనలో భయ చాలా మందికి ఎదుటివారు ఏమనుకుంటున్నారో అనుకొని ఏదో వాళ్ళ హ్యాపీనెస్ కోసం మొహమాటానికి కాస్త ఒక చిన్న స్మైల్ ఇచ్చి అని అవుతాం. ఇది కూడా కొందుకు మంచిదని అంటున్నారు. ఎందుకంటే అలా నవ్వినప్పుడు మన మెదడుకి మనం హ్యాపీగా ఉన్నాము అనే సంకేతాలు వెళ్తాయట. అవి అలా అందడం వల్ల మన మూడును కూడా అవి కాస్త హ్యాపీగా ఉంచుతుందట. ఇదేదో కూడా కొంచెం బాగానే ఉన్నట్టుంది కదా. మనం చేసే పనులు ఒక్కొక్కసారి మనకి మంచిని చేస్తాయంటే కూడా ఇది ఒక చిన్న ఉదాహరణ అంటదనమాట. అదే విషయం మరి ఇప్పుడైతే మీకోసం శ్యామ్ సింగర్ రాయ్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వస్తుంది. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

now.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

కొన్ని జీవులు జంతువులు ఉంటాయి భయ్యా, వీటిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది అరే రేవి ఎంత అదృష్ట జాతకులా అని. ఇలా నాకెందుకు అనిపించిందో మీకు చెప్తాను భయ్యా. ఈ పాండాలు నాకు చూశారు, ఈ పాండాలు ఇవి జన్మత చాలా అదృష్టవంతురాలు భయ్యా ఇవన్నీ. ఎందుకంటే దేవుడు వీటికి ఒక మంచి వరాన్ని ఇచ్చేశాడు. అదేంటంటే వీటికి నిద్ర వచ్చిందనుకోండి, ఆ నిద్ర రావడమే ఆలస్యం. అది చెట్ట పొట్ట పొదల ఎండ వాన

ప్రకృతితోను ఏదో సంబంధం లేదు భయ్య. వాటికి కావాల్సిన మంచి నిద్ర, నిద్రకు కాదేది అనర్హం అంటే ఇవి. అందుకే చక్కగా తింటాయి, చక్కగా బొజ్జుంటాయి. అదృష్ట జాతకులు అంటారు వీటిని. అదన్నమాట సంగతి. మరి ఇంత మంచి విషయం అన్న తర్వాత ఒక పాట కూడా వింటే బాగుంటది కదా. అందుకే మీకోసం ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

తెల్లదు అంటూనే అపేటి వాళ్ళుంటే తరిమి చూడరా, తల పొగరుతో ఎగిరే వాణ్ణి తరిమి కొట్టరా, ఆకలన్న వాడి ముద్దలాగుతుంటే ఎదురు తిరగరా, నిన్ను తగలక భయపడేలా తెగువ చూపరా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా సోదర సోదరిమణులు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు కట్టి వారి శ్రేయస్సు, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతి సోదరులు తమ సోదరిమణులను రక్షిస్తామని, అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి బహుమతులు అందజేస్తారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఒక మైలురాయిని సూచిస్తుంది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరవబడ్డాయి. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత చొరవగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను పునర్నిర్వచిస్తూనే ఉంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చేయాలన్నారు ఎంపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ ఉదయం పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ఫిట్ ఇండియా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని కోరారు. దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన యువతకు వివిధ రంగాల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ప్రధానమంత్రి కౌశల్ యోజన విజయవంతంగా అమలవుతోంది. పీఎంకేవీవైలో కంప్యూటర్ సంబంధిత కోర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ హార్డ్వేర్, సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్, టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మొబైల్ ఫోన్ హార్డ్వేర్ రిపేర్, రిటైల్ సేల్స్ అసోసియేషన్ వంటి పలు రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేలా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కాఫీ, టీ సెంటర్ల వంటి చిన్న తరహా వ్యాపారాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచి కుటుంబానికి చేదోడుగా నిలిచేలా చర్యలు చేపట్టింది. ఇందుకుగాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన నేటివ్ అరకు కాఫీ, ఛాయ్ రాస్తా, గాటోస్ కేఫ్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. రాష్ట వ్యాప్తంగా ఈ సంస్థలు ఒక్కొక్కటి ఒక్కో జిల్లాలో 5 చొప్పున మొత్తం 140 ఏర్పాటు చేసేందుకు సర్ప అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వెల్ మరియా ఫ్రెండ్స్ మీరు అంతా ఆట్యూన్ చేస్తుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో సమయం చూసుకుంటే 13:06 అనగా 1:06. మరి ఈ టైంలో మనమంతా ధీరా అంటూ ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ ధీరా ప్రోగ్రామ్ ని. చాలా మంది మహిళలు వారి స్కిన్ కోసం అనేక చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అటువంటి వారు కాస్తంత స్కిన్ గ్లో పెంచుకోవడం కోసం బీట్రూట్ జ్యూస్ మరియు దాంట్లో కొద్దిగా శనగపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేసి ఒక 10 నిమిషాల నుంచి 1/4 గంటలోపు ఉంచి తీసేసి కాస్త చల్లటి వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే స్కిన్ టైట్ అయ్యి చాలా మంచి గ్లో వస్తుందట. మరి ఎన్నో చిట్కాలు పాటించాము, ఇది కూడా కాస్త మనకి ఇంట్లో ఉండే న్యాచురలే కదా, ట్రై చేస్తే బాగుంటే మంచిదే కదా. ఇది మహిళలకు మాత్రమే కాదండోయ్, ఆ అబ్బాయిలకు కూడా పనిచేస్తుందట. చూడండి మరి ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అదనమాట సంగతి, ఇప్పుడైతే మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ వినయ విదయ రామ నుంచి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గొప్ప ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014లో ఇదే రోజున జన్ధన్ యోజనను ప్రారంభించగా ఈ పథకం కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 3,17,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా జన్ధన్ యోజన దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం కింద తెరిచిన ఖాతాల్లో 78% గ్రామీణ పాక్షిక పట్టణ ప్రాంతాలకు చెందినవని, సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్తులు కాలుష్యం నుంచి కాపాడాలంటూ చేసిన విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంబంధిత సంస్థలో తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమలో యంత్ర పరికరాల ప్రారంభ సమయంలో కలప వ్యర్థాలను ఇంధనంగా వినియోగించడం వల్ల కాలుష్య వాయువుల ద్వారా కృష్ణంపాలెం గ్రామం పునరావాస కాలనీ వైపు వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాలుష్య నియంత్రణ పరికరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం శుద్ది చేసిన ఉద్గారాలను తగిన ఎత్తులోని చిమ్నీ ద్వారా విడుదల చేసిన తర్వాతే కార్యకలాపాల ప్రక్రియ చేపట్టాలని అధికారులు సంస్థ యాజమాన్యానికి సూచించారు. రాష్టంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పాత వ్యర్థాల తొలగింపు, వ్యర్థాల శుద్ది కేంద్రాల ఏర్పాటు పనులపై అమరావతి సచివాలయంలో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 150 లక్షల టన్నుల పాత వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తున్నామని తెలిపారు. ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్టాన్ని డంపింగ్ యార్డులు లేని రాష్టంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 2 ఏళ్లలోనే వెలిగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశామని వివరించారు. వెలిగొండ నిర్వాసితులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలియజేస్తూ
4: 2026 ఆగస్టు కల్లా వెలుగొండను పూర్తి చేసి

0: ప్రకాశం ఉమ్మడి జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి ఒక లక్ష్యం నిర్దేశించడం, 2,250 కోట్ల రూపాయలు రెండేళ్లలో వెచ్చించి 2025 ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించినటువంటి 5.3 కిలోమీటర్ల సీసీ వాల్ నిర్మాణం చేసి 11 కిలోమీటర్ల లైనింగ్ ను పూర్తి చేశాం. 31వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు ని అందించేటువంటి కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడల్ రేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు ఈరోజు రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రభుత్వ సహకారంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు వారిని కాకినాడకు తీసుకువచ్చారు. ఈ నెల 3వ తేదీన చేపల వేటకు వెళ్లిన వారి బోటు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టి వద్ద మత్స్యకారుల ఆచూకీ గుర్తించారు. వారిని రాష్ట్రానికి తీసుకురావడంతో కాకినాడకు చేరుకున్న మత్స్యకారులకు స్థానిక శాసనసభ్యులు వి కొండబాబు, మండలి సభ్యులు రాజశేఖర్ స్వాగతం పలికారు. అభివృద్దికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు రహదారి అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జాతీయ రహదారి NH 26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్త వలస వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 4.43 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నామని చెప్పారు. రహదారి నిర్మాణం పూర్తయితే పలు గ్రామాలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆయన ఈరోజు ఉదయపు నడకలో పాల్గొన్నారు. అనంతరం మాధవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని పివిఎన్ మాధవ్ సూచిస్తూ
2: జ్ఞాన భండారమైన ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో తిరగటం జరిగింది. అలాగే ఇంకో పక్క ప్రకృతి అందాలు, వృక్ష సంపద ఉంది. కొంచెం అద్భుతమైన వాతావరణంలో ఉదయాన్నే ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన వాతావరణం జోడవటం ఏదైతుందో నిజంగానే చాలా సంతోషం. అందరూ కూడా తప్పనిసరిగా ఫిట్ గా ఉండడానికి ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఆ మూవ్మెంట్ లో మనందరం కూడా తప్పనిసరిగా భాగస్వాములు అవ్వాలి. ఆ విధంగా నేను ప్రతిరోజు యోగా చేయటం, అలాగే వాకింగ్ చేయటం నిత్య విధిగా మార్చుకోవాలి. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి మనకు కారణం అవసరం.
1: జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు కొణిదల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. 2047 నాటికి రాష్ట భౌగోళిక విస్తీర్ణంలో అటవీ వృక్ష విస్తీర్ణాన్ని 50% పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఏపీ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నాగబాబుకు ఈ బాధ్యతలు అప్పగించగా ప్రభుత్వం ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది. తిరుపతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు. తారకరామా స్టేడియం నుంచి NTR సర్కిల్ వరకు సాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిని మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్యా క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, SIR ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియ, అధికారులు చేపడుతున్న చర్యలపై జిల్లా ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులతో కలిసి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హులు, మరణించిన వారి పేరు నమోదులను పరిశీలించాలని సూచించారు. చేనేతల సంక్షేమం, ఆర్థిక భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్

సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేతన్న సేవల పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
9: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
8: కాసేపు ఉండొచ్చు కదా?
9: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
8: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
9: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
8: మీ తెలివి ముందు నాదేముందండి.
9: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
10: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
11: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
12: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
13: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
12: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
11: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర కార్యక్రమంలో మరపు నెక్స్ట్ మీకోసం చెప్పబోతున్నవి బ్యూటీ టిప్ ఏమిటి అంటే, చాలా మంది మహిళల్లో హెయిర్ బాగా డ్రై అయిపోయి కుదుళ్ళు కాస్త వీక్గా ఉంటాయి. అటువంటి వారు కాస్త వేపాకుల పేస్ట్లో కొంచెం అలోవెరా పేస్ట్ను కూడా కలిపి కుదుళ్ళకు పట్టిస్తే ఈ సమస్య నుంచి కాస్త త్వరగా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందట. మన సింపుల్ రెమెడీస్ కదా ఇవి, మనకి ఇంట్లో ఉండే కదా, కొంచెం అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందేమో, ట్రై చేద్దాం అదనమాట సంగతి. మరిప్పుడైతే మీకోసం శ్రీనివాస కళ్యాణ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ వచ్చింది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర కార్యక్రమంలో ఉమెన్స్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ, సో మరి చాలా మందిలో వారి స్కిన్ కాస్త చాలా డల్ గా ఉందని, పేలవంగా ఉందని, స్కిన్ టెక్చర్ బాగలేదని చాలా మంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. సో దానికి ప్రధానమైన కారణం మన ఆహారం కూడా అయి ఉండవచ్చు. సో చాలా మంది ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు, అంటే బాగా డీప్ ఫ్రై చేసిన, రోస్ట్ చేసినవి, అట్లాంటి ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కాస్త పింపుల్స్ వచ్చి ఫేస్ అంతా కాస్త బాగా ఆయిల్గా కనిపించే అవకాశం ఎక్కువ ఉంటుందట. సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక మనం తీసుకునే ఆహారంలో మంచి

సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. సో అప్పుడప్పుడన్నా కాస్త స్కిన్ మనం పట్టించుకుందాం, ఎందుకంటే బాగా ఎలివేట్ అయ్యేది ఫేస్ ఏ కదా, అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.9.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీర్థం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్మడియా ఫ్రెండ్స్ మీరు పాఠ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3. స్టూడియోలో సమయం చూస్తే 2:32 అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా సందడే సందడి అంటూ నాదైన ప్రశ్నలకు మీదైన సమాధానాలు పంపిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ గా సాగే ప్రోగ్రామ్ సందడే సందడికి వెల్కమ్ చెప్పేద్దాం. సో మరి ఈ ప్రోగ్రామ్ లో మీకు తెలిసిన సమాధానం పంపించాలి అనుకుంటే గనక మీ వాట్సాప్ నంబర్ నుంచి మీ పేరు మీకు తెలిసిన సమాధానం జతపరిచి 0866-24-14 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి. మరి ప్రశ్నలతో నేను రెడీ, సమాధానాలతో మీరు రెడీ కదా. ఇక వచ్చేస్తుంది ఫస్ట్ క్వశ్చన్. దీనికి కాళ్ళు ఉండవు గాని పరిగెడుతూనే ఉంటుంది, చేతులు ఉండవు గాని బాగా గట్టిగానే చరుస్తుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, దీనికి కాళ్ళు లేవు గాని పరిగెడుతుంది, చేతులు ఉండవు గాని గట్టిగానే చరుస్తుంది, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే 0866-24-14 కింద వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్కమ్ యువర్ ఫ్రెండ్స్, మీరంతా అట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తు ఉన్నదా? కాళ్ళు లేవు గానీ పరిగెడుతుంది, చేతులు లేవు గానీ గట్టిగానే చరుస్తుంది, ఏమిటిది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూద్దాం. శ్యామ్ ఫ్రమ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ నుంచి చిత్రాల గ్రామం నుండి దమ్మోజీ వెంకటాచార్య వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే, మైదుకూర్ జఫర్ సంగ్రీస్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు, ఇది కాస్త దగ్గర దగ్గరగా ఉందని, ఎగ్జాక్ట్ అయితే కాదు. నెక్స్ట్ జయరాం 10 ఫుట్ల బయలు పాకాల మండలం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. అన్వర్జీ అస్సలాం అంటున్నారు, వాలైకుం అస్సలాం అండి, మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి, రాంగ్ ఆన్సర్. జైనుద్దీన్ గారు, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభావన జైనుద్దీన్ గారు, రాంగ్ ఆన్సర్ అది. నెక్స్ట్ మాధవి ఆంజనేయుడు, భూదాన్ పోచంపల్లి నుండి, ఆన్సర్ ఏం లేదు. కలమందర పాడు గ్రామం నుండి కాశీ ముత్తుజావలి, రైట్ ఆన్సర్.

నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రేడియో వింటున్న శ్రోతలందరికీ శుభాకాంక్షలు అంటున్నారు. బట్ మన క్వశ్చన్ ఆన్సర్ తెలియదు ఇందులో. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడ్రో నుంచి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్టిక్, రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు కుస్మాంబట్టి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ సార్ అంటూ పంపించేసారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. కనకరా ఫ్రమ్ పెడ్రో నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి పంపించేశారు అండి, గుడుగులు మించులు అంటున్నారు, ఏమో సార్ అర్థం కాలేదు. నెక్స్ట్ జరపతుల బుచ్చయ్య చౌదరి గారు అనుకో ఫ్యామిలీ పంపించేశారు తరాలపల్లి గ్రామం కాజీపేట నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మైదుకూర్ జాఫర్ పంపించేశారు, రైట్ ఆన్సర్. ఓకే, ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే గాలి, ఎయిర్. అవునండి, దీనికి చేతులు ఉండవు గాని మన వీపు తగులుతూ ఉంటుంది కదా, కాళ్ళు ఉండవు గానీ ఇది పరిగెడుతూ ఉంటుంది కదా, ఎందుకంటే గాలి ఒక చోట ఉంటుంది కదా, అదన్నమాట సంగతి. ఓకే, మరి నెక్స్ట్ మరొక ప్రశ్న ఏమిటి అంటే, ఇదొక వంకర టింకర కాకరకాయ, తింటే మాత్రం మరి తీయగా ఉంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇది ఒక వంకర టింకర కాకరకాయ, తింటే మాత్రం తీపిగా ఉంటుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు.

వంటకని వైఫ్ ఎందుకురా హోటల్లే చాలు, వంటికని ఒకట రెండా అంగడి అందాలు. కోతికి ఉందా కోడికి ఉందా ఈ

ఉగల్మడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? వంకర టింకర కాకరకాయ తింటే మాత్రం మరి తీయగా ఉండను, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరు ఎక్కడి నుంచి అంటే, శాంతినగర్ నుంచి ఒక ఒక్కడు పంపించేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, హాయ్ అండి, మైథుకూర్ జాఫర్ అండి, నా దృష్టిలో మాత్రం అది చెరుకుగడ అనుకుంటున్నా అంటున్నారు. కాదు మాస్టారు. నెక్స్ట్, కోనేరు విష్ణు ఎప్పటి నుంచి పంపించేశారు విజయవాడ.

సీమ చింతకాయ లేక సీమ తుమ్మకాయ రెండూ కాదండి. పెడన జోగానందలో కాలని చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శ్యామ్ ఫ్రమ్ కల్లూరు నుంచి కజ్జికాయ అంటూ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్. భయ్యా ఒక పాట వినిపించిన భయ్యా అంటున్నారు. ఓకే, చిత్రగ్రామం నుంచి నల్గొండ తమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ, బట్ ఆన్సర్ అయితే రాలేదు. నెక్స్ట్ ఎఫ్ఎం సర్దార్జీ అంటున్నారు రైట్ ఆన్సర్. రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి అంటున్నారు, థ్యాంక్ యూ అండి మీకు కూడా. నెక్స్ట్ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. కలమందర పాడు గ్రామం నుండి కాశీ ముత్తజావలి రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రామలకోట నుండి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ రేడియో వింటున్న అందరు శ్రోతలందరికీ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే నెక్స్ట్ భయ్యా కజ్జికాయ కానీ లేదంటే సో అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ ని దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ. నెక్స్ట్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. తదుపరి ఎమ్మగనూరు నుంచి పంపించేశారు రాణి అండ్ అనుష రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాలుచినద్దీన్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చెరుపోతుల బుచ్చయ్య గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నమస్కారం సార్, మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు దాసరపాలెం నుండి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. పొటాటో అంటున్నారు గెడ్డ మంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్. కొలిపారు నుంచి మౌలాలి పంపించేశారు రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ సంతోష్ పంపించేశారు రాంగ్ ఆన్సర్. మైదుకూర్ జాఫర్ ఇప్పుడు అర్థమైందండి అది ఏంటి అనేది అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ అని. ఎం కొండారెడ్డి సుద్దవటం నుంచి పంపించేశారు కడప జిల్లా రైట్ ఆన్సర్. అదనమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే జిలేబీ అండి. అవునండి, జిలేబీ. జిలేబీని కాస్త వంకర్ టింకర్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే అది కూడా అలాగే ఉంటుంది కదా అదనమాట సంగతి. మరి మంచి క్వశ్చన్కి మంచి ఆన్సర్ వచ్చేస్తుంది కదా, మరి మీకోసం అయితే ఇప్పుడు ఒక మంచి పాట వినిపిస్తాను, తర్వాత న్యూస్ వస్తుంది, ఆ తర్వాత మరొక ప్రశ్నతో మీ ముందు ఉంటాను. అంతవరకు ట్యూన్ చేసి వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గొప్ప ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014లో ఇదే రోజున జన్ధన్ యోజనను ప్రారంభించగా ఈ పథకం కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 317,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. రాష్టంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న

వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్ గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రెండేళ్లలోనే వెలుగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశామని వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. అభివృద్దికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు రహదారి అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జాతీయ రహదారి NH 26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్త వలస వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. తిరుపతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు ఈరోజు రాష్టానికి చేరుకున్నారు. ప్రభుత్వ సహకారంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు వారిని కాకినాడకు తీసుకొచ్చారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణపాలెం గ్రామస్తులు కాలుష్యం నుంచి కాపాడాలంటూ చేసిన విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంబంధిత సంస్థలో తనిఖీలు నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరు తాఠ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సందడే సందడిలో. మరి నెక్స్ట్ మీకోసం మరొక ప్రశ్న వచ్చేస్తున్నది. ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఇదొక చిన్న కోట, చుట్టూ ఉన్న కోట, లోపలంతా మాత్రం అమృతం ఉంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, చూడ్డానికి ఇది ఒక చిన్న కోట, దాని చుట్టూ కప్పేసి ఉంటుంది ఈ కోట, లోపల మాత్రం అమృతం ఉంటుంది, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మనం తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సండే సండేలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తుందా? ఇదొక చిన్న కోట, చుట్టూ ఉన్న కోట, లోపల మాత్రం అమృతమే దాగుంటుంది, ఏమిటది అని. మరి దానికి గాను మనం ఇతరులు ఏం పంపచేర్చుదాం? ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్ బట్ కన్సిడర్ చెయ్యొచ్చు. నెక్స్ట్ ఇండర్ ప్రశ్న కూడా ఐటమ్స్ పంపించేశారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటున్నారు సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అని కజ్జికాయ అంటూ ఇందర్ ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ అది. విజయ పరమేశ్వర్ కుంతకల్ నుంచి రైట్ ఆన్సర్ ఇందర్ ప్రశ్నకి. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు, రైట్ ఆన్సర్. రమేష్ దంతి అనంతపురం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. దమ్మోజి వెంకటాచారి వలక్ష్మి అనుకో ఫ్యామిలీ పంపించారు చిత్రాల నుంచి, రాంగ్ ఆన్సర్. పెడన జోగనంద్రావు కాలనీ చెప్పాలరాజు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దుటూరు నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష్ అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న గారు, రైట్ ఆన్సర్. సార్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తేనె తట్టు అంటూ పంపించేశారు నసీర్ ఫ్రం కర్నూలు నుంచి. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి పంపించారు.

సార్ రైట్ ఆన్సర్ సారు. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పేట నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు ఫ్రమ్ పేట నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోదాన్కో ఫ్యామిలీ ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్ అంటున్నారు గులాబ్ జామున్ అనుకుంటున్నాను సార్ అంటూ. గులాబ్ జామున్ చాలా బాగుంటుందండి, బట్ మన ప్రశ్నకైతే సమాధానం ఇది కాదు. నెక్స్ట్ కనకలో నుంచి రామకృష్ణారెడ్డి పంపించేశారు, గులాబ్ జామున్ కానీ రసగుల్లా కానీ అంటున్నారు. రెండు బాగుంటాయండి, ఏదైతే ఏముంది, రెండు లగించడమే కానీ రాంగ్ ఆన్సర్. అయ్యన్వర్ సార్ అంటున్నారు గడ్డ వంకాయ గారు బందర్పల్లి నుంచి రైట్ ఆన్సర్తో సూపర్ సాంగ్స్ అంటూ. నెక్స్ట్ శ్రీనివాస్ గన్నవారి నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. రాణి అనూష ఎమ్మెకినారు నుంచి పుట్ట గొడుగులు అంటూ. కాదండి అన్వర్జీ, మీ ప్రశ్నకి మా సమాధానం అంటున్నారు. నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. మైదుకూరు నుంచి జాఫర్ పంపించేశారు రైట్ ఆన్సర్. పాలం పొలై గారు అలగడ్డ నుంచి ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ యూకే అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపించేశారు, పేరు లేదు ఇక్కడ కాకపోతే. నెక్స్ట్ మురహరి యశోద జానకి గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కనకలో నుంచి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ పంపించారు ఈసారి రైట్ ఆన్సర్, ఒక ప్రశ్నకి ఒకసారి అండి జవాబు. నెక్స్ట్ కలమందల పాడు నుండి కాసిమతో జావలి పనస పండు అంటూ. పనస పండు బాగుంటుంది కానీ బట్ మన ప్రశ్నకి సమాధానం అది కాదండి, అదన్నమాట సంగతి. దాసరిపల్లి నుంచి శివదాసరెడ్డి పంపించేశారు రైట్ ఆన్సర్, వెరీ గుడ్, అదనమాట సంగతి. ఇంతకీ ఏమిట సమాధానం అంటే, ఇది ఒక చిన్న కోట ఉంటుందని చెప్పాం కదండి, లోపల చుట్టూ కోట ఉంటుందన్నాను కదా, లోపల అమృతం ఉంటుందన్నాం కదా, అదే కొబ్బరికాయ. అమృతం లాంటి కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదండి లోపల, అది విషయం అన్నమాట. ఓకే నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పైన నుంచి ఎంత పడినా గానీ, ఎంత పైన నుంచి పడినా గానీ దీనికి దెబ్బే తగలదు, అసలు పగలను కూడా పగలదు, ఏమిటది ప్రశ్న మరొకసారి. ఎంత పైన నుంచి కిందకి జారి పడినా గానీ దీనికి దెబ్బే తగలదు, అది ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటలు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక మనం ఒక ప్రశ్న అడిగాం కదా, గుర్తు ఉన్నదా? ఎంత పైనుంచి పడినా గానీ దీనికి అసలు దెబ్బే తగలదు, ఎందుకని, ఏమిటిది అని. దానికి గానీ మన మిత్రులు పంపించిన సమాధానం చూద్దాం. మీ ఎవరెవరు ఎక్కడి నుంచో సార్, మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటున్నారు దాసరిపాలెం నుండి పోలుదాసు తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు అంటూ. రైట్ ఆన్సర్ నెక్స్ట్. రాజా నుంచి జయన్న గారు. రైట్ ఆన్సర్ నెక్స్ట్. పెడన జోగనందరావు కాలి నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్ నెక్స్ట్. ఫన సత్యశ్రీ యూకే నుంచి అంటూ. రైట్ ఆన్సర్. కలమందరపాడు గ్రామం నుంచి కాశీముత్తు జావలి. రైట్ ఆన్సర్. శ్రీను ఫ్రం ఖమ్మంపాడు నుంచి. రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడర నుంచి. రైట్ ఆన్సర్. గన్నవరం నుంచి శ్రీనివాస్ గన్నవరం పిడుగు అంటూ. కాదండి. నెక్స్ట్. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ సార్, మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటూ పంపించేశారు నసీరిన్ అండ్ నజీర్. రైట్ ఆన్సర్.

0: ఎం మురహరి యశోద అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి పాలం పోలయ్య గారు అలగడ్డ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు పంపించేశారు. రైట్ ఆన్సర్. సాయి శ్రీషా తిరుపతి నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. కుస్మ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనుష ఎమ్మిగనూరు నుంచి. రైట్ ఆన్సర్. గణగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక. గాలిపటం అంటూ కాదండి. బి మధుప్రసాద్ ఫ్యామిలీ పంపించేశారు తలంపాడు గ్రామం నుంచి. రాంగ్ ఆన్సర్. అండ్ ఇందులో ఇంకొక రైట్ ఆన్సర్ కూడా ఉందండి. నెక్స్ట్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు, మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల. ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు కానీ ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్ నల్గొండ జిల్లా చిత్రాల నుంచి దమ్మోజీ వెంకటాచార్య వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్. రైట్ ఆన్సర్. మార్కాపూర్ నుంచి శివాజీ నగర్ టైలర్ మస్త్ అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడర నుంచి. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి నుంచి స్పందన టైలర్ కృష్ణ అండ్ సంతోష్. రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య అబ్బయ్యా అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ ని. నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. మహమ్మద్ జయంతి స్నేహ భాను జయంతిన్ గారు. రైట్ ఆన్సర్. కనకరావు పెడర నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి పంపించేశారు ప్రియా శ్రీనివాస్ రెడ్డి నంద్యాల నుంచి. రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే వాన చినుకులు ఎంత పైనుంచి పడినా కానీ కింద పడితే పగలదు, ఐ మీన్ అవి దెబ్బ తగలదు కదండి. ఇంకొకటి బాల్ అని కూడా పంపించేశారు. బాల్లో కూడా కొన్ని బాల్స్ కి తగిలితే కొన్ని బాల్స్ మనకు తగిలితే దెబ్బ తగులుతుంది, దానికి కూడా కాస్త ఉంటుంది కదా అదనమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న. పాపం దీనికి కాళ్ళున్నాయి కానీ నడవలేదండి, కాళ్ళున్నాయి కానీ పరిగెట్లేదండి, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఈ ప్రశ్న సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏ గానా లడ్కియోం కే లియే నహీ హై, ప్లీజ్ నీ సున్నా ప్లీజ్.
2: అరే

మనిషికి విలువ. రేపు మాపు పోయేటి ఊపిరి కోసం మరి ఎందుకు గొడవ, స్నేహం చెయ్యర గురువా.

అలా దుద్దు ఇలా దుద్దు, ఒక్కొక్క సార్ట్ కమాయి తోడు స్విట్జర్లాండ్. అలా ఇలా అలా ఇలా ఆ సర్టిఫికెట్లు ఉంటేనే లవ్ అంటారు, నువ్వే ప్రాణం అంటారు, హార్ట్ బీట్ అంటారు, అబ్బా చంపేస్తారు, గుడ్డు బెడ్డు కిడ్డు అని కలర్.

0: ఉండరా.
1: చికారంటే నో అంటారు, ఏసీ కారంటే లేడీసే సై అంటారు, హబారా అంటారు. మెయింటెనెన్స్ తగ్గిపోతే బ్రదర్ అంటారు, చేతిలో కాటు పెట్టి తన పెళ్లికి రమ్మంటారు, అనయారా అంటారు. ఓలీ దేవుడా లోకం మారరా, ఓలీ దేవుడా.
2: నన్ను ఎవరన్నా పిలిచారా?
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మణపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మణపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
5: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక మనం ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తుందా? దీనికి కాళ్ళుంటే గాని నడవదు, పరిగెట్టదు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచో చూద్దాం. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. పెడరా జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. కంకరాఫ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. రమేష్ ఇద్వంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మార్కాపురం నుంచి టైలర్ మస్తాన్ ఫలీ ఫాతిమా రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ నుంచి మహమ్మద్ జయంతి స్నేహబాను జయనుద్దీన్ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్ గారు రైట్ ఆన్సర్. దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడర నుంచి రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ యూకే అంటూ రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడర నుంచి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి కాశీమతి జావలి రైట్ ఆన్సర్. మీ క్వశ్చన్ కి మా ఆన్సర్ అంటున్నారు కర్నూలు నుంచి నసిరిన్ అండ్ నజీర్ రైట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. సీను ఐరాల నుంచి రైట్ ఆన్సర్. హంపపురం నుంచి నాగభూషణ్ వగ్గి శివయ్య చిరంజీవి రైట్ ఆన్సర్. పాలంపోల యాలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గన్నవరం శ్రీనివాస్ రైట్ ఆన్సర్. జయరాం పదిపుట్ల బయలు పాకాల నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గడ్డ మంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అనూష ఎమ్మిగనూరు నుంచి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్ రైట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి రైట్ ఆన్సర్. పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా నుంచి మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి రైట్ ఆన్సర్. గర్ల్స్ ఫ్రమ్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే మంచం లేదా కుర్చీ అదన్నమాట సంగతి. ఇక నెక్స్ట్ మీకు సరిపోతున్నాం మరొక చివరి ప్రశ్న. నల్లటి రోడ్డుపై తెల్లటి బండి నడుస్తూ ఉంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి. నల్లటి రోడ్డుపై తెల్లటి బండి నడుస్తూ ఉంటుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు జవాబు తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కదా. నల్లటి రోడ్డుపై తెల్లటి బండి నడుస్తూ ఉంటుంది, ఏమిటి అది అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు, మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి రైట్ ఆన్సర్, పొద్దుటూరు నుంచి వడ్డేరంగా ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పాపిడి అంటూ రాంగ్ ఆన్సర్, మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ ఫాతిమా రాంగ్ ఆన్సర్, పెడన జోగంధ్రకాల నుంచి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్, భాస్కర్ ఫ్రం పెడన నుంచి రైట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ టైలర్ ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్, రాజోల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, నల్గొండ నుంచి దమ్మోజి వెంకటాచార్య వరలక్ష్మి అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, తదుపరి స్నేహభాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్, నెక్స్ట్ గౌరీ తిరుపతి నుంచి పాపిటి అంటూ రాంగ్ ఆన్సర్, చిలుక నారాయణ అనసూయ అండ్ కో ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, పాలంపోలే యాలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, దాసరపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య ఫ్రం కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ భయ్యా, నెక్స్ట్ కనకరా ఫ్రం పేరు నుంచి రైట్ ఆన్సర్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ప్రసాద్ హెడ్ పాపిట అంటూ రాంగ్ ఆన్సర్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్, జైరామ్ పాకాల మండలం నుంచి దారం అంటూ రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రైట్ ఆన్సర్ పంపించేశారు ప్రియా శ్రీనివాసరెడ్డి. ఎఫ్ఎం సర్దార్ రేడియో మూలలి రైట్ ఆన్సర్. రాణి అనూష ఎమ్మిగనూరు నుంచి రైట్ ఆన్సర్. పొద్దుటూరు నుంచి వడ్డేరంగ రైట్ ఆన్సర్. ఎం మురిహరి యశోదా జానకి గారు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ అండ్ కో ఫ్యామిలీ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్ గారు ఈరోజు సూపర్ ప్రసన్నల్ సార్ అంటూ రైట్ ఆన్సర్ అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, బ్లాక్ బోర్డ్ మరియు చాక్ పేస్ లేదా పలక బలపం ఏదన్నా కానీ అదన్నమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ సందరి సందరి. మీరంతా ఆడేస్తూ పాడేస్తూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి కనేనైతే కనుక ఈనాటి సందరి సందరికి బై బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. ఇక తర్వాత మనంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటున్నానండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 తేదీ వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ లలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొని రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ తో మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్టంలో వైద్య సేవలను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం 10 అత్యవసర చికిత్స విభాగాలు, 12 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 249.50 కోట్ల రూపాయలతో వీటిని నిర్మించారు. కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను అందించాయి. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన వి ప్రసన్న వెంకటేష్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమం 98.47

శాతం మేర పూర్తయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 14 ఏళ్లు నిండిన బాలికలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో 1,90,000 డోసులు రాష్ట్రానికి పంపించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నేపాల్లో పర్యటించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన వారిలో 6 పర్యాటకుల ఆచూకీ లభ్యం కాలేదని రాష్ట ప్రభుత్వం గుర్తించింది. ఈ జాబితాలో విజయవాడ శివారు కానూరు ప్రాంతానికి చెందిన చొప్పరాపు రమేష్ బాబు, చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన వెన్నెలకంటి బాలసుబ్రహ్మణ్యం, బెంగళూరులో స్థిరపడ్డ కాకినాడ వాసులు అన్నందేవర వెంకట్రామ్, అన్నందేవర అనఘ, అమెరికాలోని బోస్టన్లో స్థిరపడ్డ కృష్ణా జిల్లా ఈర్పుగల్లుకు చెందిన అట్లూరు శశికుమార్, నిమ్మగడ్డ రాజలక్ష్మి ఉన్నట్లు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల వద్ద నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల ఈ నెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబర్ 2 వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 2 రోజుల పాటు రాష్టంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీఫ్ వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
6: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
7: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూసుకుంటే 4:06. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక సినిమా సెలబ్రిటీ వారు నటించినటువంటి చిత్రాల నుంచి గీతాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మనం వెంకటేష్ గారు నటించినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి ముందుగా మీకోసం గురు మరియు బాడీగార్డ్ ఈ చిత్రాల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం.

కాకపోతే మహారాజులందరికీ వేరు వేరిన నమస్కారం. దిస్ మ్యాటర్ ఇస్ దీని అర్థం ఏంటంటే బాధలు మర్చిపోవడానికి పీతల్లాగా తాగుతున్నారు కానీ లోపల లివర్ దొరుకుతుందని ఆరోగ్యం షెడ్కి వెళ్తుందని జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే. జీవితం అంటే సినిమా కాదురా అయ్యా, ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి. ధూమపానం మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. మీలాంటి వాళ్ళ కోసమే ఇముడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి బయలుదేరండి. అబ్బాయి మాకు తెలుసు మరంటారా, తాగండి ఓగండి, మీరు సావు మీరు సావండి అయ్యా.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నేనుకేమో మంగళవారం, పనులకేమో అమంగళం, శని ఉన్నా శనివారం జరుపుతారు శుభకార్యం. బండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అందిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
4: FM 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే చేతన్. ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకల బలహీనత అనేది పెను సమస్యగా మారుతుంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయకంగా నిలిచే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. మరోవైపు ఎముకలు బలహీనంగా ఉంటే నొప్పి సమస్య పెరగడంతో పాటు ఎముకలకు సంబంధించిన పలు సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. అదే సమయంలో కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల ఎముకలు బలహీనంగా మారొచ్చు. అందుకే మన ఎముకలను బలహీనపరిచే చెడు అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఏ చెడు అలవాట్లు బలహీనమైన ఎముకలకు దారి తీస్తాయి? అవేమిటంటే తగినంత సూర్యరశ్మిని తీసుకోకపోవడం. కొంతమంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. దీని కారణంగా వారికి తగినంత విటమిన్ డి లభించదు. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. విటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకలకు కాల్షియం సరిగ్గా అందదు. అందువల్ల మీ

ఆహారంలో విటమిన్ డి కి సంబంధించిన వాటిని చేర్చుకోండి, లేదా ప్రతిరోజు 30 నిమిషాలు సూర్యకాంతిని తీసుకోండి. యు కెన్ గో ఫర్ వాక్స్ ఆర్ రిలాక్స్ ఇన్ ద సన్. ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమే అండి. కొందరు కంటిన్యూస్ గా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి.

ఉన్నారు కదా, కోల్డ్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఆర్ ఆల్సో డేంజరస్. చాలా మంది కోల్డ్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలహీన పడతాయి. సో దూరంగా ఉండడమే మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన శరీరంలోని ఎముకలు దృఢంగా బోన్ స్ట్రెంగ్త్ ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న ప్రమాదాల్లో కూడా ఎముకలు పుట్టుకున విరిగిపోతాయి. ఎముకలు బోల్ బోల్గా తయారయ్యే బలహీన పడేవి ఆస్టియోపరాసిస్ లేదా ఎముకలు గుళ్లు బారటం అని పిలుస్తారు. ఇటీవల కాలంలో 30 ఏళ్లలోపు మహిళలు ఆస్టియోపరాసిస్ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఈ వ్యాధి బారిన పడేవారి సగటు 50 దాటాక వచ్చేది. మెనోపాస్ కారణంగా శరీరంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎస్ట్రోజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతూ ఉంటాయి. ఇది వయస్సుతో ముడిపడిన వ్యాధిగా భావిస్తూ ఉంటారు. మరి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. కాల్షియం ఫాస్ఫేట్ అనే మినరల్స్ ఎముకల నిర్మాణంలోకి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యుక్త వయసులో శరీరానికి తగినంత కాల్షియం అందకపోవడం వల్ల ఎముక ఉత్పత్తి, ఎముక కణజాలం దెబ్బతింటుంది. జీవ కణజాలంతో కూడిన ఎముకల వ్యాయామం చేసినప్పుడు దృఢంగా తయారవుతాయి. వ్యాయామం చేయకపోయినా, అసలు ఎముకలను ఉపయోగించకపోయినా అవి పెలుసుగా మారతాయి. అయితే ఎముకలు పుష్టిగా తయారు కావడానికి కాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తినాలని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. షుగర్, సోడాస్, సాల్ట్, కెఫెనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి ఎముక మినరల్స్ తగ్గించే ఆహారాలను తక్కువ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మొత్తం మానేయమంటే అసలు మా ప్రోగ్రామ్ మానేస్తారేమో అని భయంతో మేము చెప్పట్లేదు, కానీ మొత్తం మానేస్తే ఇంకా మంచిదే. ఈ జాగ్రత్తలతో పాటు ఎముకలు ఆరోగ్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే పోషకాలను మర్చిపోవద్దని అంటున్నారు. ప్రధానంగా శరీరం కాల్షియం ను పూర్తి స్థాయిలో గ్రహించడానికి తోడ్పడే విటమిన్ డి తీసుకోవాలంటున్నారు. అలాగే ఎముక ఉత్పత్తికి దృఢత్వాన్ని విటమిన్ సి తో సహా ఆస్టియోకాల్సిన్ ని క్రియాశీలం చేసే విటమిన్ కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్ మొదలైనవి ఆహారంలో భాగంగా చేసుకోవాలంటున్నారు. కాల్షియం పుష్కలంగా లభించే పాల ఉత్పత్తులతో పాటు వివిధ రకాల పోషకాలు మెండుగా ఉండే కూరగాయలు, పళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. మీ డైట్ లో అన్ని పోషకాలు సరైన స్థాయిలో ఉంటే మీ ఎముకల ఆరోగ్యంతో పాటు మొత్తం ఫిట్నెస్ మెరుగుపడుతుంది. గ్రీన్ పీస్, క్యాబేజ్, క్రూసిఫరస్ వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినచ్, బచ్చల్ కూర, ఆస్పరాగస్, అంతేకాకుండా ఓట్స్, పార్స్లీ, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, లైమ్, డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, చీజ్ ఇలాంటివన్నీ కూడా ఎముకలకు చాలా మేలు చేస్తాయి. ఎముక కణజాల నష్టాన్ని నివారిస్తాయి. ఎక్సర్సైజ్ అనేది ఎముక సాంద్రతను మెరుగుపరచడంతో పాటు పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం గణనీయంగా కోల్పోతుంది. ఒక్క రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువగా తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి మీరు అదనంగా ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకోవడం మంచిది కానే కాదు. తీయటి సాఫ్ట్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఈ ఏరియేటెడ్ డ్రింక్స్, సోడా డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ కాల్షియం వేగంగా కోల్పోవడానికి దారితీస్తుంది. కెఫైన్, 100 మిలిగ్రాముల కంటే ఎక్కువ కెఫైన్ తీసుకుంటే శరీరం కొంత కాల్షియం ని కోల్పోతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎముకలు కాల్షియం గ్రహించడం కష్టమవుతుంది. మద్యపానం వల్ల ఎముకలు వేగంగా బలహీన పడతాయి. ఫ్రాక్చర్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కోవు. ఇలా హాని చేసే ఆల్కహాల్ అండ్ ధూమపానానికి దూరంగా ఉండండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, బోన్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకప్పుడు 60 ఏళ్లు 70 ఏళ్లు వచ్చాక బోన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది, గుల్లబారాయి, ఆస్టియోపరాసిస్ అంటారు అని పెద్దవాళ్లకు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు 30 ఇయర్స్ కే చాలా మందికి ఆస్టియోపరాసిస్ అంటున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. మన సిస్టమ్ కంప్లీట్ గా మారింది. మీరు గమనించారో లేదో, విటమిన్ డి చాలా మందిలో లేదంటున్నారు డాక్టర్స్. ఎవరికి టెస్ట్ చేసినా గానీ డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి అండ్ B12 అని డాక్టర్స్ నిర్ధారించి చెప్పేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి, ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే. చాలా మందికి వచ్చింది. దీని కారణం ఏంటి అంటే మనము సన్ కి ఎక్స్పోజ్ కావట్లేదు ఎక్కువసేపు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగైనా లేదన్నా ఏదన్నా ఆఫీస్ లో కంటిన్యూస్ గా వర్క్ చేసినప్పటికీ
ఇంట్లో నుంచి బయలుదేరుతారు.

0: కార్లో కూర్చుంటారు, డోర్స్ అన్ని వేసుకొని హాయిగా ఏసీ ఆన్ చేస్తారు. మళ్ళీ ఇంకో ఆఫీస్ లోకి వెళ్తారు, అక్కడ కూడా ఏసీ ఉంటుంది. కదలకుండా కుర్చీలో కూర్చుంటారు, కాఫీల పైన కాఫీలు తాగుతూ ఉంటారు. ఇంకొక్కసారి అలా బాడీ శరీరం దానికి అలవాటు అయ్యాక కుర్చీకి లేవడానికి బద్ధకంగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తారు, కారులోని అదే కారులో ఇంటికి వచ్చేస్తారు, క్యాబో కార్లో ఇంటికి వచ్చేస్తారు, టీవీ ముందు కూర్చుంటారు, బద్ధకంగానే ఉంటారు. లేజీ లేజీ అయిపోయారు ప్రతి ఒక్కరు. మరి ఈ లైఫ్ స్టైల్లో సన్ ఎక్స్పోజర్ ఎక్కడుంటుందంటే సూర్యరశ్మి శరీరానికి ఎలా తాకుతుంది? ఒక ఏసీల నుంచి వెళ్తున్నారు, మళ్ళీ దాంట్లోనే కూర్చున్నారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ డిక్లైన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంతేకాదు ఇప్పుడు స్కూల్స్ లో కూడా చూస్తున్నాం, ఏసీ స్కూల్స్ అంటున్నారు, అన్ని క్లోజ్ చేసి పెడుతున్నారు, ఏసీ ఆన్ చేస్తున్నారు, అక్కడ ఒకరి గాలి ఒకరు పీల్చుకుంటున్నారు, క్రాస్ వెంటిలేషన్ లేదు, పిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి బోన్ ప్రాబ్లమ్స్ వరకు అన్ని వస్తున్నాయండి. మరి ఇలా సిస్టమ్ లో తప్పు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమవుతుంది? అందుకే వీలైనంత వరకు కొంచెం నాచురల్ సెట్టింగ్ లో ఉండడానికి ప్రయత్నించండి. మీరే కాదు మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అవేర్నెస్ తోటే ఉండాలి. చిన్న చిన్న విషయాలు అని అలా తోసిగుచ్చుతుంటే అవి ఏదో ఒక రోజు పెద్ద పెను తుఫాన్ అయిపోయి మళ్లీ తిరిగి వస్తాయి. అలాంటివి కాకుండా ఈ చిన్న చిన్నవి ఇప్పుడే మీరు సవరించుకుంటే యూ విల్ లీడ్ అ హ్యాపీ అండ్ అ హెల్తీ లైఫ్. With this wonderful information about bone strength, this is Chetan signing off in Vanilla program today. Bye for now, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: Shakti FM 101.3.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా సాయంకాల ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ముందుగా ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి వింటారు, అనంతరం రేపటి ప్రసారాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5 గంటల 5 నిమిషాలకు వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5 గంటల 30 నిమిషాలకు యువతరంగం కార్యక్రమంలో పర్యాటక రంగంలో విద్య మరియు ఉపాధి అవకాశాల గురించి విక్రమసింహపురి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ కోట నీల మణికంఠ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మేరీ, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 30 నిమిషాలకు గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన కొత్త పడవ అనే కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 7 గంటలకు అలనాటి మధురగీతం వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు పాడి పంటలు కార్యక్రమంలో ఆయిల్ పామ్ తోటల్లో యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8 గంటలకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు,

విజయవాడ కేంద్రం నుంచి రిలే 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:09:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరింతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలు సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాలు వింటారు. 8:35 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి గురించి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం అసోసియేట్ శ్రీ బాడిగే ఉమేష్ గారి ప్రసంగం వింటారు. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరింతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటారు. వినే ముందుగా ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో

0: కంటిని తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు విందాం. మహిళల గర్భాశయ ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత బాగుండటానికి పోషకాహారం అనేది ఎంత ముఖ్యమో, కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. కొన్ని ఆహారపు అలవాట్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్, ఈస్ట్రోజెన్ అసమతుల్యత, గర్భాశయ సమస్యలకు దారితీస్తాయి. గర్భాశయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగ్గించవలసిన లేదా పూర్తిగా దూరంగా ఉండవలసిన ముఖ్యమైన కొన్ని ఆహారాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల గర్భాశయ ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యంగా ఉంచుకోవడానికి కూడా సాధ్యమవుతుంది. మహిళల గర్భాశయ ఆరోగ్యం కోసం తినకూడని ఆహారాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం, ధమాకా ఈ చిత్రం నుంచి.

0: మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో. మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు, మరికొన్ని చిట్కాలు వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల గర్భాశయ ఆరోగ్యంగా ఉండటానికి తినకూడని ఆహారాలు ఏంటో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ముందుగా అధికంగా శుద్ధి చేసిన చక్కెరలు అంటే రీఫైన్డ్ షుగర్స్ మరియు పిండి పదార్థాలు అంటే మైదా, వైట్ బ్రెడ్, పేస్ట్రీలు, బిస్కెట్లు, ఇంకా తీపి పదార్థాలతో శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి వీటిలో. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే పీసీఓడి, పీసీఓఎస్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి గర్భాశయంలో మంటను పెంచడంలో కూడా ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. కాబట్టి అధికంగా శుద్ధి చేసిన చక్కెరలు ఇంకా పిండి పదార్థాలు వీటికి దూరంగా ఉండాలి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం, సై చిత్రం నుంచి.

0: మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: మహిళల గర్భాశయం ఆరోగ్యంగా ఉండటానికి తినకూడని ఆహారాల గురించి ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలను, ఇంకా రెడీ టు ఈట్ ప్యాకింగ్లు, ఇవన్నీ కూడా మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇవన్నిటికీ దూరంగా ఉండాలి. ఇంకా జంక్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్లలో కృత్రిమ రసాయనాలు, ప్రిజర్వేటివ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారాలు, రెడీ టు ఈటింగ్ ప్యాకెట్లు, ఇంకా జంక్ ఫుడ్స్, వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచడమే కాకుండా హార్మోన్ల ఉత్పత్తికి కూడా అంతరాయం కలిగిస్తాయి. ఈ రసాయనాలు గర్భాశయ కణజాలంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మహిళల గర్భాశయం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ రెడీ టు ఈట్, ఇంకా ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్లు, వీటికి దూరంగా ఉండాలి. ఇంకా కెఫిన్, కూల్ డ్రింక్స్, వీటికి కూడా దూరంగా ఉండాలి. శీతల పానీయాలు, ఇంకా కాఫీ, టీ

ఎనర్జీ డ్రింక్స్, వీటిలో కెఫిన్ అధికంగా ఉంటుంది. అదేవిధంగా సోడాలు, శీతల పానీయాలలో కృత్రిమ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇవి మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. కాబట్టి ఈ కెఫిన్, కూల్ డ్రింక్స్ వీటికి కూడా మహిళలు దూరంగా ఉండాలి. వనితవాణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాటను విందాం, విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ చిత్రం నుంచి.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. మహిళల గర్భాశయ ఆరోగ్యం కోసం తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అధిక నూనె వేయించిన ఆహారాలు, ఇంకా మళ్లీ మళ్లీ కాచిన నూనె, అంటే ఎక్కువ సార్లు వేయించిన నూనెలో వేయించిన బజ్జీలు, సమోసాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరగడానికి కారణమవుతాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని పెంచి గర్భాశయ కణజాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండాలి. ఇంకా కృత్రిమ తీపి పదార్థాలు, అంటే ఆర్టిఫిషియల్ స్వీట్,

వీటికి కూడా దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం రాదని అంటూ ఉంటారు, కానీ మహిళలు వీటికి దూరంగా ఉంటే మంచిది. ఇంకా డైట్ సోడాలు లేదా చక్కెర లేని ఉత్పత్తుల్లో ఉపయోగించే కృత్రిమ తీపి పదార్థాలు, ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాని దెబ్బతీస్తాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ స్వీట్స్ కూడా మహిళలు దూరంగా ఉండాలి. ఇంకా గర్భాశయ ఆరోగ్యం కోసం ఏం తినాలి అంటే, గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు వీటన్నిటినీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వనితవాణిలో చివరిగా ఒక పాటను విందాం, కూలి చిత్రం నుంచి.

మీరింతవరకు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలతో పాటు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:30 దాటింది. ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో వింటారు పర్యాటక రంగంలో విద్య మరియు ఉపాధి అవకాశాల గురించి విక్రమసింహపురి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ కోట నీల మణికంఠ గారితో పరిచయం. పరిచయకర్త మేరీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. వినే ముందుగా ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేరు

0: తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు విందాం పర్యాటక రంగంలో విద్య మరియు ఉపాధి అవకాశాల గురించి. విక్రమసింహపురి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ కోట నీలా మణికంఠ గారితో పరిచయం.
5: ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా ఆసక్తికరమైంది. యువతకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది. ప్రపంచాన్ని చూడాలనే కలను ఒక మంచి కెరీర్ గా మార్చుకునే అవకాశం కల్పించేది. అదే టూరిజం ఇండస్ట్రీ, పర్యాటక రంగం. ప్రయాణం అంటే మనకు సాధారణంగా గుర్తొచ్చేది కొత్త కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త మనుషులను కలవటం, కొత్త సంస్కృతులను తెలుసుకోవటం, ఆనందంగా గడపడం. కానీ టూరిజం అనేది కేవలం ప్రయాణం కాదు, ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, ఎయిర్లైన్స్ ఉన్నాయి, టూర్ ఆపరేటర్స్ ఉన్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది, హెరిటేజ్ టూరిజం ఉంది, అడ్వెంచర్ టూరిజం ఉంది, మెడికల్ టూరిజం ఉంది, ఎకో టూరిజం ఉంది, డిజిటల్ టూరిజం కూడా ఉంది. మరి ముఖ్యంగా వేలాది ఉద్యోగ అవకాశాలున్నాయి. అందుకే ఈరోజు టూరిజం ఇండస్ట్రీ గురించి మాత్రమే కాదు, టూరిజం చదివితే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఈ రంగంలో కెరీర్ ని ఎలా నిర్మించుకోవాలి, మన రాష్ట్రంలో టూరిజం కు ఉన్నటువంటి అవకాశాలేంటి, మరియు విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో టూరిజం విద్యార్థులకు ఎటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, అనేక విషయాల గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో ఉన్నారు విక్రమసింహపురి యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్, డాక్టర్ కోట నీల మణికంఠ గారు. నమస్కారం మణికంఠ గారు.
6: నమస్కారం అండి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం.
5: మణికంఠ గారు, అసలు టూరిజం అంటే ఏంటి? ఇది కేవలం ప్రయాణం మాత్రమే కాకుండా ఒక పెద్ద ఇండస్ట్రీగా ఎలా మారిందంటారు?
6: ముందుగా టూరిజం అంటే ఏమిటి చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. మన ఇంటి నుంచి మరొక ప్రాంతానికి లీజర్ కోసం వెళ్లవచ్చు, లేక వ్యాపారం కోసం వెళ్లవచ్చు, లేక తీర్థయాత్రల కోసం వెళ్లవచ్చు, విద్యను అభ్యసించడానికి కోసం వెళ్లవచ్చు, అడ్వెంచర్ కోసం వెళ్లవచ్చు. ఇలా మన సాధారణ నివాస ప్రాంతం వెలుపల ప్రయాణం చేసే ప్రక్రియలో అనేక సర్వీసెస్ అవసరమవుతాయి. అవి ఏమనగా ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, ఫుడ్, సైట్ సీయింగ్, గైడ్, ట్రావెల్ ప్లానింగ్, ఎంటర్టైన్మెంట్ కావాలి. అంటే ఒక టూరిస్ట్ ప్రయాణం వెనుక వందలాది మంది ప్రొఫెషనల్స్ పని చేస్తూ ఉంటారు. అందుకే టూరిజం ఇండస్ట్రీలో కెరీర్ అంటే కేవలం టూర్ గైడ్ మాత్రమే కాదు, ఈ ఇండస్ట్రీలో మేనేజ్మెంట్, మార్కెటింగ్, హాస్పిటాలిటీ, ఏవియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్, ట్రావెల్ టెక్నాలజీ, కస్టమర్ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్, డెస్టినేషన్ మేనేజ్మెంట్ వంటి అనేక కెరీర్ పాత్స్ ఉన్నాయి.
5: టూరిజం ఇండస్ట్రీ మన దేశానికి ముఖ్యంగా యువతకు ఎందుకని ముఖ్యమైందంటారు? మన ఆంధ్రప్రదేశ్ లో టూరిజం సెక్టర్ కు ఉన్న అవకాశాలేంటి? ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మన టూరిజం పొటెన్షియల్ గురించి చెప్పగలరండి.
6: మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మన రాష్ట్రానికి టూరిజం పొటెన్షియల్ అపారం. మనకి సముద్ర తీరం ఉంది, అద్భుతమైన దేవాలయాలు, ప్రాచీన వారసత్వ ప్రదేశాలు, పచ్చని ప్రకృతి, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు ఉన్నాయి. స్పిరిచువల్ టూరిజం కి అపారమైన అవకాశాలు ఉన్నాయి, హెరిటేజ్ టూరిజం కి అవకాశాలు ఉన్నాయి, ఎకో టూరిజం, బీచ్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, రూరల్ టూరిజం, ఫిలిం టూరిజం వంటి అనేక రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మన నెల్లూరు జిల్లాలో తీసుకున్న పులికాట్ లేక్, మైపాడు బీచ్, నేలపట్టు బర్డ్ శాంక్చురీ, సోమశిల, శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, జొన్నవాడ వంటి ఎన్నో టూరిజం రిసోర్సెస్ మనకు ఉన్నాయి. ఇవి కేవలం సైట్ సీయింగ్ ప్లేసెసే కాదు, ఇవి ఎంప్లాయ్మెంట్ మరియు ఎంటర్ప్రినర్ అవ్వటానికి అవకాశాలు కూడా. ఒక యువకుడు లోకల్ టూర్ ఆపరేటర్ కావచ్చు, ఒక యువతి డెస్టినేషన్ మార్కెటింగ్ చేయవచ్చు, ఒక స్టూడెంట్ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ కావచ్చు, ఒక ఎంటర్ప్రినర్ లోకల్ ఎక్స్పీరియన్సెస్ ని ప్యాకేజ్ చేసి టూరిస్ట్ కి అందించవచ్చు. అంటే మన చుట్టూ మన టూరిజం రిసోర్సెస్ నే మన

0: కెరీర్ ఆపర్చునిటీస్ గా మార్చుకోవచ్చు.
1: టూరిజం ఇండస్ట్రీలోకి రావాలంటే ఏం చదవాలి?
2: టూరిజం ఇండస్ట్రీలో కెరీర్ చేయాలనుకునే స్టూడెంట్స్ కు ప్రస్తుతం ఎట్లాంటి ఎడ్యుకేషనల్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి సార్?
0: టూరిజం, ట్రావెల్, హాస్పిటాలిటీ రంగాల్లోకి సంబంధించిన వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్, టూరిజం అడ్మినిస్ట్రేషన్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో అభ్యసించే అవకాశాలున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం స్టూడెంట్స్ గుర్తుంచుకోవాలి, మీకు టూరిజం పై ఇంట్రెస్ట్ ఉంటే మీరు కేవలం క్లాస్ రూమ్ థియరీతో ఆగిపోకూడదు. ఇండస్ట్రీ ఎక్స్పోజర్ చాలా ముఖ్యం, ఎందుకంటే టూరిజం అనేది వ్యక్తులతో మరియు అనుభూతితో కూడిన పరిశ్రమ. కస్టమర్స్ ను ఎలా హ్యాండిల్ చేయాలి, టూరిజం ప్యాకేజ్ ఎలా డిజైన్ చేయాలి, ట్రావెల్ ఐటనరీ ఎలా తయారు చేయాలి, హోటల్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి, టూరిజం డెస్టినేషన్స్ ను ఎలా ప్రమోట్ చేయాలి, ఈవెంట్స్ ను ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఇలాంటి విషయాలు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ద్వారా మరింత బాగా నేర్చుకోవచ్చు.
2: చక్కటి అంశాలు చెప్పారండి. విక్రమసింహపురి యూనివర్సిటీలో టూరిజం ఎడ్యుకేషన్ కు ఉన్న ప్రత్యేకత ఏంటి? స్టూడెంట్స్ కు ఎలాంటి ఆపర్చునిటీస్ అందిస్తున్నారు?
0: ఇప్పుడు మన నెల్లూరు విద్యార్థులకు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నెల్లూరు మన ప్రాంత విద్యార్థులకు క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ అందించడంలో విశ్వవిద్యాలయం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టూరిజం చదవాలని, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కెరీర్ నిర్మించుకోవాలని అని అనుకునే స్టూడెంట్స్ కు ఇక్కడ ఒక ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఉంది. అది అకాడెమిక్ లెర్నింగ్ తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్. టూరిజం ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కెరీర్ కోసం టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా లెర్న్, ఎక్స్పీరియన్స్, అప్లై అనే విధానం చాలా అవసరం. అందుకే మన విద్యార్థులకు పరిశ్రమతో అనుసంధానం కలిగేలా వివిధ ప్రాక్టికల్ లెర్నింగ్ అవకాశాలు అందించబడుతున్నాయి విక్రమసింహపురి యూనివర్సిటీలో.
2: టూరిజం స్టూడెంట్స్ కు ప్రాక్టికల్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కల్పించడానికి డిపార్ట్మెంట్ ఎట్లాంటి ఇంటర్న్షిప్స్ మరియు ట్రైనింగ్ ఆపర్చునిటీస్ అందిస్తోంది? రామోజీ ఫిల్మ్ సిటీ, టిటిడి మరియు ఏపీటిడిసి వంటి సంస్థల్లో స్టూడెంట్స్ కు అందించే పెయిడ్ ఇంటర్న్షిప్స్ ద్వారా వాళ్ళకి ఎట్లాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లభిస్తుందంటారు?
0: మన టూరిజం స్టూడెంట్స్ కి లభించే ముఖ్యమైన అవకాశాల్లో ఒకటి పెయిడ్ ఇంటర్న్షిప్. ఇది చాలా ముఖ్యమైన అంశం, ఎందుకంటే ఇంటర్న్షిప్ అంటే కేవలం సర్టిఫికేట్ కోసం చేసే యాక్టివిటీ కాదు, అది రియల్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ని అందిస్తుంది. మన స్టూడెంట్స్ కి విక్రమసింహపురి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ వారు విద్యార్థులకు రామోజీ ఫిలిం సిటీ, తిరుమల తిరుపతి దేవస్థానం మరియు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి ప్రముఖ సంస్థల్లో పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశాలను అందించడం జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్ లో టూరిజం గురించి థియరిటికల్ కాన్సెప్ట్ చదువుతాడు, అదే స్టూడెంట్ ఇంటర్న్షిప్ సమయంలో యాక్చువల్ టూరిస్ట్ ని అబ్జర్వ్ చేస్తాడు, కస్టమర్ తో ఇంటరాక్ట్ అవుతాడు, ఆపరేషన్స్ అర్థం చేసుకుంటాడు, టూరిజం డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుందో తెలుసుకుంటాడు, ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ లో పనిచేయడం నేర్చుకుంటాడు, మరియు ముఖ్యంగా తన ఏ కెరీర్ పాత్ ఎంచుకోవాలో స్పష్టత పొందుతాడు. అంతేకాదు, పెయిడ్ ఇంటర్న్షిప్ కావడం వల్ల స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ తో పాటు ఎర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లభిస్తుంది. ఇది వారి కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది, రెజ్యూమ్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ కి ఉపయోగపడుతుంది.
2: మణికంఠ గారు, టూరిజం ఎడ్యుకేషన్ లో ఫీల్డ్ విజిట్స్ మరియు స్టడీ టూర్స్ కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? మన స్టూడెంట్స్ కి ఇవి ఎలా ఉపయోగపడుతున్నాయి?
0: టూరిజం ఎడ్యుకేషన్ లో ఇంకొక ముఖ్యమైన భాగం ఫీల్డ్ విజిట్. ఎందుకంటే టూరిజం ను క్లాస్ రూమ్ లో పూర్తిగా నేర్చుకోవడం సాధ్యం కాదు, టూరిజం ను చూడాలి, అనుభవించాలి, పరిశీలించాలి, విశ్లేషించాలి. అందుకే స్టూడెంట్స్ కు ఫీల్డ్ విజిట్స్, స్టడీ టూర్స్ నిర్వహించడం జరుగుతుంది. ఫీల్డ్ విజిట్స్ లో స్టూడెంట్స్ ఒక డెస్టినేషన్ ను టూరిస్ట్ గా మాత్రమే చూడరు, వారు ఒక టూరిజం స్టూడెంట్ ప్రాస్పెక్టివ్ తో చూస్తారు. డెస్టినేషన్ లో ఉన్న వివిధ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, టూరిస్ట్ కు ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, అకామిడేషన్ ఎలా ఉంది, లోకల్ కమ్యూనిటీ టూరిజం లో ఎలా భాగస్వామ్యం అవుతుంది, డెస్టినేషన్ మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, ఇలాంటి ఎన్నో విషయాలు స్టూడెంట్స్ ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేస్తారు.
2: యూనివర్సిటీ అందించే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో ఒక వారం పాటు నిర్వహించే స్టడీ టూర్ వల్ల స్టూడెంట్స్ కి ఎట్లాంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది?
0: మన విశ్వవిద్యాలయంలో ఇంకో ఇక్కడ మరో ప్రత్యేకమైన అవకాశం గురించి చెప్పాలి. మన యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ఒక వారం పాటు స్టడీ టూర్స్ కి వెళ్లే అవకాశం కూడా కల్పిస్తోంది, మరియు ముఖ్యంగా యూనివర్సిటీ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా అందుతుంది. ఇది స్టూడెంట్స్ కి చాలా ఉపయోగమైన లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఒక వారం పాటు వివిధ టూరిస్ట్ డెస్టినేషన్స్ ను సందర్శిస్తూ వివిధ టూరిజం ప్రోడక్ట్స్ ను అధ్యయనం చేయవచ్చు, వివిధ కల్చర్స్ ని తెలుసుకోవచ్చు, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అబ్జర్వ్ చేయవచ్చు, ఇండస్ట్రీ ప్రాక్టీసెస్ ని అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ఎడ్యుకేషనల్ టూర్ మాత్రమే కాదు, ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్.
2: చక్కటి అంశాలు చెప్పారండి. స్టూడెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా టూరిజం స్టూడెంట్ లో ఎలాంటి ప్రాక్టికల్

0: రీసెర్చ్ మరియు అనలిటికల్ స్కిల్స్ అభివృద్ధి చెందుతున్నాయంటారు.
1: టూరిజం స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ ద్వారా ఒక టూరిజం డెస్టినేషన్ ను స్టడీ చేయవచ్చు, టూరిస్ట్ సాటిస్ఫాక్షన్ ని అనలైజ్ చేయవచ్చు, టూరిస్ట్ పొటెన్షియల్ ని అసెస్ చేయవచ్చు, డెస్టినేషన్ డెవలప్మెంట్ కి సలహాలు ఇవ్వవచ్చు గవర్నమెంట్ కి, మరియు టూరిజం మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని రూపొందించవచ్చు, లోకల్ టూరిజం రిసోర్సెస్ ని డాక్యుమెంట్ చేయవచ్చు. ఇలాంటి ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్ లో రీసెర్చ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని పెంచుతాయి. అంటే స్టూడెంట్ డిగ్రీ పూర్తయ్యే సమయానికి నేను టూరిజం చదివాను అనే స్థాయి నుంచి నేను టూరిజం ఇండస్ట్రీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అనే స్థాయికి చేరుకోవడానికి స్టూడెంట్ ప్రాజెక్ట్స్ ఉపయోగపడతాయి.
0: టూరిజం చదివేసిన తర్వాత స్టూడెంట్స్ కు ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి ఈ రంగంలో?
1: టూరిజం చదివితే ఎలాంటి జాబ్స్ వస్తాయి? ముందుగా ట్రావెల్ కన్సల్టెంట్, కస్టమర్ కు ట్రావెల్ ప్లాన్స్ తయారు చేయడం, టికెట్స్ బుక్ చేయడం, అకామిడేషన్ అందించడం, ట్రావెల్ ప్యాకేజెస్ గురించి అసిస్ట్ చేయడం వీళ్ళ ముఖ్య బాధ్యత. అలాగే టూర్ ఆపరేటర్, టూర్ ప్యాకేజెస్ ని డిజైన్ చేయడం, ఐటనరీ ప్లానింగ్, ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ మరియు సైట్ సీయింగ్ అరేంజ్మెంట్స్ చేయడం. ఇంకొక ఉద్యోగ అవకాశం ఏంటంటే టూరిజం ఎగ్జిక్యూటివ్, టూరిజం ఆర్గనైజేషన్ లో డెస్టినేషన్ ప్రమోషన్, కస్టమర్ సర్వీస్ మరియు ఆపరేషన్ లో పనిచేయవచ్చు. అలాగే హోటల్ అండ్ హాస్పిటాలిటీ సెక్టార్ లో కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. హోటల్స్, రిసార్ట్స్, గెస్ట్ హౌసెస్ లో ఫ్రంట్ ఆఫీస్, ఫుడ్ అండ్ బెవరేజెస్, సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్స్ వంటి విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. మరియు ఈవెంట్ మేనేజ్మెంట్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఫెస్టివల్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి రంగాల్లో విరివిగా అవకాశాలున్నాయి. డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఒక టూరిజం డెస్టినేషన్ ని డెవలప్ చేయడం, ప్రమోట్ చేయడం మరియు మేనేజ్ చేయడంలో ప్రొఫెషనల్స్ యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఇవే కాకుండా డిజిటల్ టూరిజం, సోషల్ మీడియా మార్కెటింగ్, ట్రావెల్ బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్, ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ క్యాంపెయిన్స్, ఇవి కూడా టూరిజం ఇండస్ట్రీలో ఒక కొత్త కెరీర్ అవకాశాలను అందిస్తున్నాయి. టూర్ గైడ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు డెస్టినేషన్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ కి టూర్ గైడింగ్ కూడా ఒక మంచి కెరీర్ ఆప్షన్. ఏవియేషన్ అండ్ క్రూజ్ టూరిజం, ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్, క్రూజ్ కంపెనీస్ లో కస్టమర్ సర్వీసెస్, ఆపరేషన్స్, హాస్పిటాలిటీ వంటి విభాగాల్లో మెండుగా అవకాశాలు ఉంటాయి.
0: టూరిజం ఇండస్ట్రీలో కెరీర్ చేయడానికి స్టూడెంట్స్ కి ఏ స్కిల్స్ ను డెవలప్ చేసుకోవాలి?
1: టూరిజం ఇండస్ట్రీలో డిగ్రీ మాత్రమే సరిపోదు, స్కిల్స్ కూడా కావాలి. మొదటిది కమ్యూనికేషన్ స్కిల్స్. టూరిజం ఇండస్ట్రీలో రోజు కొత్త వ్యక్తులతో ఇంటరాక్ట్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి మంచి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. రెండవది ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. ఇంటర్నేషనల్ టూరిజం లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కు మంచి ప్రాధాన్యత ఉంది. మూడవది కస్టమర్ సర్వీస్ స్కిల్స్. కస్టమర్స్ ను ఎలా అండర్స్టాండ్ చేయాలి, వారి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి, వారికి మంచి ఎక్స్పీరియన్స్ ఎలా ఇవ్వాలి, ఇవి నేర్చుకోవాలి. నాలుగవది డిజిటల్ స్కిల్స్. సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్స్, కంటెంట్ క్రియేషన్, ఏఐ టూల్స్, ఇవన్నీ కూడా టూరిజం ఇండస్ట్రీలో చాలా ముఖ్య అవకాశాలని అందించగలుగుతాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫ్లైట్ డిలే అయింది, హోటల్ బుకింగ్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చింది, కస్టమర్ ప్లాన్ మార్చుకున్నాడు, వెదర్ కారణంగా ఐటనరీ మారాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా కామ్ గా సొల్యూషన్స్ ఇవ్వగలగాలి.
0: టూరిజం చదివిన స్టూడెంట్స్ ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు కూడా ఎలా ముందుకెళ్లొచ్చు అంటారు?
1: టూరిజం చదివిన ప్రతి స్టూడెంట్ తప్పనిసరిగా జాబ్ కోసం మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఒక మంచి ఆప్షన్. మీరు మీ స్వంత ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించవచ్చు, లోకల్ టూర్ ప్యాకేజెస్ ని డెవలప్ చేయవచ్చు, డెస్టినేషన్ బేస్డ్ టూరిజం బిజినెస్ ప్రారంభించవచ్చు, హోమ్స్టే బిజినెస్ చేయవచ్చు, అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ ని నిర్వహించవచ్చు, లేక ట్రావెల్ కంటెంట్ క్రియేషన్ చేయవచ్చు, డిజిటల్ ట్రావెల్ ప్లాట్ఫామ్ డెవలప్ చేయవచ్చు, లోకల్ కుజీన్స్ లేదా కల్చర్ ఆధారంగా ఎక్స్పీరియన్షియల్ టూరిజం ప్యాకేజెస్ ని తయారు చేయవచ్చు. అంటే టూరిజం చదివి ఉద్యోగం పొందడమే కాదు, ఇతరులకు ఉద్యోగాలు కల్పించే ఎంటర్ప్రీనర్ గా కూడా ఎదగవచ్చు.
0: టూరిజం ఎడ్యుకేషన్ పూర్తి చేసినటువంటి స్టూడెంట్స్ కి గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ మరియు టూరిజం డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ లో ఎట్లాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయంటారు?
1: టూరిజం స్టూడెంట్స్ కి ప్రైవేట్ సెక్టర్ లోనే కాదు, గవర్నమెంట్ మరియు పబ్లిక్ సెక్టర్ లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. టూరిజం డిపార్ట్మెంట్స్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ గాని, హెరిటేజ్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్, మ్యూజియమ్స్, పిల్గ్రిమేజ్ టూరిజం ఆర్గనైజేషన్స్ లైక్ తిరుమల తిరుపతి దేవస్థానం గాని, డెస్టినేషన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్, ఇలాంటి అనేక రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. మన స్టూడెంట్స్ కి తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి ఆర్గనైజేషన్స్ లో ఇంటర్న్షిప్ ఎక్స్పోజర్ రావడం వల్ల ఈ సెక్టార్స్ లో ఎలా పనిచేస్తుంది

0: ఉందో ప్రాక్టికల్ గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
1: మణికంఠ గారు, విక్రమసింహపురి యూనివర్సిటీలో టూరిజం కోర్స్ లో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? ప్రస్తుతం ప్రారంభమైనటువంటి ఐసెట్ కౌన్సిలింగ్ ను స్టూడెంట్స్ ఎట్లా ఉపయోగించుకోవాలి?
0: విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో టూరిజం డిపార్ట్మెంట్ వారు పీజీ కోర్సెస్ ని అందిస్తున్నారు, మరియు పిహెచ్డి కోర్సెస్ ని అందిస్తున్నారు. ఈ పీజీ అడ్మిషన్స్ అంటే మా డిపార్ట్మెంట్ లో ఎంబీఏ ఇన్ టూరిజం మేనేజ్మెంట్ అనే కోర్స్ ని అందిస్తున్నాం పీజీ కోర్సుగా. దీనిలో అడ్మిషన్స్ పొందాలి అని అంటే విద్యార్థులు ఐసెట్ ఎగ్జామ్ రాసి దాంట్లో మంచి ర్యాంక్ సాధించిన తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు సీట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ఈ రోజు మనం మాట్లాడుకుంటుండగానే కౌన్సిలింగ్ మొదలైంది, ఐసెట్ కౌన్సిలింగ్. ఈ నెల 24వ తారీఖు నుంచి మొదలైన ఈ కౌన్సిలింగ్ నెక్స్ట్ మంత్ 2వ తారీఖు ముగియనుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా వాళ్ళు మంచిగా ఆలోచించి, నేను చెప్పిన విషయాల గురించి మంచిగా ఆలోచించి ఎంబీఏ టూరిజంలో చేరాలని కోరుకుంటున్నాను.
1: మణికంఠ గారు, టూరిస్టులు ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ లో ఎట్లాంటి ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటారు? ఏ ప్రదేశాలకు వస్తూ ఉంటారు?
0: ఆంధ్రప్రదేశ్ లో మనకి టూరిజం సంబంధంగా చాలా అవకాశాలు ఉన్నాయి. మన టూరిస్టులు మన ఆంధ్రప్రదేశ్ రావడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా మనకి టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్రాంతము తిరుమల తిరుపతి దేవస్థానం. రోజు ఆ వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించుకోవడానికి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతిరోజు 100,000 భక్తులు అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. సో పిల్గ్రిమేజ్ టూరిజం అనేది ఎక్కువ అవకాశాలను అందిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ లో. దాంతోపాటు ఈ తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా వివిధగా మనకి చాలా గుళ్ళు గోపురాలు రాష్ట్రంలో ఉన్నాయి. లైక్ సింహాచలం టెంపుల్ గాని, మన అన్నవరం టెంపుల్ గాని. మనకి ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్ టూరిజం కి ముఖ్యమైన భూమిక ఉంది. మనకి టూరిస్టులు చాలా మంది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో వివిధ గుళ్ళని చూడడానికి వస్తూ ఉంటారు. లైక్ తిరుపతి గాని, భద్రాచలం, శ్రీశైలం, విజయవాడ వంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను ఆధ్యాత్మిక పర్యటించడానికి ఇక్కడికి విపరీతమైన ప్రాధాన్యత ఉంది. ఇదే కాకుండా మనకి అడ్వెంచర్ టూరిజం, ఎకో టూరిజం కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మనకి విశాఖపట్నం దగ్గర ఉన్న అరకు లోయలు గాని, తర్వాత మారేడుమిల్లి, రాజమండ్రి దగ్గర ఉన్న మారేడుమిల్లి అడవులు గాని, ఇవన్నీ కూడా మనకి ఎకో టూరిజం కి, అడ్వెంచర్ టూరిజానికి చాలా ప్రకృతి ప్రేమికులకు ఆకర్షిస్తున్నాయి. మరియు హెరిటేజ్ అండ్ కల్చరల్ టూరిజం కూడా మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. లైక్ చారిత్రక కట్టడాలు, స్థానిక సాంప్రదాయాలు, సముద్ర తీర ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
1: మణికంఠ గారు, స్టూడెంట్స్ కి పర్యాటకంపై ఆసక్తి ఉన్నట్లయితే టూరిజం లో మంచిగా రాణించే అవకాశం ఉందంటారా? అలాగే ఆ ఆసక్తిని వాళ్ళు కెరీర్ గా మలుచుకుంటే ఎట్లాంటి భవిష్యత్తు ఉంటుంది? ఎటువంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి టూరిజం మీద?
0: మన భారతదేశంలో టూరిజం సంబంధంగా వివిధ విశ్వవిద్యాలయాలు కానీ, పెద్ద పెద్ద కాలేజెస్ కానీ చాలా డిఫరెంట్ టూరిజం కోర్సెస్ ని అందిస్తున్నాయి. వాటిల్లో ముఖ్యమైనది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ట్రావెల్ టూరిజం, మాస్టర్ డిగ్రీ ఇన్ ట్రావెల్ టూరిజం, డిప్లొమాలు, పీజీ డిప్లొమాలు, సర్టిఫికేట్ కోర్సులు, ఆన్లైన్ కోర్సులు వివిధగా అందిస్తున్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీలో బీఎస్సీ ఎయిర్లైన్స్ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఈ కోర్సుల్లో దేశ విదేశ విమాన మార్గాలు, టూరిజం ప్రదేశాలు, ఆతిథ్య సదుపాయాలు ఇవి అందిస్తాయి. ఇది చేస్తే ఎయిర్లైన్స్ గ్రౌండ్ ఆపరేషన్స్ ను పనిచేసే సామర్థ్యం ఏర్పడుతుంది. వివిధ పర్యాటక సర్క్యూట్ల ప్రాధాన్యం, ఆతిథ్య రంగం మౌలిక విషయాలపై అవగాహన కలుగుతుంది. టూరిజం ప్రధాన ప్రదేశాల్లో హోటల్స్ లో, ఫ్రంట్ ఆఫీస్, కస్టమర్ సర్వీసెస్ విభాగాల్లో పనిచేయవచ్చు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అనే కోర్స్ ద్వారా పర్యాటక రంగంలో వ్యాపార నిర్వహణ ప్రాథమిక అంశాలు, టూరిజం ట్రావెల్ లో ప్రత్యేక నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. విస్తృతంగా పెరుగుతున్న టూరిజంలో ఆర్థిక అంశాలు, నిర్వహణ విధానాలు ఈ కోర్సు నేర్పుతుంది. బ్యాచిలర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్, దీని ద్వారా టూరిజం వైవిధ్యమైన అంశాలను నేర్చుకోవచ్చు. ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన డెస్టినేషన్ టూరిజం అంటే వివాహాలు, విందులు, వేడుకలతో పాటు సీజనల్ గా ఈ రంగంలో స్థిరమైన వ్యాపార నిర్వహణకు వ్యూహాలు నేర్పుతారు. 3 ఏళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ మరియు 2 ఏళ్ల పీజీ ప్రోగ్రామ్స్ చేసేంత సమయం ఆర్థిక వెసులుబాటు లేని వారికి స్వల్పకాల డిప్లొమా కోర్సులు ఉన్నాయి. 6 నెలలు 7 ఏళ్ల కాల పరిమితి డిప్లొమాల ద్వారా కూడా ఈ రంగంలో ఉపాధి పొందవచ్చు.
1: మణికంఠ గారు, చివరిగా టూరిజం ను కెరీర్ గా ఎంచుకోవాలని ఆలోచిస్తున్నటువంటి స్టూడెంట్స్ కు, ముఖ్యంగా ఐసెట్ కౌన్సిలింగ్ లో పాల్గొంటున్న యువతకు మీరు ఇవ్వాలనుకునే ముఖ్యమైన సందేశం ఏంటి?
0: మీ కెరీర్ ఒక డెస్టినేషన్ అయితే ఎడ్యుకేషన్ మీ జర్నీ, స్కిల్స్ మీ వెహికల్, ఎక్స్పీరియన్స్ మీ స్ట్రెంగ్త్, మరి టూరిజం ఇండస్ట్రీ మీకు ఎన్నో

కొత్త డెస్టినేషన్స్ తెరవగల కెరీర్ పాత్. మీకు టూరిజంపై ఆసక్తి ఉంటే, ప్రపంచాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే, ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టమైతే, మీ క్రియేటివిటీని ఉపయోగించాలనుకుంటే టూరిజంను ఒక సీరియస్ కెరీర్ ఆప్షన్గా తప్పకుండా కన్సిడర్ చేయవచ్చు. మరియు విక్రమసింహపురి యూనివర్సిటీ

0: థ్యాంక్ యూ.
1: మీరు ఇంతవరకు పర్యాటక రంగంలో విద్య మరియు ఉపాధి అవకాశాల గురించి విక్రమసింహపురి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ కోట నీల మణికంఠ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త మేరీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చెన్నై లవ్ స్టోరీ ఈ చిత్రం నుంచి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payment sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రజా ప్రతినిధులు అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయడం దేశంలోనే తొలిసారిగా మన రాష్టంలో అమలు చేస్తున్నామని, దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలో నియోజకవర్గాల విజన్ను సమర్థవంతంగా అమలు చేయాలని, విజన్ ప్లాన్ అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలు పనితీరుకు ప్రామాణికమన్న ముఖ్యమంత్రి విజన్ ప్లాన్పై ప్రజా ప్రతినిధులు నిరంతరం సమీక్షించాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు ఆడపడుచులు చూపే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పర్యటనకు వచ్చిన ఆయనకు స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ఘనస్వాగతం పలికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల భద్రత, వారి సాధికారతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళల పురోగతికి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని రాష్టంలోని మహిళలందరికీ కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం తాజాగా కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ సీవీఏపీని ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తీసుకువచ్చింది. గుంటూరు జిల్లాలో తొలి సీవీఏపీ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంకేతికత సహకారంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సున్నా ఫిర్యాదులు వచ్చే దిశగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మహనీయుల జీవితాలు, సేవలు, స్పూర్తిదాయక ఆలోచనలు నేటి యువతకు, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఒంగోలు 150 వసంతాల ఉత్సవాల సందర్భంగా ఒంగోలు అభివృద్దికి కృషి చేసిన 20 మంది మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను భావితరాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక, సాంస్కృతిక, విద్య, రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన 20 మంది ప్రముఖుల విగ్రహాలు ఒంగోలుకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ప్రకాశం జిల్లా సంస్కృతి, పశు సంపదకు ప్రతీకగా ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సముచితమని వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఈరోజు డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు నినాదంతో జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్షిప్లో పాల్గొన్న క్రీడాకారులు సామాజిక బాధ్యతతో కూడిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, ఫిట్నెస్ కు ప్రతీకలుగా యువతకు ఆదర్శంగా నిలుస్తూ సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో క్రీడాకారులు తమ మద్దతు అందించారని అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అబార్షన్ వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటనపై విచారణ జరుపుతామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. వైద్యుడు ఫోన్లో సలహాలు ఇస్తూ ఉండగా సిబ్బందితో అబార్షన్ ప్రక్రియ నిర్వహించినట్టు వచ్చిన వార్తలపై కౌన్సిల్ స్పందించింది. మండలిలో అంతర్భాగంగా ఉన్న యాంటీ క్వాకరీ కమిటీ ద్వారా ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించి కౌన్సిల్కు ఉన్న అధికారాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ డాక్టర్ గార్లపాటి నందకిషోర్ తెలిపారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని, అనధికార వైద్య చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల నిధుల నిర్వహణ, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో అమలులో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్దన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. పీజీ వైద్య విద్యార్థులకు వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించరాదని, ప్రతి పీజీ విద్యార్థికి వారానికి ఒక పూర్తి రోజు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రి డ్యూటీ చేసిన పీజీ విద్యార్థికి మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలన్నారు. పూర్వ ఉత్తర్వులను అమలు చేయకపోతే ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలోనూ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతిలోని రాష్ట సచివాలయంలో లెగసీ వేస్ట్ తొలగింపు, ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనులపై ఈరోజు సమీక్ష నిర్వహించారు.

ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఉజ్బెకిస్తానస్య ద్విదివసీయ ప్రవాసాయ తాష్కంద నగరం గమిష్యతి. యాత్రావధౌ ప్రధానమంత్రి ఉజ్బెకిస్తానస్య రాష్ట్రపతినా షౌకత్ మిర్జియోయేవ్ వర్యేణ సహ ఉచ్చస్తరీయ వార్తాం కరిష్యతి. అస్యాః వార్తాయాః ముఖ్యం ఉద్దేశ్యం భారత ఉజ్బెకిస్తానయోః రణనీతిక సంబంధాన్ నూతనాం ఉచ్చతాం నేతుం అస్తి. నేపాల తిబ్బత సీమాయాం వినాశకారిణా జలౌఘేన మృతానాం సంఖ్యా సమేధ్య అష్టత్రింశత్యధిక పంచశతం జాతా. సీమాయాః ఉభయతః సంప్రాప్తం అపి పంచచత్వారింశదధిక పంచశతోత్తరైక సహస్రం జనాః విలుప్తాః సంతి. సహాయోద్ధార దళాని నదీతీరేషు పృథుషు వసతిషు చ జీవితాన్ జనాన్ అన్విషంతి. తే జలౌఘేన ప్రవహిత శరీరాణి అన్విష్య ఆనయంతి. పరంతు భోటేకోషీ నద్యాః ఉద్గమస్థలం నికషా నవనిర్మితం జలబంధయుతం సరోవరమాలక్ష్య సంప్రతి చింతా ప్రవర్తతే. అధికారిణః శంకాకులాః సంతి యత్ జలబంధస్య విఫలతయా పునరేకదా కశ్చన భీషణః శక్తిశాలీ జలప్రవాహః ఆగంతుమర్హతి. అనేన ఆపదవర్ధనం సహాయోద్ధార కార్యం చ ప్రభావితం భవిష్యతి. అధునావధి నేపాలస్య సురక్షాకర్మిణః ప్రభావిత జనపదేభ్యః అష్టశతాధికాన్ జనాన్ సురక్షిత స్థానేషు ప్రాపితవంతః. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకరః అద్య నేపాలే అనువర్తమానాని సహాయోద్ధార కార్యాణి ఉద్దిశ్య చర్చాం అకరోత్. ఏకస్మిన్ సామాజికాంతర్జాలపటలె డాక్టర్ జయశంకరః అవదత్ యత్ కాఠమాండు బీజింగయోః వర్తమానాభ్యాం భారతీయ దూతావాసాభ్యాం భారతీయ నాగరికాణాం స్థితి విషయే సద్యస్తన సూచనాః ఉపలంభితాః. తేన ఏతదపి ఉక్తం యత్ విదేశమంత్రాలయేన సంబద్ధైః విభాగైః నేపాలాయ ప్రేషణీయాణాం సహాయ సామగ్రీణాం విషయే సంసూచితాస్తి. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఇత్యేషా అద్యారభ్య సంయుక్తరాజ్యస్య షడ్దివసీయ సర్వకార్య యాత్రాయాం భవిష్యతి. స్వకీయ అమెరికా యాత్రావధౌ సా షికాగో ఎష్విలే న్యూయార్క్ నగరాణాం ప్రవాసం కరిష్యతి. షికాగో నగరే విత్తమంత్రి ప్రముఖ నివేశకైః సహ ఏకాయాం గోల్మే సంగోష్ఠ్యాం భాగం గ్రహీష్యతి. అథ చ అశాసకీయ క్షేత్రస్య ప్రముఖైః ముఖ్య కార్యకారి అధికారిభిః అధ్యక్షైః వరిష్ఠ ప్రతినిధిభిః చ సహ సంభాషణం విధాస్యతి. అస్యాం యాత్రాయాం సా షికాగో నగరస్థైః భారతీయ సముదాయస్య జనైః సహ అపి సంవాదం కరిష్యతి. ఎష్విల్ నగరె శ్రీమతి సీతారామన్ అమెరికా దేశస్య అధ్యక్షతాయాం ఆయోజ్యమానే G20 విత్తమంత్రిణాం తథా కేంద్రీయ అధికోష ప్రశాసకానాం ఉపవేశనె భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం విధాస్యతి. అయం కార్యక్రమః సమసామయిక వైశ్విక ఆర్థిక ఆహ్వానానాం సమ్ముఖీకరణే భారతస్య దృష్టికోణానాం పురోధాయ అథ చ G20 సహభాగిభిః సహ సహయోగం సుదృఢీకర్తుం భారతాయ ఉత్తమం అవసరం ప్రదాస్యతి. తదఃపరం న్యూయార్క్ నగరె శ్రీమతి సీతారామన్ తత్రస్థానాం ప్రముఖాణాం సమవాయానాం ముఖ్య కార్యకారి అధికారిభిః వరిష్ఠ ప్రతినిధిభిః చ సహ నివేశ గోల్మే సంగోష్ఠ్యాం భాగం గ్రహీష్యతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ సహైవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వ సంస్కృత దివసస్య పావన పర్వణి దేశవాసిభ్యః శుభాశయాః ప్రాకటయతాం. సామాజిక సంజాలీయ సందేశే ఉపరాష్ట్రపతిః రాధాకృష్ణన్ ప్రావోచత్ యత్ సంస్కృతం భారతీయ జ్ఞానస్య దర్శనస్య సభ్యతాయాశ్చ శాశ్వతీ భాషా వర్తతే. యయా దేశస్య సమృద్ధ సాంస్కృతిక న్యాసః బౌద్ధిక పరంపరా చ సంరచితా.
सह जनान् निवेदितवान् यत्ते संस्कृतस्य अमूल्य निधेः संरक्षणं संवर्धनं प्रसारणं च कुर्युः।

0: एव आगामि वंशम एतया शाश्वत ज्ञान परंपरया च सह योजयेयुः येन आधुनिक जगति अस्य महत्वं वर्धयेरन् अपरत्र प्रधानमंत्री नरेन्द्र मोदी न्यगादीत् यत् संस्कृत भाषायाः शाश्वत वैभवस्य आचरणार्थं श्रावण पूर्णिमायां विश्व संस्कृत दिवसः आचर्यते सः न्यवेदयत् यत् संस्कृतं भारतीय ज्ञानस्य चिन्तनस्य सृजनशीलतायाश्च निरन्तरं वाहिका समजायत अस्याः सकारात्मकः प्रभावः अद्यापि बहुषु क्षेत्रेषु दृश्यते प्रधानमन्त्रिणा भारते समग्र विश्वस्मिन् च संस्कृतस्य अध्ययनाध्यापने संलग्नानाम् अथ च अस्याः शाश्वत सम्पदः आगामि वंशे प्रसाराय कार्यरतानां सर्वेषां विदुषां साधकानां च भूरिशः प्रशंसा कृता भारतस्य वेलावान सेंथिल कुमारः गतरात्रौ पीएसए बुडापेस्ट ओपन स्क्वैश स्पर्धायाः उपान्त्यचक्रे स्वदेशीयं क्रीडकं वीर चोटरानी इत्यमुं रोमांचक द्वन्द्वे पराजित्य अन्तिमचक्रे स्वस्थानं निश्चितवान् वेलावान अद्य रात्रौ आयोज्यमाने अन्तिमचक्रे हंगेरी देशस्य स्थानीय प्रसिद्ध क्रीडकेन बालाज फारकश इत्यमुना सह प्रतिस्पर्धिष्यति इति वार्ताः
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన కొత్త పడవ అనే కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. వినే ముందుగా ప్రకటనలు విందాం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 to August 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన కొత్త పడవ అనే కథ.
6: ఆకాశవాణి 102.7 MHz పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే

0: మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
1: కథ పేరు కొత్త పడవ.

0: తీరంలో ఉన్నట్లు సముద్రంలో అలలు లేవు. ప్రశాంతంగా ఉంది. పడవలు దూరదూరంగా నిశ్చలంగా నిలబడి ఉన్నాయి. అందులోని జాలర్లు వలలు సముద్రంలో విడుస్తూ వేటసాగిస్తున్నారు. వలలు నిండినప్పుడు దగ్గరకులాగి వాటిల్లో ఇరుక్కున్న చేపల్ని విడదీసి పడవలో వేస్తున్నారు. అక్కడున్న పడవల్లో ఒకనొక పడవలో ముత్యాలు, శంకరయ్య ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్లలో ముత్యాలనేవాడు 22 ఏళ్ల యువకుడు. శంకరయ్య మధ్య వయస్కుడు. శంకరయ్య వల వేయడం, అది చేపలతో నిండినప్పుడు దాన్ని ఇద్దరూ కలిసి పడవలోకి లాగడం, చిక్కుకున్న చేపల్ని విడదీసి పడవలో వేయడం ముత్యాలయ్య పని. మౌనంగా పనిచేసుకుంటున్న ముత్యాలయ్యను పలకరించాడు శంకరయ్య.
1: ఏందిరా ముత్యాలో అడ్డా ఉండావా? మనకు చేపల బాగానే పడుతుండాయి కదా, ఏంది మందలా
0: అన్నాడు శంకరయ్య. మాట్లాడలేదు ముత్యాలు.
1: చెప్పరా నాయనా, దేనికే నీ దిగులా? ఆ దిగులేందో చెప్పరాదా, నేను తీరుస్తా
0: మళ్ళీ అన్నాడు శంకరయ్య ఆప్యాయంగా. నిన్న రాత్రి తాను తన తండ్రితో కొత్త పడవ కోసం పెట్టుకున్న తగాదా యావత్తూ చెప్పాడు ముత్యాలు.
1: మా నాయనేమో నువ్వు శంకరయ్య పడవలో పనిచేస్తుండవు కదా, శంకరయ్య నీక చేపల భాగం బాగానే ఇస్తుండాడు కదా, ఇప్పుడే ఎందుకురా నీక కొత్త పడవ? శానా ఉద్ది, గమ్ముగుండో డబ్బులు కాబల్లే, ఇంకా 2 ఏళ్ళలాగే డబ్బు బాగా కూడబెట్టుకో అంటున్నాడు మావా. నాకు పెళ్ళయ్యే 6 ఏళ్ళయిండది, 2 పిల్లకాయలు కూడా, ఇంకా కొత్త పడవ కొనకుండా ఎన్నాళ్ళుండాలిట్ట
0: అంటూ తన బాధంతా చెప్పుకొచ్చాడు ముత్యాలు.
1: నిజమేరా అబ్బయ్య, నీ కాడా అంత డబ్బులుండాయా చెప్పు, కొత్త పడవ చేతికి రావాలంటే లస్సవుద్ది, యాడ్ నుంచి తెస్తావు
0: అన్నాడు శంకరయ్య.
1: డబ్బులెందుకు లేవు మావా, నువ్వు చెప్పినంత డబ్బులుండాయి నా కాడ, సూర్లో నుంచి తీసా నిన్న రాత్రే. నేను నా పెండ్లం గుడిసెలో డబ్బులు లెక్క పెట్టుండం, 90 ఏళ్ళుండాది. అదిగాక మా అత్త నా పెండ్లంకి కట్టంగా ఇచ్చిన 30 ఏళ్ళు కూడా అట్నే ఉండాది
0: అన్నాడు ముత్యాలు. ముత్యాల జవాబుకు తలాడించిన శంకరయ్య,
1: ఓర్నీ అమ్మ బడవ బేషుగ్గా సరిపోద్దిరా, పడవకు 100,000, వలలకు 20 ఏళ్ళు, మీ నాయనకు నేను చెప్దాన్లేరా
0: అన్నాడు శంకరయ్య. ముత్యాలు ఆనందం అంతా ఇంతా కాదు. జేబులో నుంచి బీడీల కట్ట తీసి శంకరయ్యకు బీడీ అగ్గిపెట్ట అందించాడు. బీడీ వెలిగించి తిరిగి అగ్గిపెట్ట ముత్యాలయ్యకు ఇచ్చాడు శంకరయ్య. ముత్యాలు కూడా బీడీ వెలిగించి తృప్తిగా పొగను పీల్చాడు.
1: మావ మాటంటే నాయన కాదండు, ఇక నాక కొత్త పడవ వచ్చినట్లే, నీకు దండాలు గంగానమ్మ తల్లే
0: అనుకున్నాడు ముత్యాలు.
1: కానే ఒరే, నాకొకటే దిగులురా, నీలాంటోడా మంచి ఏటగాడు నా పడవలోంచి వెళ్ళిపోతున్నాడనే
0: అన్నాడు శంకరయ్య.
1: ఆ దిగులేం పెట్టుకోబాకు మావా, కొత్త పడవ వచ్చేదాకా నేనెట్టా నీ పడవను వదలను కందా, ఈలోగా నీక మాన్సి పిల్లకాయల్ని ఎతికే నీ పడవలో పెడతా, ఆ పూసి నాది అట్నేనా
0: అన్నాడు ముత్యాలు.
1: నాకు సంతోషమేరా, నీలాంటి మనసోడికే సొంత పడవ ఉండాలా, అందుకే నువ్వు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేకపోయినా నీ బాగోరే సగిస్తుండా, నాకో ఇద్దరిని కుదుర్సు, నీ కొత్త పడవ కూడా మంచోల్నే, ఇద్దరిని కుదుర్చుకోవాలి కందా
0: అన్నాడు శంకరయ్య. నిజానికి శంకరయ్య పడవలోకి 2 మనుషులు కావాలి, కాని ముత్యాలు వచ్చి 2 మనిషి అవసరం లేకుండా 2 మనుషుల పని చేస్తున్నాడు. శంకరయ్యకు అందరూ ఆడపిల్లలే కావడం వల్ల ముత్యాలను తన కొడుకులానే ప్రేమిస్తున్నాడు. ఈ 6 ఏళ్లు తన పడవలో పనిచేస్తూ తన

0: సాయంత్రం 4 గంటలకు పడవ నిండు చేపలతో తీరానికి వచ్చింది. శంకరయ్య పెళ్ళాం పిల్లలతో పాటు ముత్యాలు పెళ్ళాం కూడా బుట్ట తీసుకుని వచ్చింది. చేపల్ని బయట తించి ఇసుకలో పోసిన తర్వాత చేపల్ని 3 భాగాలు చేశాడు శంకరయ్య. ఒకటి శంకరయ్య భాగం, ఇంకోటి ముత్యాలు భాగం, మూడోది పడవ భాగం. అంటే అందులో 2 భాగాలు శంకరయ్యకు పోతే 1 భాగం ముత్యాలకు వస్తుంది. ఒక్కొక్కరికి 10 బుట్టల చేపలు వచ్చాయి. తన గుట్టలో నుంచి 2 బుట్టల చేపలు శంకరయ్య భాగంలో పోశాడు ముత్యాలు.
1: రోజు ఇదేందిరా ఈ పనే
0: అన్నాడు శంకరయ్య.
1: మావా, 4 ఆడపిల్లకాయలకే పెళ్లిళ్ళు చెయ్యాలా, కాదనుకుండా తీసుకో, ఇంకేం చెప్పు మాక
0: అన్నాడు ముత్యాలు. ముత్యాలు ఇంతకు ముందే చాలాసార్లు చెప్పి ఉన్నాడు, కాని ఉండబట్టలేక అంటుంటాడు శంకరయ్య. అంతేకాని ముత్యాలు ఇచ్చిన చేపల్ని కాదనలేడు, వాడి మనసును కష్టపెట్టలేక. పెళ్లంతో పాటు తన భాగం చేపల్ని ఇంటికి చేర్చిన ముత్యాలు పెళ్లాంతో కొత్త పడవ కొనడానికి శంకరయ్య మామ తన తండ్రిని ఒప్పించబోతున్నాడని చెప్పి శంకరయ్య గుడిసెకు వచ్చాడు. శంకరయ్యతో అతనికి యథాప్రకారం వలలను ఇసుకలో ఆరబెట్టడంలో సహాయం చేసి అతని వెంట తన తండ్రి గుడిసెకు వచ్చాడు. వీళ్లు వెళ్లేసరికి ముత్యాలు తండ్రి గురవయ్య పడవలోని చేపల్ని తన పెళ్లికాని 2 కొడుకులతో పాటు ఇంటికి చేర్చి గుడిసె ముందు టెంకాయ చెట్టు నానుకుని కాళ్లు బారచాపి కూర్చుని తన్మయత్వంగా చుట్ట పీలుస్తున్నాడు. అతనికెదురుగా ఇసుకలో కూర్చున్నాడు శంకరయ్య. చప్పుడుకు కళ్ళు తెరిచిన గురవయ్య,
1: ఒరే శంకరయ్య నువ్వా
0: అంటూ పలకరించి,
1: సుట్ట తాగుతావట్రా ఏందే
0: అని పరామర్శించి అతని వెనకనే చేతులు కట్టుకుని నిలబడి ఉన్న కొడుకు ముత్యాలుతో,
1: ఒరే అట చూస్తా ఉండవేంద్రా, మీ అమ్మని అడిగా, మీ మావకు సుట్ట తెస్సియే
0: అన్నాడు. తరువాత శంకరయ్యతో కుసల ప్రశ్నలతో మునిగిపోయాడు. ముత్యాలయ్య లోపలికి వెళ్లి తండ్రి పొగాకుతో చుట్టుకున్న చుట్టల్లో నుంచి 1 చుట్ట తీసుకుని పొయ్యిలో మండుతున్న కట్టెతో సహా తెచ్చాడు.
1: చూసావా మా అల్లుడు సామాన్యుడు కాదు, సుట్టదమ్మంటే కరువుతో సహా తెచ్చాడు
0: అంటూ కట్టెకున్న నిప్పుతో చుట్ట అంటించుకున్నాడు. తిరిగి కట్టెను తీసుకెళ్లి పొయ్యిలో పడేసి వచ్చిన ముత్యాలు తండ్రి వెనుక టెంకాయ చెట్టు చాటున నిలబడి వాళ్ల సంభాషణ వింటున్నాడు. అప్పటికే శంకరయ్య గురవయ్యకు ముత్యాల విషయం చెప్పినట్లున్నాడు.
1: అప్పుడే ఎందుకు బావా వాడికే కొత్త పడవా, బుడ్డ బుడిచంత లేడో, ఆడు సొంతంగా నెట్టుకు రాగల్లా
0: అంటున్నాడు గురవయ్య.
1: అప్పుడే అంటా ఏంది మామా, ఆడ ఈడోళ్ళందరికే కొత్త పడవలుండాయి, ఇడికే తెలివితేటలు బాగుండాయి, కొత్త పెళ్ళాంతో కాపురం చేసా 2 బిడ్డల్ని కన్నాడు, కొత్త పడవను దారికి తేలాడా ఏందే, అయన్నీ నా కొదులయ్యి మామా, నా మాటినో
0: అని సర్ది చెప్పాడు శంకరయ్య.
1: సరే నీ ఇష్టం వాడిష్టం అట్నే గాని నాకు ఆ తీరిక లేదు, నువ్వే దగ్గరుండే ఆడికే కొత్త పడవ చేయించాలా
0: అని చెప్పి,
1: ఒరే ముచ్చాలు
0: గుడిసి గుమ్మం వైపుకు తల తిప్పి అరిచాడు గురవయ్య. టెంకాయ చెట్టు వెనకనే ఉన్న ముచ్చాలు బయటకు వచ్చాడు.
1: ఓరే నీ పాసుగాల ఈడనే ఉండవంట్రా, మీ శంకరయ్య మామ నీకు దగ్గరుండే కొత్త పడవ చేయిస్తా అన్నాడు, నీలాంటి సేపరేటగానే వదులుకోడానికే శంకరయ్య మామకే బాధ లేనప్పుడా నువ్వు కొత్త పడవ చేయించుకుంటానంటే నాకేం బాధరా నాయనా, అట్టాగే చేయించుకో
0: శాంతంగా అన్నాడు గురవయ్య. తండ్రిని అంత తేలిగ్గా ఒప్పించిన శంకరయ్య వైపు అభిమానంగా చూశాడు ముచ్చాలు. శంకరయ్య బయలుదేరుతుంటే అతని వెనుకనే నడిచాడు ముచ్చాలు. శంకరయ్య ఇంట్లో శంకరయ్యతో పాటు వేడివేడి గంజినీళ్లు త్రాగాడు. ఇద్దరూ మళ్లీ తీరానికి వచ్చి ఎదురెదురుగా ఇసుకలో కూర్చున్నారు. ఆ సాయంత్రం సముద్రపు గాలి చల్లగా ఉంది. తీరానికి చేరి చెలియలి కట్ట దాటాలని అల్లరి చేస్తున్న అలలు అది సాధించలేక వెనక్కి వెళ్లిపోతున్నాయి. అక్కడక్కడ జాలర్లు వివిధ భంగిమల్లో కూర్చొని నిల్చుకొని మాట్లాడుకుంటున్నారు. పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. శంకరయ్య ముత్యాలకు పడవ తయారు చేయటంలో ఉండే కష్టాలన్నీ ఓపిగ్గా వివరించాడు.
1: ఒరే ముత్యాలు, రావుడు పాలెంలో వడ్రంగం పనిచేసే రా

సినిమా సారుల్లా మాన్సి పనోడ్రా, పడవనా బాగా చేస్తాడు. మిగతా పళ్ళల్లో పడవ తయారు చేసేవాళ్ళున్నా ఇంత పనితనం వాళ్ళకి లేదు, చెప్పాడు శంకరయ్య. ఒరే ముత్సాలో, ఎల్లుండే ఏట ఆపుదాం, ఆ రోజుల్లే రామాసారితో మాట్లాడొద్దాం. అలా పడవకు పనికొస్తే మాంచి సేవ ఉండే చెట్లు ఎతిక్కొనాలా, అటినే సెక్కలుగా కొయ్యాలా, ఆరబెట్టాలా, ఆరబెట్టిన సెక్కల్నే బిగించాలా, త్వరతాటికే రంగులయ్యాలా, కనీసం 6 నెలలు పట్టొద్దిరా అన్నాడు శంకరయ్య. అలాగే మామా, నువ్వు ఎట్టా చెబితే అట్నే చేద్దాం అంటూ తలాడించాడు ముత్యాలు.

అన్నట్లుగానే మూడవ రోజు ముత్యాలను వడ్రంగి రామాచార్య దగ్గరకు తీసుకెళ్లాడు శంకరయ్య. వీళ్లు వెళ్లేసరికి తన మనుషుల్ని పెట్టుకుని రంపంతో ఒక పెద్ద కొయ్యను చెక్కలుగా కోయిస్తున్నాడు రామాచారి. శంకరయ్యను సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు. శంకరయ్య తన పడవను రామాచారి చేత చేయించుకోవడమే కాక తదనంతర కాలంలో చాలా మందికి ఇక్కడే చేయించి ఉన్నాడు. నాకు ముందే తెలుసు శంకరయ్య, ఏటా ఎవరినో ఒకరిని తీసుకొచ్చా పడవ చేయిస్తుంటావు గదా, ఎందుకైనా మంచిదనే మూడు నెలల క్రితం చెట్టుగా 5 ఏళ్ళు లెక్కన 2 సెట్లకు అడ్వాన్స్ ఇచ్చుండా, మాంచి నికాసైన సెట్లులే అన్నాడు రామాచారి. అయన్నీ మాకేం తెలవదు రామాచారి గోరా, అడ్వాన్స్ కింద మా పిల్లోడిప్పుడు 50 ఏళ్ళు ఇస్తాడు తీసుకో, మిగతా 50 ఏళ్ళ పడవ తయారై మా సేతికొచ్చేటప్పుడు ఇస్తాం, రంగులు సీలలు అంతా నువ్వే పెట్టుకోవాలా అని రామాచారితో చెప్పి, ఈరా ముత్యాలు అయ్యగోరికే 50 ఏళ్ళు అన్నాడు శంకరయ్య. ముత్యాలు తన చేతికి తగిలించుకున్న సంచిలో నుంచి 5 కట్టలు తీసి శంకరయ్యకిచ్చాడు. శంకరయ్య ఆ కట్టల్ని రామాచారికిచ్చి, లెక్క పెట్టుకోండి సాములో, కట్ట 10 ఏళ్ళు అన్నాడు. అన్నిటికీ ముఖ్యం నమ్మకమేరా, నిదానంగా ఇంట్లో లెక్క పెట్టుకుంటా, నువ్వు అబద్ధం చెప్పవనే నాకు తెలుసు, నేను అబద్ధం చెప్పననే నీకు తెలుసు గదా, తగ్గితే తరువాతనైనా ఇస్తావు గదా అంటూ ఆ డబ్బు కట్టలను అలాగే తీసుకెళ్లి ఇంట్లో పెట్టి వచ్చాడు రామాచారి. పని పిల్లోని పంపి ఇంట్లో నుంచి టీ కప్పులు తెప్పించి ఇద్దరికీ ఇచ్చాడు. తను టీ చప్పరిస్తూ, సరే శంకరయ్య నీకు తెలుసు కదా, రైతులు బండి చక్రాలు చేయమని నాగళ్లు చేయమని నాకు అడ్డాల పనులు చెప్పా, పని సాగనివ్వరు, ఎంతమంది పనోళ్లున్నా నేనే చెయ్యాలంటారు, ఎన్ని ఇబ్బందులున్నా నువ్వు చెప్పిన టయానికే నీకు పడవను అందిస్తాను అని హామీ ఇచ్చాడు రామాచారి. తిరుగు ప్రయాణంలో శంకరయ్య, ఒరే ముచ్చాలో, రామాసారి కడా మన మనిషి ఒకడిని పట్టాలిరా, ఆడక్కడుంటే రామాసారి కూడా జవాబుదారీగా పనిచేస్తాడు, లేకపోతే సాసేటి కింద పనే శానా కాలం పడుద్ది, మన సేపలే టాపే అక్కడ కూకోలేం గందా, అందుకనే ఎవడో ఒక ముసలోన్నే ఆ పనికాడా పెట్టాలా అన్నాడు శంకరయ్య. అలాగే మామా, ఎవరిని పెడదామో ఆ మందలు కూడా నువ్వే చూడు అన్నాడు ముచ్చాలు. మన ఊర్లో నందయ్య మామ ఒకడు ఖాళీగా కనిపిస్తుండాడ్రా, ఆ మామగ్గానా మన పని అప్పచెప్పితే కదలకుండా కూసనే మన పని చేయిస్తాడు, అయితే ఆ పని చేయించినందుక ఆడికే అన్నో ఇన్నో సేపలు ఇయ్యాలా, ఇంతకే ఆడేమంటాడో సందేహం వెలుపుచ్చాడు శంకరయ్య. ఇద్దరు ఊర్లోకి వచ్చారు. నేరుగా శంకరయ్య నందయ్య గుడిసె దగ్గరకు దారితీశాడు. అతన్ని అనుసరించాడు ముచ్చాలు. వీళ్ళు వెళ్లేసరికి 75 ఏళ్ల నందయ్య మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటున్నాడు. శంకరయ్య తాము వచ్చిన పని చెప్పాడు. నందయ్య ఏం మాట్లాడకుండా తలగీరుకుంటూ ఉండిపోయాడు. ఊరికే వద్దులే మామా, ఆడు రోజా గంపెడి చేపలు ఇస్తాడు నీకు, ఆ పూసి నాదే అన్నాడు శంకరయ్య. శంకరయ్య మాటలకు ప్రసన్నుడైన నందయ్య, అట్టగలేరా అల్లుడు అన్నాడు. ఆ రోజు నుంచి నందయ్య రోజూ ఉదయం ఇంత రాగిజావ తాగి ఒక ముద్ద రాగి సంకటి కట్టుకుని రాముడు పాళెం వెళ్లేవాడు, సాయంత్రం తిరిగి వచ్చేవాడు. రోజూ పడే చేపల్లో తన వాటాకొచ్చిన చేపల్లో నందయ్య భార్య సునందమ్మకు బుట్టెడు చేపలు ఇస్తున్నాడు ముచ్చాలు. వారం తరువాత నందయ్య ఇచ్చిన సమాచారం మేరకు పడవ కోసం రామాచారి తెచ్చిన కొయ్యల్ని చూసి వచ్చారు శంకరయ్య ముచ్చాలు. తరువాత వాటిని చెక్కలుగా కోసేటప్పుడు, కోసిన వాటిని నున్నగా చెక్కేటప్పుడు వెళ్లి చూసొచ్చేవారు ఇద్దరు.

చెక్కల్ని పడవగా బిగించే సమయానికి వేట విరామ సమయం వచ్చేసింది. ఇకనేముంది, ముత్యాలు కూడా నిద్రలేచి రాముడు పాళం వెళ్లేవాడు. జరుగుతున్న పని గురించి ఎప్పటికప్పుడు పెళ్ళానికి చెప్పేవాడు ముత్యాలు. ముత్యాలు వాడి పెళ్ళం రాబోయే కొత్త పడవ గురించి, దాని యజమానులుగా తాము పొందబోయే ఆదాయం గురించి రోజూ కలలు కంటున్నారు. ముత్యాలు కొత్త పడవ గురించి రెండు పాళాల్లో బాగా ప్రచారం పొందింది. కొత్త పడవలోకి తాముస్తామంటూ కుర్రవాళ్లు ముత్యాలు చుట్టూ తిరుగుతున్నారు. అంతకన్నా ముందు శంకరయ్య మామ పడవలో పెట్టవలసిన మనుషుల కోసం ఆలోచిస్తున్నాడు ముత్యాలు. అదే విషయం వాళ్లకు చెప్పాడు. శంకరయ్య పడవలోకి ఇద్దరిని చూసిన తరువాత తన పడవలోకి మరో ఇద్దరు బలమైన తెలివిగల కుర్రోళ్లని చూసుకున్నాడు. మరో నెలకల్లా పడవను బిగించడం, దానికి రంగులు వేయడం జరిగిపోయింది. రామాచారికి మధ్య మధ్యలో అవసరానికి తగ్గట్లు డబ్బు అందిస్తున్నాడు ముత్యాలు. ఒక ట్రాక్టర్ను మాట్లాడుకుని అందులో పెట్టుకుని రాముడుపాలెం హద్దులు దాటి సీతమ్మ తోట దగ్గరకు వచ్చిన తరువాత ట్రాక్టరు ఆగిపోయింది. అక్కడ నుంచి ఇసుక పడవకు లావైన టెంకాయ తాళ్లు కట్టి, ఆ తాళ్లకు లావైన వెదురు బొంగులు కట్టి అటు 20 మంది ఇటు 20 మంది పల్లెకు మోసుకుపోయారు. రామిరెడ్డిని అడిగితే ఎద్దుల్ని ఇస్తాడు. అయితే ఆ ఎద్దులు ఇసుక మీద పడవను అంత దూరం లాగితే పడవ అడుగు భాగం మరిగిపోతుంది. అందుకే వాళ్లు ఎప్పటిలాగా భుజాన పెట్టుకుని మోసుకుపోయారు.

0: ఆ రోజు సముద్ర తీరంలో పడవ జలప్రవేశానికి సిద్ధంగా ఉంది. ముత్యాలు తాత, అవ్వలు, తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, గవలపాల నుంచి అతని అత్తమామలు, వారి కుటుంబ సభ్యులు వచ్చి ఉన్నారు. అందరూ నూతన దుస్తులు ధరించి ఉన్నారు. పడవకు మొదట రామాచారి కొబ్బరికాయ కొట్టాడు. తరువాత ముత్యాలు తండ్రి గురవయ్య, శంకరయ్య, ముత్యాలు మామగారు, తరువాత ఒకరొకరుగా కొబ్బరికాయలు కొట్టారు. చివరిగా ముత్యాలు వాడి పళ్ళం కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకున్నారు. ముత్యాలు తండ్రి గురవయ్య కొబ్బరి ముక్కలు, శనగలు, బురుగులు, బెల్లం కలిపి అందరికీ పంచిపెట్టాడు. రామరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చి కొబ్బరికాయ కొట్టాడు. రామచంద్రయ్య విజయీభవ అంటూ ఆశీర్వదించాడు. ఒక పెద్ద అలరాగానే కొత్త పడవను నీళ్లలోకి నెట్టి అందులో కూర్చున్నారు ముత్యాలు, అతని దగ్గరకు పనికి కుదిరిన ఇద్దరు కుర్రవాళ్లు.
1: గంగానమ్మకు జై, గంగానమ్మకు జై
0: అంటూ తీరంలో ఉన్నవాళ్లు అరుస్తుండగా విజయగర్వంతో పడవ ముందుకు పోయింది.

0: హరిసు హరిసు హరిసు హరిస హరిసు హరిసు హరిసు హరిస.
1: మీరింతవరకు సముద్ర తీర కథలు శీర్షికన కొత్త పడవ అనే కథ విన్నారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడొక ప్రకటన విందాం.
2: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడొక సినీ గీతం విందాం. అందరివాడు ఈ చిత్రం నుంచి పాడినవారు మల్లికార్జున, సుమంగళి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901844415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీ తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
2: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: లేత మనసులు ఈ చిత్రం నుంచి ఒక పాటను విన్నాం. పాడినవారు సుశీల, రచన ఆరుద్ర, సంగీతం MS విశ్వనాథన్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలో జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమాపేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాశ్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠ్మండు పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాద్సా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే ఆప్ 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: చైనా వైపు ఉన్న దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు

పైగా అత్యవసర సహాయక సామాగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్బంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా, వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ, పట్టుదల, ప్రశాంతత, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే నిరంతర తపనకు నిదర్శనమని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్టపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్బంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన రక్షణ సహకార ఒప్పందం లక్ష్యాలను ఆచరణలో పెట్టేందుకు ఈ తొలి జేడీసీ సమావేశం ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా సరుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 సంవత్సరాల 5వ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్ నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్భంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమావేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు వేలవన్ సెంథిల్

0: కుమార్ ఈ రాత్రి హంగరీకి చెందిన బాలాజ్ ఫార్కాస్తో తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్ కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడుపంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ఆయిల్ పామ్ తోటల్లో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ ఎన్జి రంగా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. ముందుగా అయితే ఒక ప్రకటన విందాం.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: పాడి పంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆయిల్ పామ్ తోటల్లో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ ఎన్జి రంగా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం.
3: అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ జి నారాయణ స్వామి. నేను ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చరల్ కాలేజ్ పులివెందుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ గా ఉద్యాన విభాగంలో పనిచేస్తున్నాను. ఈ రోజు ఆయిల్ పామ్ సాగులో చేపట్టాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు, అదేవిధంగా మనకు ఆయిల్ పామ్ సాగు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తోంది అనే విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో పంట నూనెల ఉత్పత్తి ప్రజల అవసరాలకు తగినంతగా లేకపోవడం అనేటువంటి ప్రధానమైన సమస్యగా మనం గుర్తించవచ్చు. వంట నూనెలు తలసరి వినియోగం 2012-13 సంవత్సరంలో మనకు 15.8 కేజీలుగా ఉంటే, ప్రస్తుతం అది 19 కిలోలకు చేరుకుందనమాట. ఈ అవసరాలు మనకి తీర్చుకోవడానికి గాను, అంటే తగినంత మనకి ఆయిల్ పామ్ అంటే ఆయిల్ మనకి వంట నూనెలు అవసరం అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో 80,000 కోట్లు ఖర్చు పెట్టి 133.5 లక్షల టన్నులు వంట నూనెలను దిగుమతి చేసుకోవడం అనేది, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మన దేశ వంట నూనెల ఉత్పత్తి 122.89 లక్షల టన్నులుగా ఉందన్నమాట. ఇంకా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి దేశ జనాభాకు సరిపడే వంట నూనెలు కావాలంటే మనకు ఉన్నటువంటి ఆయిల్ ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంది. ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన దేశంలోనే మనము ఆయిల్ పామ్ సాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సాంప్రదాయ నూనె గింజ పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ అనేది మనకు 5 రెట్లు అధిక దిగుబడినిస్తుంది. అదేవిధంగా ఆయిల్ పాము 1 హెక్టార్కు అత్యధికంగా 4 నుంచి 6 టన్నుల వరకు కూడా ఈ వంట నూనె దిగుబడి మనం పొందవచ్చు.

అది పామ్ ఆయిల్ వంట నూనెగానే కాకోకుండా ఇతరత్ర పారిశ్రామిక అవసరాలకు కూడా మనము ఉపయోగించుకోవచ్చు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన అవసరాలని తీర్చుకోవాలి అంటే, అదేవిధంగా రైతుకి అధిక ఆదాయాన్ని పొందాలన్నా, మన దేశ అవసరాలు తీర్చాలన్నా ఆయిల్ పామ్ సాగు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిలో మనకి దేశీయంగా నూనె ఉత్పత్తి పెంచి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైతులకు ఈ ఆయిల్ పామ్ పంట ఒక వాణిజ్య పంటగా కూడా మనము చెప్పుకోవచ్చు. వీటిలో మనకి ప్రాసెసింగ్ కానీ అదేవిధంగా రవాణా కానీ ఉపాధి అవకాశాలను కూడా ఈ ఆయిల్ పామ్ సాగు ద్వారా పొందవచ్చు. సో అయితే ఆయిల్ పామ్ పంట సాగులో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే విషయానికి వచ్చినట్లయితే, ముఖ్యంగా రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆయిల్ పామ్ లో డ్యూరా, ఫిసిఫెరా, టెనెరా అనేటువంటి రకాలు ఉన్నాయి. వాటిలో మనకి ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడుతున్నటువంటి ఏకైక సంకర రకము వంగడము ఏంటంటే టెనెరా అనేటువంటి రకం. ఇది చాలా మందమైనటువంటి పెంకు కలిగిన డ్యూరా మరియు పెంకు లేనటువంటి పిసిఫెరా అనేటువంటి రకాలను సంకరం చేయడం ద్వారా వచ్చినటువంటి వంగడం అన్నమాట. ఈ టెనెరా వంగడం మనకి పొల్చని పెంకు ఉండి అధిక శాతం మనకి పీచు పదార్థం కలిగి ఉండి అధిక శాతం నూనె కలిగి ఉంటుంది. కాబట్టి టెనెరా అనేటువంటి వంగడం మనకు ఎంపిక చేసుకొని ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో దీన్ని మనం ఆయిల్ పామ్ సాగు చేపట్టాలి అనే విషయానికి వచ్చినట్లయితే, ఏడాదికి అంటే మనకు మినిమం మనకు రెయిన్ఫాల్ అనేది ఏడాది మొత్తానికి 1800 మిల్లీమీటర్ల నుంచి 3000 మిల్లీమీటర్లు ఉన్నటువంటి వర్షపాతం సరిపోతుంది. అదేవిధంగా మన భారతదేశ వాతావరణంతో పాటు మన రాష్ట్ర వాతావరణం కూడా, ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానీ, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా శ్రీకాకుళం ఇటువంటి ప్రాంతాల్లో ఈ పంట సాగు చేసుకోవడానికి చాలా అనుకూలము. ఈ పంట సాగు చేయాలంటే మనకు ఉష్ణోగ్రతల విషయానికి వచ్చినట్లయితే 22 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోతుంది. అదేవిధంగా అత్యధిక ఉష్ణోగ్రత 29 నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా తట్టుకునేటువంటి సామర్థ్యము ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ పంటను సాగు చేసుకోవాలి అంటే మనకు అంటే 44 డిగ్రీల వరకు కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. సూర్యరశ్మి విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా రోజుకు 5 గంటలకు తగ్గకుండా మనకు సూర్యరశ్మి అనేది ఖచ్చితంగా ఈ పంటకు ఉండాలి. నేలల విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోవచ్చు, కాకపోతే ఖచ్చితంగా నీరు ఇంకిపోయే స్వభావం ఉన్నటువంటి నేలలు అనుకూలము. అదేవిధంగా సముద్ర తీర ఇసుక నేలలు ఈ పంట సాగు చేయడానికి అనుకూలం కాదు. ఈ రెండు విషయాలు రైతులు గమనించాలి. మొక్కలు నాటే విషయానికి వచ్చినట్లయితే మొక్కల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. 1 సంవత్సరం వయసు, మొక్క యొక్క ఎత్తు 22 సెంటీమీటర్లు చుట్టుకొలత కలిగినటువంటి కాండము, అదేవిధంగా 13 ఆకులు ఒక మొక్కకు ఉండాలి. ఈ మొక్కల్ని తీసుకున్న తర్వాత మనకు అంటే 9 మీటర్లు ఎటు చూసినా కూడా త్రికోణ ఆకార పద్ధతిలో గాని చతురస్ర ఆకారంలో గాని నాటుకోవచ్చు. ఈ మొక్కలు నాటుకునేటప్పుడు మనకు పొడవు, వెడల్పు, లోతు 2 అడుగులు ఉండే విధంగా గుంతలను తీసుకోవాలి. ఈ గుంతలను తీసుకున్న తర్వాత మనకు ఈ గుంతల్లో పైపాటి మట్టికి 400 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, దానితో పాటు మనకు 50 గ్రాములు ఫోరేట్ గుళికలు వేసి మట్టిలో కలుపుకోవాలి. దానితో పాటు వేపపిండి గుంతకు వచ్చేసి 1 కిలో చొప్పున వేసుకున్నట్లయితే మనకి సేంద్రియ పదార్థము అందించడంతో పాటు మనకి భూమి ద్వారా వచ్చేటువంటి తెగుళ్లు కూడా నివారణ చేయవచ్చు. ఈ విధంగా మనకు కరంలో నాటుకున్నట్లయితే 57 మొక్కలు సరిపోతాయి. 2.5 ఎకరాల కంటే హెక్టార్ అంటాము, 143 మొక్కలు అనేటివి మనకు సరిపోతాయి. ఇంకా సాగునీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. నీటి వసతి ఖచ్చితంగా అవసరం ఉంటుంది మనకు ఈ పంట సాగు చేసుకోవాలంటే. డ్రిప్ పద్ధతిలో మనకు నీరు పారించినట్లయితే నీటి ఆదా చేసుకోవచ్చు, లేదంటే మైక్రో స్ప్రింక్లర్ల పద్ధతిలో కూడా నీటి యాజమాన్యం అనేది చేపట్టవచ్చు. ఎంత మోతాదులో నీరు ఇవ్వాలనేది నేల స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ మాసంలో 100 నుంచి 150 లీటర్ల నీరు అనేది సరిపోతుంది ఒక రోజుకు. అదేవిధంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు 160 నుంచి 170 లీటర్ల నీళ్లు ఒక రోజుకు సరిపోతుంది. అదేవిధంగా

మార్చి నుంచి మే నెలలు ముఖ్యంగా 215 నుంచి 265 లీటర్ల నీళ్లు ఒక రోజుకి ఈ పంటకు కావాల్సి ఉంటుంది. సమ్మర్ అంటే మనకు మార్చి ఏప్రిల్ మే మాసాల్లో ఒక రోజుకి 350 లీటర్ల నీళ్లు ఒక చెట్టుకి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నెలలను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, నేల స్వభావాన్ని బట్టి తగినంత నీటి పరిమాణం ఈ చెట్లకు ఇవ్వాలి. అది ప్రధానంగా రైతులు గుర్తించాల్సినటువంటి విషయము. నీరు ఎలా ఇవ్వాలి అనే విషయానికి వచ్చినట్లయితే, పాదుల పద్ధతులు అంటే పాదులను చేసుకొని డబుల్ రింగ్ పద్ధతులు అంటే పిల్లపాది పెద్దపాది తయారు చేసుకొని నీరు ఇచ్చినట్లయితే ఆ మొక్క మొదల దగ్గర కుళ్ళు తెగులు రాకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. పోషకాల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ పెదవేగి వాళ్ళు రీసెర్చ్ పద్ధతిలో కొన్ని ఎరువులు యాజమాన్య పద్ధతిని అనేది సూచించడం జరిగింది. వాటిని కూడా మొక్క యొక్క వయసును బట్టి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి చెట్లకు నత్రజన్ ఎరువుని 400 గ్రాములు, భాస్వరం ఎరువుని 200 గ్రాములు, పొటాసియం ని 400 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ ని 125 గ్రాములు చొప్పున మనం ఇవ్వాలి. అదేవిధంగా 2 సంవత్సరాల వయసున్న చెట్లకు ఖచ్చితంగా 800 గ్రాములు నత్రజని, 400 గ్రాములు భాస్వరం ఎరువును, 800 గ్రాములు పొటాసియంను, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ 250 గ్రాములు చొప్పున వేసుకోవాలి. 3వ సంవత్సరం నుంచి అది వరకు మొదలుకొని 30 సంవత్సరాల వరకు కూడా 1200 గ్రాముల నత్రజని, భాస్వరం 600 గ్రాములు, పొటాసియం 1200 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 500 గ్రాములు చొప్పున వేసుకోవాలి. సో ఈ విధంగా సూచించబడిన ఎరువులను తగినంత మోతాదులు ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ఫర్టిగేషన్ పద్ధతులు అంటే మనము ఎరువులను నీటితో పాటు మనకి డ్రిప్ పద్ధతిలో గాని లేదా మైక్రో స్ప్రింక్లర్ ద్వారా కూడా అందించవచ్చు. ఈ నత్రజని, భాస్వరం, పొటాస్ ఎరువులను 600-1200 గ్రాములు ఫర్టిగేషన్ ద్వారా ఇవ్వడం వలన అర్ధ భాగం వరకు మనకు అంటే కేటాయించబడినటువంటి ఎరువు మోతాదులు అర్ధ భాగం అంటే 600 గ్రాములు నత్రజని, 300 గ్రాములు భాస్వరం, 600 గ్రాములు పొటాసియం ఎరువుల్ని ఇస్తే సరిపోతుంది. సో ఈ విధంగా అర్ధ భాగం వరకు మనము ఎరువుల్ని తగ్గించేటువంటి మార్గం డ్రిప్ పద్ధతులు ఇవ్వడం ద్వారా మనకు తగ్గించవచ్చు. ముఖ్యంగా పామాయిల్ పంటలో ఏ పద్ధతులు పాటించకూడదు అనే విషయానికి వచ్చినట్లయితే, ముఖ్యంగా అంతర పంటలు వేసుకోవాలి అనుకుంటే మొదటి 3 సంవత్సరాల వరకు వేసుకోవాలి. బాగా మొక్కలు పెరిగిన తర్వాత అంటే 3 సంవత్సరాల వయసు పైబడిన చెట్లలో మనం అంతర పంటలు వేసుకోవడం ఎంతవరకు కూడా మంచిది కాదు. దానివల్ల ఏమైతుందంటే ఆ ఆకులు అన్ని కూడా చాలా దగ్గరగా చెరడం, ఏదైతే మనకు మెయిన్ పంట ఆల్పామ్ ఉంటుందో దాని పోషకాలన్నీ కూడా ఈ అంతర పంటల్లో మనకి తీసుకున్నటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆకుల్ని ఏ విధంగా పడితే ఆ విధంగా ఆకులన్నీ కూడా కత్తిరింపులు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా ఆకులన్నింటినీ కూడా దగ్గరగా చేర్చి కట్టివేయడం కూడా అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ పద్ధతుల్ని పాటించకూడదు. ఈ ఆకులను ఎప్పుడైతే దగ్గరగా చేర్చడం, వాటిని ముడివేయడం అంటే కట్టివేయడం, అదేవిధంగా నరకడం వలన కిరణజన్య సమయక్రియ అనేది ఖచ్చితంగా ఫోటోసింథసిస్ అనేది తగ్గిపోతుంది. దానికి అదేవిధంగా చెట్టుకు దగ్గరగా దున్నకూడదు. అంటే దగ్గరగా దున్నడం వల్ల ఏమైతుందంటే దీనివల్ల వేళ్ళు అనేటివి దెబ్బతిని నీరు మరియు పోషక పదార్థాలు పీల్చుకోవడం అనేది తగ్గిపోతుంది. అదే మొక్కపై అధిక సంఖ్యలో ఆకులు ఉండేటట్లు ఖచ్చితంగా చూడాలి. అదేవిధంగా మొక్క అడుగు భాగంలో బాగా ఎండిన తెగులు సోకిన ఆకులను మాత్రమే మనము కత్తిరింపులు చేయాలి. బాగా మంచి ఆకుల్ని ఎటువంటి పద్ధతి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఆకుల్ని కత్తిరింపులు అనేటివి చేయకూడదు. అదే మెయిన్ గా రైతులు చేయకూడనటువంటి పనులు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆయిల్ పాములో మనకి పుష్పాలు రావాలన్నా లేదంటే మనకు అబ్లేషన్ అనేటువంటి పద్ధతి పాటించాలి. మొదటగా వచ్చిన పూల గుత్తులను అంటే మొదటి 30 మాసాల వరకు ఎప్పటికప్పుడు ఈ పుష్పాలని మగ పుష్పాలు కావచ్చు, ఆడ పుష్పాలు కావచ్చు, వాటిని పుష్పగుచ్చాలని తీసి మనం కత్తిరింపులు అనేటివి చేయాలి. దాన్ని అబ్లేషన్ ప్రక్రియ అంటాం. మొదటి 30 మాసాల వరకు ఖచ్చితంగా చేయాలి. తర్వాత పూల గుత్తులను మనకు పంటకు వదిలినట్లయితే 3 సంవత్సరాలు పూర్తయి అంటే 4 సంవత్సరం ప్రారంభంలోనే మనము ఈ యొక్క గెలల్ని కోసుకోవచ్చు అనమాట. అది మెయిన్ గా పాటించాల్సింది. 30 మాసాల వరకు ఎప్పటికప్పుడు ఈ పుష్పాలని తొలగించి వేయాలి. అదేవిధంగా ఆయిల్ పామ్ మొక్కలు నాటిన 14-18 నెలల తర్వాత పుష్పించడం మొదలుపెట్టి ఒకే చెట్టుపై ఆడ మరియు మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ వేరు వేరుగా వస్తాయి. దాన్ని కూడా మనం ప్రధానంగా గమనించాల్సిన విషయము. అదేవిధంగా నీటి వసతి, ఎరువుల యాజమాన్యం ఈ రెండింటినీ కూడా ఖచ్చితంగా మనము సమయానికి అనుగుణంగా అందించినట్లయితే
మనకు

0: పూల గుత్తులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పరాగ సంపర్కం, ముఖ్యంగా ఆయిల్ పామ్ లో మనకి పరపరాగ సంపర్కం ద్వారా, గాలి ద్వారా మరియు కీటకాల ద్వారా జరుగుతుంది. వాటిలో ప్రధానంగా మనకి ఇల్డోబియస్ కాబ్రెనుకిస్, ఈ కీటకం మనకు ఈ పరాగ సంపర్కం జరగడానికి దోహదపడుతుంది. ఈ కీటకాన్ని మనకు 2.5 సంవత్సరాల తర్వాత తోటలో ఖచ్చితంగా విడుదల చేయడం ద్వారా మనకి ఫలదీకరణ జరగడానికి, పరాగ సంపర్కం జరగడానికి చాలా వరకు కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ కీటకం ఖచ్చితంగా మనకి పొలంలో ఉండేలాగా చూసుకోవాలి. 2.5 సంవత్సరాల తర్వాత కూడా దీన్ని మనకు పొలంలో వదలాలన్నమాట. అది ఖచ్చితంగా రైతులు గుర్తుపెట్టుకొని, అదేవిధంగా మనకు గడ్డి నివారణ చేయాలన్నా, అదేవిధంగా నీటి ఆదా చేయాలన్నా మల్చింగ్ అనే పద్ధతి ఖచ్చితంగా పాటించాలి. మల్చింగ్ పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే సేంద్రియ పద్ధతులు, ఎండుగడ్డి గాని లేదా ఈ లీఫ్ మౌల్డ్, ఎండిపోయిన ఆకుల్ని పాదుల్లో వేసినట్లయితే నీటి ఆదా చేయవచ్చు, అదే గడ్డి నిర్మూలన చేయవచ్చు. ముఖ్యంగా సేంద్రియ పదార్థంగా కూడా మనకి మొక్కలకి చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. గెలలు ఏ సమయంలో కొయ్యాలి? సరైన సమయంలో సరైన పద్ధతిలో ఆయిల్ పామ్ యొక్క పామాయిల గెలలు కొయ్యకపోతే మనకు గెలలు అనేటివి కుళ్లిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. నూనె నాణ్యత తగ్గేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా గెలలో నలుపు నుండి నారింజ రంగులోకి మారుట అనేది, ఆ గెలలో ఉన్నటువంటి నలుపు నారింజ రంగులోకి మారినటువంటి 5 నుంచి 10 పండ్లు వాటికే రాలిపోతాయి. అదేవిధంగా వేళ్లతో పండ్లను మనం గట్టిగా నొక్కినప్పుడు నారింజ రంగులో ఉన్నటువంటి నూనె అనేది బయటికి రావడం అనేది మనం గమనించవచ్చు. ఈ లక్షణాలను బట్టి మనము గెలలు అంటే మన కోతకు రెడీగా ఉన్నాయా లేదనేది గమనించవచ్చు. సో పక్వానికి వచ్చిన గెలలు మాత్రమే మనము కోసి మనకు మార్కెట్ కి తరలించుకోవాలి. మనకు పచ్చి గెలలు ఒకవేళ కోసినాం అనుకోండి, నూనె శాతం అనేది తగ్గిపోవడంతో కాకుండా వ్యర్థ పదార్థాలు చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. గెలల బరువు అనేది కూడా తగ్గుతుంది. గెలను కోసేటప్పుడు కాడ పొడవు 5 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. అదేవిధంగా కాపు తొలి దశలో గెలలు తక్కువ బరువు కలిగి ఎక్కువ సంఖ్యలో వస్తుంటాయి. వయసు పెరిగే కొద్దీ మనకు గెలలు ఎక్కువ బరువుతో తక్కువ సంఖ్యలో వస్తుంటాయి. ఈ విధానాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గెలలు ఎలా కోసుకోవాలి? మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు సిజేళ్ళు అంటే బల్లాలు అంటే ఉపయోగించి గెలను కోసుకోవచ్చు. 8 అడుగులు అంతకంటే ఎక్కువగా పొడవు ఉన్నటువంటి చెట్ల నుండి గెలలు కోసేటప్పుడు పదునైనటువంటి కత్తిని అల్యూమినియం కడ్డీకి బిగించి మనము ఆ గెలల్ని మనం కోసుకోవచ్చు. అంతర పంటల విషయానికి వచ్చినట్లయితే మనకు ముఖ్యంగా పసుపు గాని, మిరియాలు గాని, కోకో గాని, జాజికాయ గాని మొదటి 3 సంవత్సరాల వరకు కూడా మనం అంతర పంటలు వేసుకోవచ్చు. ఈ దిగుబడి విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మొక్క యొక్క వయసును బట్టి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు ఆయిల్ పామ్ విషయానికి వచ్చినట్లయితే 8 సంవత్సరాలు వయసినటువంటి చెట్లలో మనకు ఆయిల్ పామ్ లో ఎకరాకు వచ్చేసి అంటే 10 ఫ్రూట్స్ పర్ బంచెస్ అంటే 15,000 చొప్పున ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతర పంటల ద్వారా మనకు అధిక ఆదాయాన్ని, ముఖ్యంగా అంతర పంటల్లో వేసుకోవడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చు. దాంతోపాటు మెయిన్ పంట ఏదైతే ఉందో ఆయిల్ పామ్ ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ విధంగా రెండింటి ద్వారా కూడా మనకు అంతర పంటల ద్వారా ఒక 20,000 వరకు ఆదాయము, మనకి మెయిన్ ఎకరాకు వచ్చేసి అంటే చెట్టు యొక్క వయసు 8 సంవత్సరాల వయసు ఉన్న చెట్ల నుంచి 1.5 లక్షల నుంచి దాంతోపాటు 20,000 అదనంగా కూడా అదనపు ఆదాయాన్ని మనం పొందవచ్చు. చాలా వరకు ప్రభుత్వ రాయితీలు కూడా చాలా మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనకి కేంద్ర ప్రభుత్వం NMEOF పథకం ద్వారా 11,000 కోట్ల రూపాయలను కేటాయించి మనకు ఈ ఆయిల్ పంప్ సాగుకి చాలా ప్రోత్సాహకాలు. సో వీటితో పాటు మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన నెల్లూరు జిల్లా ప్రాంతాన్ని విషయానికి వచ్చినట్లయితే కలిగిరి మండలంలో మనకి కొత్తపేట గ్రామంలో ఆయిల్ పంప్ నర్సరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనకి నాణ్యమైనటువంటి క్వాలిటీ మొక్కల్ని పొందవచ్చు. బైబ్యాక్ సిస్టమ్ ద్వారా కూడా అంటే మనకు రైతులు ఆయిల్ పంప్ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా మనకి బైబ్యాక్ సిస్టమ్ ద్వారా అంటే తిరిగి వాళ్ళే ఇండస్ట్రీ వాళ్ళు కొనుగోలు చేయడం ద్వారా కూడా రైతులకి ఈజీగా మార్కెట్ సదుపాయం కూడా మన నెల్లూరు జిల్లా ప్రాంతానికి ఉంది. కాబట్టి ఈ ఆయిల్ పామ్ సాగు చేయడంలో రైతులు ఖచ్చితంగా ఈ మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా, ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాల ద్వారా సాగు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
1: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో ఆయిల్ పామ్ తోటల్లో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ ఎన్జి రంగా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి నారాయణ స్వామి గారు

0: ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: గాలికుంటు వ్యాధి, దీన్నే FMD అని కూడా పిలుస్తారు. ఈ గాలికుంటు వ్యాధి పశువుల్లో అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ వ్యాధి ప్రధానంగా ఆవులు, ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులను ప్రభావితం చేస్తుంది. దీని ద్వారా కొన్ని పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గడం, అంతేకాకుండా దున్నే శక్తి తగ్గడం, ప్రజనన లోపాలు, చిన్న దూడల మరణాలు మరియు పశువుల వాణిజ్య పరిమితులు వంటి కారణాల వల్ల ఈ వ్యాధి భారీ ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. గాలికుంటి వ్యాధి పికోర్నా విరిడే కుటుంబానికి చెందిన ఆప్తోవైరస్ వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి గాలి ద్వారా కలుషితమైన ఆహారము, పరికరాలు మరియు సంక్రమిత పశువుల రవాణా ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విస్తారమైన పశు సంపద ఉండి పాల ఉత్పత్తి మరియు గ్రామీణ జీవనాధారాలకు ఇది ముఖ్య ఆధారంగా ఉంది. గాలికుంటు వ్యాధి వ్యాప్తి పశు సంపద, ఆర్థిక వ్యవస్థపై మరియు రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో వ్యాధి నివారణ మరియు నియంత్రణకు నియమిత అర్ధవార్షిక గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం అత్యంత సమర్థవంతమైన మార్గం. భారత ప్రభుత్వం జాతీయ వ్యాధి నియంత్రణ కార్యక్రమాల ద్వారా పశువులలో తగిన రోగ నిరోధక శక్తిని నిలుపుకోవడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని సూచిస్తోంది. ఒక పశు సమూహంలో అధిక శాతం జంతువులు రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి తగ్గడాన్ని సామూహిక రోగ నిరోధక శక్తి అని పిలుస్తారు. ఈ గాలికుంటు వ్యాధి నియంత్రణలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇది అత్యంత కీలకమైంది. ఆవులు మరియు గేదెలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం వల్ల వ్యాధికి లోనయ్యే పశువుల సంఖ్య తగ్గుతుంది. అంతేకాకుండా పరిసరాలలో వైరస్ వ్యాప్తి కూడా నియంత్రణలో ఉంటుంది. వ్యాధి ప్రబలే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. టీకాలు వేయించని లేదా బలహీనమైన పశువులకు కూడా పరోక్ష రక్షణను కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వంటి గాలికుంటు వ్యాధి ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలలో టీకాల వల్ల వచ్చిన రోగ నిరోధక శక్తి కాలక్రమేణా తగ్గిపోతుంది. అందువల్ల ప్రతి 6 నెలలకొకసారి తిరిగి టీకాలు వేయడం అవసరము. గాలికుంటు వ్యాధి టీకా ద్వారా ఏర్పడే రోగ నిరోధక శక్తి జీవితకాలం ఉండదు. కాబట్టి కొంతకాలానికి యాంటీబాడీ స్థాయిలు తగ్గిపోతాయి. ప్రతి 6 నెలలకు టీకాలు వేయడం ద్వారా వైరస్ పై నిరంతర రక్షణ లభిస్తుంది. ఈ క్రమం తప్పకుండా టీకాలు వేయడం వల్ల గ్రామాలు, పాడి పరిశ్రమలు మరియు పశు సంవర్ధక కేంద్రాలలో వ్యాధి ప్రబలే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. దీనివల్ల రైతులు జీవనోపాధి మరియు పశువుల ఉత్పాదకత కాపాడబడుతుంది. పశువుల్లో గాలికుంటు వ్యాధి సోకడం వల్ల పాల ఉత్పత్తి తగ్గడము, అలాగే బరువు తగ్గడము, ప్రజనన సామర్థ్యం తగ్గడము, దూడల ఎదుగుదల ఆలస్యమవడము మరియు చికిత్సా ఖర్చులు కూడా పెరగడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. క్రమం తప్పకుండా గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం ద్వారా ఈ ఆర్థిక నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముఖ్యమైన పాల ఉత్పత్తి రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. ఆరోగ్యవంతమైన టీకాలు పొందిన పశువులు అధిక పాల ఉత్పత్తి మరియు మంచి ప్రజనన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల టీకాకరణ కార్యక్రమాలు పాల పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతాయి. అంతర్జాతీయ పశు ఆరోగ్య ప్రమాణాల ప్రకారం గాలికుంటు వ్యాధి రహిత ప్రాంతాల సాధనకు నిరంతర టీకాకరణ మరియు వ్యాధి పర్యవేక్షణ అవసరమవుతుంది. క్రమబద్ధమైన టీకాలు వ్యాధిరహిత గుర్తింపుకు మరియు వాణిజ్య అవకాశాల పెరుగుదలకు దోహదపడతాయి. చిన్న మరియు బలహీన పశువుల రక్షణ కోసం చిన్న దూడలు మరియు ఒత్తిడికి లోనైన పశువులకు గాలికుంటు వ్యాధి త్వరగా సోకుతుంది. సామూహిక రోగ నిరోధక శక్తి అధికంగా ఉండడం వల్ల వీటికి ప్రత్యక్ష మరియు పరోక్ష రక్షణ లభిస్తుంది. ఈ గాలికుంటు వ్యాధి నివారణలో పశు వైద్యశాలలు మరియు ప్రయోగశాలల పాత్ర విషయానికి వస్తే, పశు వైద్యశాలలు మరియు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు కీలక పాత్రను పోషిస్తాయి. టీకాలు అనంతరం యాంటీబాడీ స్థాయిల పర్యవేక్షణ, ప్రబలుతున్న వైరస్ రకాల గుర్తింపు,

0: సిరో సర్వైలెన్స్ నిర్వహణ, టీకాల సామర్థ్య అంచనా, టీకాకరణ వ్యూహాల రూపకల్పన వంటి అంశాలలో పశు వైద్యశాలలు మరియు ప్రయోగశాలలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. జాతీయ గాలికుంటు వ్యాధి సంస్థ భువనేశ్వర్ వారి విశిష్ట సాంకేతిక మరియు ఆర్థిక సహకారంతో నిర్వహించబడుతూ ఆంధ్రప్రదేశ్ గాలికుంటు వ్యాధి సహకార కేంద్రం VBRI విజయవాడ వారు సీరో మానిటరింగ్ విధానం ద్వారా పశువుల్లో టీకా ఇవ్వక ముందు మరియు టీకా వేసిన నెల రోజుల తర్వాత సీరం నమూనాలు సేకరించి యాంటీబాడీ స్థాయిల పర్యవేక్షణ నియంత్రణలో ముఖ్యమైన శాస్త్రీయ సేవలను అందిస్తున్నాయి. క్షేత్రస్థాయి పశు వైద్యులు, ప్రయోగశాలల శాస్త్రవేత్తలు మరియు రైతులు కలిసి సీరో మానిటరింగ్ మరియు సీరో సర్వైలెన్స్ కార్యక్రమాల ద్వారా టీకాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. విస్తృత స్థాయి టీకాకరణ జరిగినప్పటికీ కొన్ని సవాళ్లు ఇంకా ఆవిష్కృతంగానే ఉన్నాయి. అవి దూర మారుమూల లేదా అటవీ లేదా ఏజెన్సీ ప్రాంతాలలో టీకాలు మిస్ అవ్వడము, అలాగే సరైన కోల్డ్ చైన్ నిర్వహణ లోపాలు, ఇంకా టీకాల నిర్వహణ సరిగ్గా లేకపోవడము, అలాగే రైతుల్లో అవగాహన లేకపోవడము, కొత్తగా కొనుగోలు చేసిన పశువులకు టీకాలు వేయకపోవడం. ఈ సమస్యలను అధిగమించడానికి నిరంతర అవగాహన కార్యక్రమాలు మరియు సమన్వయంతో కూడిన క్షేత్రస్థాయి అమలు అవసరము. ఆంధ్రప్రదేశ్లో గుంపు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రతి టీకాకరణ కార్యక్రమంలో 100% టీకా కవరేజ్ని సాధించాలి. టీకాల ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. సరైన కోల్డ్ చైన్ వ్యవస్థలను నిర్వహించాలి. సీరో మానిటరింగ్ మరియు వ్యాధి పర్యవేక్షణను బలోపేతం చేయాలి. అర్హత కలిగిన అన్ని పశువులకు సమయానికి బూస్టర్ టీకాలు వేయించాలి. ఇంకా క్షేత్రస్థాయి పశు వైద్య సిబ్బంది, ప్రయోగశాలలు మరియు రైతుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలి. ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతమైన సామూహిక వ్యాధి నిరోధక శక్తి నిలుపుకోవడానికి గాలికుంటు వ్యాధిపై ప్రతి 6 నెలలకొకసారి టీకాకరణ అత్యంత అవసరమైంది. క్రమబద్దమైన టీకాలు వ్యాధి ప్రబలకుండా నిరోధించడమే కాకుండా ఆర్థిక నష్టాలను తగ్గించి పశు సంపద ఉత్పాదకతను మరియు రైతుల సంక్షేమాన్ని పెంచుతాయి. క్షేత్రస్థాయి వైద్యశాలలు, ప్రయోగశాలల శాస్త్రవేత్తలు, ప్రభుత్వ సంస్థలు మరియు రైతుల సమిష్టి కృషితో గాలికుంటు వ్యాధి నియంత్రిత మరియు భవిష్యత్తులో గాలికుంటు వ్యాధి రహిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
2: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901-08445 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901-08415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెన్సిస్ పథకం. ఈ అంశం గురించి అలెప్వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కన్రాతి గారు.
1: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
2: నమస్కారం సార్.
1: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
2: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీమ్, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి. కాబట్టి సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్, మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
2: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాలు, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి టీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీనిలో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే గనక, సో ఈ మేటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్, అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంట్

0: ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్ లో వీళ్ళకి పథకం వర్తిస్తుంది?
1: సో ఇందులో మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి పిఓసి స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ మూడు రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావలసిన పర్చేస్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు. సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్ అలాంటివి కూడా వాళ్ళు వాటిని అవి వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటి ఉండవు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
0: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
1: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
0: స్టార్టప్స్ కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
1: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మైటీ జెనసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2 టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ప్రోటోటైప్, ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహో మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి, ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ, ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1

0: ఇలాంటి సర్టిఫికెట్లు అవసరం అయితే.
1: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్, అలానే ప్రైవేట్ లిమిటెడ్, అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి డిపిఐటి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్లే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
0: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్న వాళ్ళు ఎలిత్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
1: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్దాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ టైమ్, ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్ళకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
0: ఎలీప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 8 గంటలు. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415 7901084415. ముందుగా అయితే ఒక ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు గోరింటాకు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద ఆయుష. అదేవిధంగా ఇదే చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప మస్తానయ్య, కుమార్, మౌనిక, కుమారి, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ వారందరి కోసం గోరింటాకు చిత్రం నుంచి పాటను విందాం.

0: మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు మరి కొన్ని పాటలు వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు మధుసూదన్ రెడ్డి పాపెన్నపాలెం నుంచి. నేనున్నాను చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ వీరు కూడా ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా పుట్టపక్క నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాలు వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడొక ప్రకటన విందాం.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలు కి వెళ్తాడు.
1: జైలు కి నువ్వే వెళ్తావు. మీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా

0: మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో అమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి. జాగ్రత్తగా ఉండండి.
3: హలో, అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటూ ఉన్నారు. వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి బావా బావమర్ది అనే చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వారి కోసం పాటను విందాం.

హలో, అభిరుచి కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు మనశంకర వరప్రసాద్. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి వారి కోసం పాటను విన్నారు.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు హలో అభిరుచిలో చివరి పాట వేసే ముందుగా వాట్సాప్ మెసేజెస్ పంపించిన వారు దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మల్లీశ్వరి చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ

పాపిన్నపాలెం నుంచి నల్లమ్మ వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా సాయి కుమార్ గూడూరు నెల్లూరు జిల్లా నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, ఋషికేష్ రెడ్డి, రవణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా బాలు బుచ్చి నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, ఇంకా కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఇంకా చివరిగా పోకిరి కడప నుంచి వినయ్ వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరందరూ కూడా పాటలు వినిపించమని కోరుతున్నారు. వారందరి కోసం ఒక పాటను విందాం.

మీరు ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాల్లో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యకులు షవకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ను సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ, అధ్యకుడు మిర్జియోయేవ్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానత, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తారు. అలాగే వికసిత్ భారత్ 2047, ఉజ్బెకిస్తాన్ 2030 వంటి ఉమ్మడి అభివృద్ది లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నేపాల్ నుండి క్షేమంగా న్యూఢిల్లీకి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని కలిశారు. ఈ యాత్రికులు నిన్న వరద ప్రభావిత ప్రాంతం నుండి ఖాట్మండుకు చేరుకుని ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ నేపాల్ ప్రభుత్వానికి, సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని కూడా సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆకస్మిక వరదల తరువాత ప్రజల సహాయక రక్షణ చర్యలలో నేపాల్కు మద్దతు ఇవ్వడానికి భారత్ కృషి చేస్తోందన్నారు. జన్ధన్ యోజన గతంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మకంగా ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకం ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో జనధన్ యోజన సాటిలేని ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలను సాధికారులుగా తీర్చిదిద్దడంలోనూ జనధన్ యోజన కీలక పాత్ర పోషిందని తెలిపారు. చైనా నేపాల్ సరిహద్దు వెంబడి టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 5 మరణించారని, 558 మంది గల్లంతయ్యారని చైనా ఈరోజు తెలిపింది. గల్లంతైన వారిలో 260 మంది విదేశీయులుగా గుర్తించారు. పర్యాటకులు, స్థానిక నివాసితులతో సహా 1000 మందికి పైగా ప్రజలను గిరాంగ్ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్యాటకులెవరూ అక్కడ చిక్కుకుపోలేదని అధికారులు తెలిపారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర కోసం టిబెట్కు వెళ్లిన పెద్ద సంఖ్యలో భారతీయ యాత్రికులు వరదలు వచ్చినప్పుడు సరిహద్దు ప్రాంతంలో ఉన్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు విదేశీ రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటున్నామని చైనా వెల్లడించింది. వరదల కారణంగా రహదారులు, కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. అధికారులు 100,000 మంది సహాయక సిబ్బందిని, టన్నుల కొద్దీ అత్యవసర సామాగ్రిని ప్రభావిత ప్రాంతానికి తరలిస్తున్నారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆనందకరమైన సందర్భం ప్రేమ, ఆప్యాయత, ఐక్యత బంధాలను బలపరుస్తుందని, అలాగే కరుణ, సామరస్యం, పరస్పర గౌరవం వంటి విలువలను నిలబెట్టడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఆనందం, శాంతి, శ్రేయస్సు కలగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. నేపాల్, టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 547 పెరిగింది. 1545 మంది గల్లంతయ్యారు. ప్రభావిత జిల్లాల నుండి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా నైరుతి చైనాలోని సిచువాన్

0: ప్రావిన్స్ లో ఈ రోజు 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో నేపాల్లో తాజాగా వరద హెచ్చరిక జారీ అయింది. నదీ మట్టాలు పెరగవచ్చనే హెచ్చరికతో త్రిశూలి ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. నేపాల్లో ఆకస్మిక వరదల తరువాత 320 మంది భారతీయ పౌరులు ఇప్పటి వరకు సంప్రదించడానికి అందుబాటులోకి రాలేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయ పౌరులను ప్రభావిత ప్రాంతం నుండి రక్షించినట్టు తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా భూమార్గం ద్వారా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ,
1: Our MEA control room here is working round the clock, as is the case with the control rooms in our embassy in Kathmandu, as also our embassy in Beijing. From on the Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running.
0: భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ జేడీసీ ప్రారంభ సమావేశం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. శిక్షణ, సైనిక విన్యాసాలు, సైనిక వైద్యం, అధికార స్థాయి చర్చలు, రక్షణ పరిశ్రమ, పరిశోధన అభివృద్ది వంటి అనేక రంగాలలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశంలో ఇరు దేశాలు అంగీకరించాయి. రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ అమితాబ్ ప్రసాద్, 5 సభ్యుల కువైట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన బ్రిగేడియర్ జనరల్ రాత్ అల్ సక్రాన్ ఈ సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. భారత ప్రతినిధి బృందంలో త్రివిధ దళాలు, రక్షణ ఉత్పత్తి విభాగం, రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, సాయుధ దళాల వైద్య సేవలు, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ నెలలో 60 మంది నవజాత శిశువులు మృతి చెందినట్టు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఓ మీడియా నివేదికను సుమోటోగా స్వీకరించి ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీ చేస్తూ, ఈ అంశంపై 2 వారాల్లోగా వివరణాత్మక నివేదికను సమర్పించాలని కోరింది. వార్తా నివేదికలోని విషయాలు నిజమైతే అది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతుందని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. టెలికమ్యూనికేషన్ల శాఖ డిఓటి ప్రవేశపెట్టిన సంచార్ సాథి కార్యక్రమం జూలై నెలలో 77,000 కంటే ఎక్కువ మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సహాయపడిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. దీని ద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో డాట్ కీలక మైలురాయిని అధిగమించిందన్నారు. ఈ కార్యక్రమంపై పెరుగుతున్న ప్రజల విశ్వాసాన్ని ఈ విజయం వెల్లడిస్తుందని పేర్కొన్నారు. దేశ వృద్ధికి కంపెనీ సెక్రటరీలు మరింతగా దోహదపడాలని కేంద్ర ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసీఎస్ఐ ప్రతినిధి బృందంతో ఆయన ఈ రోజు మాట్లాడుతూ, భారతదేశ అభివృద్ది ప్రయాణంలో వృత్తిపరమైన నైపుణ్యం, సుపరిపాలన రెండు కలిసి సాగాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గ్రాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. ఆకాశం.

0: వాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, అనంతరం 9:00 news@9 ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి శ్రోతలకు కళాభివందనములు. పెద్దలారా, భక్తి వేదాంత తత్వమునకు శ్రీమద్ భాగవతము శిరోవిభూషణము. నవవిధ భక్తి మార్గాలైన శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా ముక్తిధామం చేరవచ్చునని సాధికారికంగా నిరూపణ చేసిన దివ్య గ్రంథం భాగవతం. అందుకే 7 రోజులలో తనకు మృత్యువు తప్పదని తెలిసిన అభిమన్య కుమారుడు పరీక్షన్ మహారాజు మోక్ష మార్గంగా భాగవత శ్రవణం చేస్తూ సుఖ యోగేంద్రులను గాంచి, మహాత్మా, గజేంద్ర మోక్ష కథాఘట్టాన్ని తెలియజేసి నన్ను తరింపజేయండి కోరుకున్నాడు. వెంటనే ఆ మహాయోగి వినుడు పరీక్షన జన్మవర్యుడు చుకము

అని పరీక్షత్ మహారాజు వేడుకొనగా శుకయోగి గజేంద్ర మోక్ష కథాగట్టాన్ని ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. రాజేంద్ర విను సుధారాజిలోనక పర్వతము త్రికూటం వనదలరు. యోజనాయ తమ

కాంజరాయ సారకల ధౌతమయములై మూడు శృంగములు మనసియుండు తద శృంగ బహురత్ర ధాతు చిత్రి చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజలత కుంజ పుంజములును మోసి పరదంచు శలయేటి మొత్తములును మరిగి తిరిగడి దివ్య విమానములును చరులు.

అది పాలసముద్రం. అందు త్రికూటమనే అందమైన పర్వతం. అది 10,000 ఆమడల పొడవు, అంత్య వెడల్పు, ఎత్తులు కలిగి ఉన్నది. బంగారు, వెండి, ఇనుములతో ఏర్పడిన 3 శిఖరాలతో అలరారుతూ ఉన్నది. మహావృక్షములు, పూపొదలు, లతలు, శిలయేళ్లు, దేవతా విమానాలు, కిన్నెరల విహారాలతో నిండి ఉన్నది. అనేక మృగ సంచయంబులు, చెంచులు ఇత్యాది మానవ సంఘంబులతో నిండియున్న ఆ ప్రాంతం

ప్రాంతంలో పగటి వేడిమికి కొండ గుహలలో దాగిన మదపు టేనుంగుల గుంపులు సాయం సమయానికి సూర్యుని శక్తి సన్నగిల్లడంతో వెలుపలికి వచ్చిన చీకటి సమూహాల వలె గుహల నుండి వెలుపలికి వచ్చి ఏనుగు సంచయంబు ఇలా సంచరిస్తూ ఉన్నది.

కొండల వలె వచ్చుచున్న గజగుంపులను గాంచి అటవీ మృగంబులన్నీ భయంతో చల్లా చెదురైపోతూ ఉన్నాయి. పులులు మొత్తం ములు పొదరిండ్లలో దూరు గుహలగొచ్చు భూదోరములు నేర నేల బొరియలలో డాగు హరిదంతములకేగు హరిన జయము మడువుల జ్వరబారు మహిష సంఘంబులు గంధ శైలంబుల కపులు బ్రాగు వల్మీ కములు జ

మనపుటేరుగుల స్వైర విహారానికి భయపడి పులులు సింహాలు ఇత్యాది క్రూర మృగాలు పొదలలో దూరుతూ ఉన్నాయి. ఎలుగుబంట్లు గుహలలో దాగాయి. అడవి పందులు గోతులలో చేరాయి. జింకలు దిక్కుల కొనలకు పరుగులెత్తాయి. అడవి దున్నలు మడుగులలో జొరబడ్డాయి. కోతులు కొండల బండల నెగబ్రాకాయి. పాములు పుట్టలలో ఒదిగాయి. నెమళ్లు ఆకాశానికి ఎగిరాయి. ఈ విధంగా సకల వన మృగాలన్నిటికీ ప్రాణాంతకంగా వస్తూ ఉన్నాయి. కొండలకే కాళ్లు వచ్చి కదలి వస్తున్నవా అన్నట్లున్నది ఆ దృశ్యం.

ఒక గజేంద్రుడు ఏనుగు గుంపుల నుండి దారి మళ్ళాడు. ఒక కోటి ఆడ ఏనుగులతో ఆ గజేంద్రుడు త్రోవ తప్పి ఫలములు ఫలవృక్షాలతో నిండి ఉన్నటువంటి ఒక గొప్ప అడవిని చూచాడు. చూచి దారి తప్పి నెమ్మదిగా ప్రేయసిలతో సరసాలాడుతూ చిగురాకులు వాటికి తినిపిస్తూ పెళ్లి నడకల నడచుచూ ప్రియలతోడ చిగురుటాకుల విందులు చేసి కొనుచు పెళ్లి నడకల నడచుచు.

0: ప్రియులతో కేలీ విహారం చేస్తూ కాసేపటికి అలసి దప్పికగొని జలమునకై తిరిగి తిరిగి ఆయాసపడి ఒక చోట
1: అడగాంచం కరణీ విభుండు

ఒక చక్కని మడుగును చూశాడు. అది ఎలా ఉన్నదంటే విచ్చిన కమలాలు కలువలతో తుమ్మెదల సరాగాలతో సోయగంగా ఉంది. ఆ నీళ్లలో తాబేళ్లు, చేపలు, పెద్ద పెద్ద మొసళ్ళు తిరుగుతూ ఉన్నాయి. హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తూ ఉన్నాయి. దాని గట్టుపైన మర్రి, తాడి, మామిడి, మద్ది ఇత్యాది వృక్షాలు, వాటిపైన పూల తీగలతో పొదరిళ్ళు ఉన్నాయి. ఆ సుందరమైనటువంటి సరోవర దృశ్యాన్ని నారాయణదాస్ గారు ఇలా వర్ణిస్తూ ఉన్నాడు. సుఖ విభాజనం

ఈ విధంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ సరోవరాన్ని చూడగానే దాహంతో అలమటిస్తున్నటువంటి గజేంద్రుడు ఒక్కసారి ఆనందం కలిగి సరోవరము జొచ్చి మదకరి విభుడు.

తొండంబులతో పూరించుచు గండంబుల చల్లుకొనొచ్చు. సరోవరంలో దిగిన తర్వాత ఆ గజ సమూహం ఈ విధంగా చేస్తున్నాయి జలక్రీడలు. తొండంబుల పూ

వలుద కడుపులు నింజేటట్లుగా నీరు త్రాగాయి గజ సమూహం. సరోవరంలోనికి తన పరివారంతో దిగిన గజరాజు దాహం తీరిన తర్వాత బయటకు రావచ్చు కదా, కాని అలా రాలేదు. ఆ నీటిలో జలక్రీడలు చేస్తున్నాడు తన ప్రేయసులతో కలిసి. ఈ విధంగా తొండముపై దాచి తోయంబు లోపల చక్కగా తానాడు నొక్కమారు.

తనకునెదురుగాకునికి మేలు పొంగి యోగి ఘీంకరించునొక్కమారు దయితల తనవి.

సరోవరంలో గజరాజు విహారానికి అడ్డులేదు. ఆడ ఏనుగులు అతనిపై నీళ్లు తల్లినప్పుడు శిలయేళ్లతో నిండిన నీలగిరిలాగా కనిపిస్తున్నాడు. పద్మాలను అతనిపై విసిరినప్పుడు సహస్రాక్షుడైన దేవేంద్రుని వలె కనిపిస్తున్నాడు. కలువ పుప్పుడి తల్లినప్పుడు

వాడు బంగారు కొండలా ధగధగా మెరిసిపోతున్నాడు. కలువ తూండను విసిరినప్పుడు సర్పహారాలు ధరించిన శివుని వలె కనిపిస్తున్నాడు. ముచ్చార చిప్పలను విసిరినప్పుడు మెరుపులతో కూడిన మేఘం వలె ప్రకాశిస్తున్నాడు. గజేంద్రుని జలవిహారంతో మడుగు సర్వము మురికిమయంగా మారిపోయింది. జనులారా, ఈ సమస్త సృష్టి భగవంతుడు సర్వజీవుల సంక్షేమం కోసం సృష్టించాడే కాని బలవంతుడిదే రాజ్యమని ఏ దేవుడు శాసించలేదు. అలా తన అధికార బలం, తన ఖండబలంతో ఈ సమస్త జగాన్ని తన గుప్పిట్లో తీసుకోవాలనుకునే ప్రతి వ్యక్తికి, ప్రతి జంతువుకి శిక్ష భగవంతుడు వేస్తాడు. ఆ మడుగులోనే దాగి ఉన్నది ఒక మహా మకరం. అది మామూలు మకరం కాదు. హుహు అనే గంధర్వుడు శాపవశాన ఆ మడుగులో పడి ఉన్నాడు మొసలి రూపంలో. ఈ గజము యొక్క జలవిహారానికి జల జంతువులన్నీ ప్రాణభయంతో గజగజ వణుకుతూ ఉంటే అది ఆ దృశ్యాన్ని చూచి ఆవేశంతో తోకను నేలకు తాడించి క్రుద్ధుడై ఈ విధంగా గజరాజు పైకి వస్తూ ఉన్నాడు. భూరి భూద్గార సంభూత గంభీర గుంభద్వారమున శైల పంక్తి వడగా దారుణవాల సంతాడనోద్భూత తోయక నంబులంబరమంటి కొనగా అతుల హింతాల ప్రగంచిత దేగ సంగతి జల జంతు శోణితమువారా కరము కనకర ప్రకర కంపనంబున కొలము సర్వము పంకిలముగాగా పొంచి మై పెంచి కుప్పించి పొంకరించి ఒక్క మకరేంద్రుడు ఇభరాజు నొడిసి పట్టె పాదము హస్తీంద్రుని కెదలో అడరి భయోత్పాతము గడగడ గడగడ వణుకుచు కరేణువులు సందడి బడి తడ

బుగబుగములు చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరేటట్లుగా పైకెగసి భయంకర పూత్కారం చేసి తోక జాడించి హుంకరించి రాహువు సూర్యుని పట్టినట్లుగా గజరాజును ఒడిసి పట్టింది మకరేంద్రము. ఆ దృశ్యాన్ని చూచిన ఆడ ఏనుగులన్నీ కంగారు పడి భయమున వడివడిగా చల్లాచెదురుగా పారిపోయాయి.

బలవంతుని దీర్ఘరోగం పట్టినట్టు, ఉత్తమునికి ఒక దుష్టకామిని సర్వనాశనం చేసినట్లు, ధ్యానంలో కూర్చున్న వాడికి నిద్దుర పట్టి పీడిస్తున్నట్లుగా గజాన్ని మొసలి పట్టి లోనికి లాగింది. అయితే ఆ మదగజం లెక్క చేయకుండా తన తొండంతో మొసలిని గట్టిగా ఒక దెబ్బ వేసింది. ఆ దెబ్బతో మొసలి పట్టు జారి లోనికి పోయింది. వెంటనే గజరాజు గట్టుపైకి రాబోయాడు. అంతలోనే ఆ మొసలి రాజు ఏనుగును గట్టిగా పట్టుకున్నాడు. ఈసారి గట్టిగా లోపలికి లాగాడు. మళ్ళీ ఏనుగు దాన్ని కొట్టింది. ఈ విధంగా అనేక సార్లు ఒకరికి మించి ఒకరు ఈ విధంగా చేస్తున్నారు. కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు గరకరి బెరయన్ గరిదిగుచు మకరికి కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు గరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి కరికి మకరి మకరికి కరి భరమనుజును అదల

ఒకదానికి ఒకటి తీసిపోకుండా యుద్ధం చేస్తున్నాయి. మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చుతోంది. ఏనుగు వెంటనే మకరిని గట్టుపైకి లాగుతోంది. ఎవరికి ఎవరు తీసిపోరని సమస్త వియచ్చరులందరూ ఆశ్చర్యంతో అంబర మార్గాన చూస్తూ ఉన్నారు. ఈ విధంగా గజరాజు పోరు సాగిస్తూ ఉన్నాడు మకరితో. దుర్రమునరించెనగేంద్రుడు దృఢ బలము.

ఈ విధంగా 1000 వత్సరాలు ఘోరమైన యుద్ధం చేశాయి. వీరావేశంగా ఢీకొని ముట్టెలతో తాగుతూ వాడిదంతాలతో పొడుచుకొనుచు పరస్పరం గెలుపు కోరికతో నిద్రాహారాలు మరి యుద్ధం సాగిస్తూ ఉన్నాయి. అదిగాంచి గజరాజ భార్యలు మకరితోడ పోరు మతంగ విభుని ఒక్కరు నిడించిపోవ కళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు.

గారే మగువలగు ముసలితో పోరుతున్న తన భర్త గజరాజును వంటిగా విడిచిపోవుటకు కాళ్ళాడక ఆడయేనుగులు దుఃఖిస్తూ చూస్తూ ఉన్నాయి. ఆలుమగల ముడి అంత విడదీయరానిది కదా. ముసలికి జలం జీవనస్థానం అగడం, ఏనుగు యొక్క రక్తమాంసాలు పీల్చుకుంటూ ఉండడం చేత ప్రతి క్షణము దాని బలం పెరుగుతూ ఉన్నది. కాని గజరాజు బలం మాత్రం క్షీణిస్తూ కృష్ణపక్ష చంద్రుని వలె అంతకంతకు క్షీణిస్తూ ఉన్నాడు. అది గమనించినటువంటి మకరం తన యావత్

శక్తులను కూడా తీసుకుని పాదద్వంద్వము నేలమోపి పవను బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధిల తగుమారాగు హత్తించి ఖేద బ్రహ్మపదావలంబన రతిని

నీళ్లలో మునిగి మొసలి రెండు కాళ్లను నేలపై మోపి ఊపిరి బిగబట్టి యోగీంద్రుడు పంచేంద్రియాలను అణచి బుద్ధి అనే తీగకు మారాకునమర్చి పరమాత్మ పాదాలను పట్టినట్లుగా గజేంద్రుని యొక్క రెండు పాదాలను కదలక మెదలక గట్టిగా పట్టుకున్నాడు. ఇక ఇటు కదలలేక గజేంద్రుని ధీరస్థితి ఎలా ఉన్నదంటే, ఊహకలంగ జీవనపుటోలమునంబడి ఊహగలంగ జీవనపుటోలమునంబడి పోరుచున్ మహామోగలతా నిబద్ధ పదమున్ విడిపించుకునంగలేక సందేహము పొందు దేహిక్రియ దీన దశన్.

జీవన పోరాటంలో పడిపోయి మోహమనే పాశానికి బద్ధుడై దాన్ని విడిపించుకోలేక దిక్కుతోచక సంసార చక్రంలో నలిగిపోయే మానవుడిలాగా గజేంద్రుడు ఆ మకరి నోటికి చిక్కి విలవిలా కొట్టుకుంటూ ఈ విధంగా విలపిస్తున్నాడు.

అని దుఃఖించి ఎంతకు తప్పించుకునే మార్గం కనుక రోదించి రోదించి హాయిగా అరణ్యంలో తిరుగాడగా ఈ సరోవరానికి ఎందుకు వచ్చాను? వచ్చిన వాడిని దాహాతి తీర్చుకొని పోవక ఇందు జలక్రీడలు ఎందుకు చేశారు? నా బుద్ధి పెడత్రోవ పట్టి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు నాకు దిక్కేది, ఇప్పుడు నాకు దిక్కేది అని రోదించి పూర్వపుణ్య

చైతన్య జ్ఞానం వల్ల కలిగిన మేలైన యోచన. ఆత్మలో పరమాత్ముడు గుర్తొచ్చాడు. లోకంలో దిక్కులేని వారికి దేవుడే దిక్కని చెప్పుకుంటారే, ఆ దేవుడు నన్ను రక్షించకపోతాడా అని మనస్సులోనే గజరాజు ఈ విధంగా పరమాత్మను వేడుకున్నాడు.

ఎవరి వల్ల ఈ జగం పుడుతున్నదో, ఎవరిలో పెరుగుతోందో, ఎవరి యందు లయం పొందుతున్నదో, పరమాత్ముడు ఈ విశ్వానికి మూలకారకుడెవ్వడో, పుట్టుట గిట్టుట పెరుగుట లేనివాడు ఎవ్వడో, అన్నీ తనైన వాడు ఆ మహాత్ముడు అట్టి భగవంతుణ్ణి శరణు వేడుకుంటాను అని ప్రార్థించాడు. ఈ విధంగా ఇంకా వేడుకుంటున్నాడు.

కైరాజు హృదయమందు ఈశ్వరుని నిలిపి తన దీన దశను వేడుకుంటూ ఉన్నాడు. మకరి తన దేహమునందలి రక్తమాంసములను పీల్చుతూ ఉన్నది. దుర్భర వేదన తడలేకపోతున్నాడు. మళ్లీ మనసెందుకో సంశయాత్మకమైంది. నిజంగా పరమాత్మ ఉన్నాడా, ఉంటే వస్తాడా అని సంశయంతో

ఆర్తుల పాలిట కామధేను వరడి. ఆ దేవదేవుడు ఉన్నాడా? ఉంటే నా మొర విన్నాడా? వింటే వస్తాడా? ఇలా అనుమానాస్పదమైంది మనస్సు. వెంటనే బుద్ధి మేల్కొని, పిచ్చి మనస, ఏమిటి సందేహం అంటూ తనకు తానే ఈ విధంగా ధైర్యం చెప్పుకుంటున్నాడు.

దేవుడు లేడేమో అనుమానం కలగగానే సర్వశక్తులు క్షీణించిపోయాయి. నిస్సత్తు ఆవరించింది. మకరి తనని లోనికి లాగేస్తున్నది. కాదు కాదు కాదు, ఉన్నాడు పరమాత్మ, ఉన్నాడు నన్ను రక్షిస్తాడనే ధైర్యం కలగగానే కాస్త శక్తి పుంజుకున్నది. అందుకే తనకు తానే ఈ విధంగా ధైర్యం చెప్పుకుంటున్నాడు.

జారిపోతున్న మనోధైర్యాన్ని కూడా తీసుకుని ప్రగాఢ విశ్వాసపు వెలుగుతో సందేహ మేఘ సంచయాన్ని పటాపంచలం చేసి లోకరక్షకుడైన పరమాత్ముని వేడుకున్నాడు. తన దీనహీన దశను ఇలా మొరపెట్టి రక్షించు స్వామి అని దివికి తన తొండాన్ని చాచి దీనుడై, లావక్కింతయు లేదు.

భగవంతుడు, భగవంతుడా, నా శక్తి సన్నగిలింది, ధైర్యం ఆవిరైపోతోంది, మూర్ఛ వస్తోంది, శరీరం నలిగిపోయింది. నీవే తప్ప నాకు దిక్కు లేదు. త్వమేవాచరణం అన్యథాచరణం నాస్తి మమ, పాహిమాం దేవా పాహిమాం అని వేడుకున్నాడు

అనన్యా చింతయంతో మామి ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. గీతాకారుని యొక్క హామీ, ఎవరైతే నిరంతరము నన్నే ధ్యానిస్తూ ఉంటారో వారి రక్షణ బాధ్యత నేను వహిస్తానన్నాడు. అందుకే శ్రీహరి గజరాజు మొర విన్నాడు. విశ్వవ్యాపకుడైన విష్ణువు వైకుంఠపురంలో, అలా వైకుంఠపురంబులో నగరిలో

మందార వనాంతరామృత శరత్ ప్రాంతేందు కాంతోపల ఉప్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుడు విహ్వల నా

వైకుంఠపురంలో అంతఃపురంలో ఒక మేడకు దాపుర గల అమృత సరస్సు గట్టున చంద్రకాంత శిలావేదికపై లక్ష్మీదేవితో వినోదిస్తూ గజేంద్రుని యొక్క ఆర్తనాదం విన్నాడు. వెంటనే అక్కడ నుండి లేచి వేగిరపడుతూ సిరికింజప్పడు శంఖ చక్ర సిరికింజప్పడు శంఖ చక్రయ్య

గజరాజును రక్షించే ఆతృతలో లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖ చక్రాది ఆయుధాలు తీసుకోలేదు, సేవకులను పిలవలేదు, గరుడ వాహనాన్ని సిద్ధపరచలేదు, చెవి వరకు జారిన జుట్టుముడిని చక్కదిద్దుకోలేదు. ప్రళయ కలహంలో పట్టుకున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా విడవకుండా హడావిడిగా వస్తూ ఉన్నాడు.

ఈ విధంగా హడావిడిగా వచ్చేస్తున్నారు. ఆశ్చర్యపోతూ వస్తున్నారు అందరూ కూడా. విహ్వల నాగేంద్రము కావ ఆతురతతో హరి కదలగా ఆయన వెంట లక్ష్మి, ఆమె వెంట అంతఃపుర కాంతలు, వారి వెనుక గరుడు, అతని వెనుక చక్రము, విల్లు, గద, శంఖము ఇత్యాది ఆయుధాలు, నారదుడు, విశ్వక్సేనుడు, ఇలా వైకుంఠంలోని ఆబాల గోపాలము హడావిడిగా ఆయన వెంటే

0: వస్తున్నారు. ఆయన వెంట వస్తున్నటువంటి లక్ష్మీదేవి అనుకుంటున్నదట,
1: తన వేంచేయు పదంబు పేర్కొనడు

హడావిడిగా వస్తూ అనుకుంటున్నది లక్ష్మీదేవి. ఎక్కడికి బయలుదేరారు ఈయన? ఏమి చెప్పటం లేదే. ఒకవేళ దిక్కులేని స్త్రీలు రక్షించు స్వామి అని వేడుకున్నారా? లేక దుర్మార్గులైన రాక్షసులు వేదాలను అపహరించి పారిపోయారా? లేక స్వర్గపురిపై దుర్మార్గులైన ధనుజులు దాడి చేశారా? లేక భక్తులను పట్టుకుని దుస్తులైన దుర్మార్గులు విష్ణువు చూపరా అని నిలదీశారా? ఎందుకు ఇలా అడావిడి పడుతున్నారు అని ఆశ్చర్యపోతూ ఆయన వెనకే వస్తూ అంటోంది ఆవిడ అనుకుంటోంది. ఈ విధంగా పోతన గారు అద్భుతంగా వర్ణించారు. అడిగదన నీ కడు

వెడ వెడ వెడ చిడుముడి తడబడ వెడ వెడ చిడుముడి తడబడ నడుగిడు అడుగిడదు జడిమ నడుగిడు నెడల జలధరము వెంట మెరుపు తీగవలే కోటి చంద్రుల కాంతి ముఖంతో భుజాలపై కొప్పుముడి చిందులాడుతూ ఉండగా వడ్డాణం వదులై నుదుటి పూత చెదిరి వస్తూ ఉన్న విష్ణువుని వినివీధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా నారాయణ నమో నమః అని వేడుకుంటూ ఉన్నారు. కానీ వారి నమస్కారాలేమీ స్వీకరింపకయే మనోవేగంతో మొసలి ఏనుగు పోరాడేటటువంటి సరస్సుకు చేరాడు. అది ద్వంద్వాలతో నిండినటువంటి సంసారంలా ఉన్నది. దాన్ని చూడగానే ఈ విధంగా

దయాసముద్రుడైన విష్ణువు మొసలిని చంపుటకు తన చక్రాన్ని పంపగా అది రివ్వు రివ్వున సరస్సును దొచ్చి మొసలి తలను నరికి సంహరించింది. వెంటనే హూహు అనే గంధర్వుడుగా మారి నిజవాసం చేరుకున్నది. శ్రీమన్నారాయణుడు గజరాజు శిరస్సుపై తన హస్తము నుంచి నిమరగా గజేంద్రుడు సేదదీరి కనులు తెరచి శ్రీ మహావిష్ణువైపు చూచి

పీల కాలాగ్ని కీలావళిన్మగ్నులై అంతముంగళేరో మహాదేవా, నీ దాసులవ్వారు నీరే జపత్రాంతరంబైన తోయంబు తీరంది కాలంబు సైరించి నీ ఎందెండంబులందేర్చి మోక్షంబు సాధింతురో తండ్రీ. శ్రీమన్నారాయణ వేద పారాయణ నమస్తే నమస్తే నమస్తే నమః అని వేడుకొనగా శ్రీహరి ఆనందించి, ఓ కలిరాజా, నీవు గత జన్మలో ఒక మహారాజు అయ్యా, ద్రవిడ దేశపు రాజువి. అగస్త్యుని శాపం చేత నీకు ఈ స్థితి కలిగింది, కనుక ఇక నీ జన్మ తరించింది అని ఆయనకి ఆశీర్వదించి శివుని యొక్క సాయుజ్ఞాన్ని ప్రసాదించాడు మహానుభావుడు. కనుక భక్తులారా, నిరంతరము సత్యమార్గాన పయనిస్తూ భగవంతునే నమ్ముకుని ధర్మమార్గాన పయనించే సర్వజనులకు ఆ భగవంతుడు ఎల్లవేళలా అండగా దండగా నిలబడి మనల్ని సత్యమార్గంలో పయనింపజేస్తాడని, ఆ మార్గాన పయనించమని వేడుకుంటూ సమస్త ముని బృందము దేవతా బృందము శ్రీ మహావిష్ణువు గిట్లు మంగళ నిరాజనములు ఇస్తూ ఉన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.